ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 21వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల

పదకొండవ తేదీ సోమవారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ 102 మెగాహెర్ట్స్పై ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు ప్రారంభం. శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం జయ జయ హే బృందగాన విడ్డారు. రచన శ్రీ కందుకూరి వీరభద్రరావు. సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి.

0: శివస్తుతి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వింటారు. వ్యాఖ్యాత శ్రీ నెయ్యగోపాల కృష్ణ గారు.
1: శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని కాళిదాస మహాకవి కుమార సంభవ కావ్యంలో అంటారు. ధర్మ సాధన విషయంలో శరీరం అత్యంత ప్రధానమైనదని దీని భావం. సాక్షాత్ పరమశివుణ్ణి భర్తగా పొందాలనే సమున్నత లక్ష్యంతో కఠిన తపస్సును ఆచరిస్తున్న పార్వతీదేవిని పరీక్షించడానికి మాయావటి రూపంలో వచ్చిన పరమేశ్వరుడు ఆమెతో ఇలా అంటాడు. ఓ పార్వతి, నీ లక్ష్య సాధన కొరకు కఠినమైన తపస్సాధనలతో కోమలమైన నీ శరీరాన్ని కష్టపెడుతున్నావు. శరీరం రోగగ్రస్తమైతే నీ లక్ష్యం నెరవేరదు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలు సాధించాలంటే మనిషి ముందు ఆరోగ్యవంతుడై ఉండాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం తగదు సుమా అని హెచ్చరించాడు. ఆ హెచ్చరిక మనకు వర్తించేదే. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తూ ఆయుష్యు ఆరోగ్యము ఐశ్వర్యం కలుగుగాక అనే పెద్దల దీవెనలో కూడా ఆరోగ్యానికి ప్రముఖ స్థానం ఇవ్వబడింది. ఉత్తర ప్రత్యుత్తరాలు రాసేటప్పుడు కూడా ఉభయ కుశలోపరి అని వ్రాసిన తరువాతే మిగిలిన విషయాలు ఉంటాయి. మేము క్షేమము, మీరు కూడా క్షేమంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము అని తొలి పలుకుల పరమార్థం మనిషి ఆరోగ్యం గురించే.

0: కదా. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు, యుక్తమైన ఆహార విహార వ్యవహారాలు, తగినంత నిద్ర, తగినంత మెలకువ కలిగిన యోగాభ్యాసము దుఃఖాలను పోగొడుతుందని గీత బోధించింది. తినే ఆహారం, అలవాట్లు, చేసే కర్మలు, ఆలోచన విధానం ఇవన్నీ మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. అవి తగుమోతాదులోనే ఉండాలి. అతి సర్వత్ర వర్జయేత్, అతి దేనిలోనూ పనికిరాదని కృష్ణ పరమాత్మ హెచ్చరించాడు. ఆరోగ్యానికి మించిన మహాభాగ్యం ఏముంటుంది? దాని తరువాతే మరేదైనా. ఆరోగ్యవంతుడు డబ్బు సంపాదించుకోగలడు, కానీ అనారోగ్యం పాలైనవాడు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా తిరిగి ఆరోగ్యవంతుడవుతాడనే భరోసా లేదు. చరకుడు, శుశ్రుతుడు, పతంజలి మొదలైన మన ప్రాచీన ఋషులు మానవజాతి ఆరోగ్యం కోసం ఆయుర్వేదం, యోగశాస్త్రాలను అందించారు. అవి తెలుసుకుని ఆచరణలో పెట్టినవారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు. ఆరోగ్యం ఉన్నచోట ఆనందం తాండవిస్తుంది. ఆనందో బ్రహ్మ, ఆనందమే బ్రహ్మ, అదే మనస్వరూపం. స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం, పరిసరాలు వీటితో పాటు స్వచ్ఛమైన ఆలోచనలు మనిషి ఆరోగ్యానికి దోహదపడే మౌలిక విషయాలు. ఆహారశుద్ధౌ సత్వశుద్ధి. ఆహారశుద్ధి చాలా విశేషమైంది. ప్రకృతికి దగ్గరగా జీవించినంతకాలం మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, కానీ నేడు ప్రకృతికి దూరంగా కృత్రిమ లోకంలో మనిషి విహరిస్తున్నాడు. జిహ్వా చాపల్యంతో కూడిన ఆహారపు అలవాట్లు, సమయపాలన లేని జీవన విధానము, మత్తుకు వశమైన మానసిక దౌర్బల్యము, మితిమీరిన భోగ లాలసత, ఇవన్నీ మనిషి శారీరక మానసిక ఆరోగ్యాలను తీవ్రంగా హాని చేస్తున్నాయి. డబ్బుతో దేన్నైనా సాధించుకోవచ్చనే భ్రమలో బ్రతుకుతూ జబ్బులతో సహజీవనం సాగిస్తున్నాడు నేటి మానవుడు. శరీరానికి వ్యాయామం, మనసుకు భగవద్ధ్యానం, ఆత్మసంతృప్తికి పరోపకారం, జ్ఞాన వికాసానికి సద్గ్రంథ పఠనం, ఉన్నదానితో సంతృప్తి చెందే స్వభావము, వ్యసన విముక్తమైన జీవన విధానము, ఇవే మనిషిని ఆరోగ్యంగా ఉంచే మార్గాలు. భగవంతుడిచ్చిన అపురూపమైన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం మనిషి చేతిలోనే ఉంది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, అందరూ ఆరోగ్యవంతులై ఆనందమయులై ఉందురుగాక అని వేదమంత్రాలు ఆకాంక్షించాయి. ఈ మానవ దేహమును ధర్మ సాధనకు అంకితమిద్దాం, నరజన్మను చరితార్థం చేసుకుందాం. స్వస్తి.
1: చింతన విన్నారు వ్యాఖ్యాత శ్రీ నేయిగోపాల కృష్ణ గారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం.

ఈనాటి పొలం పనులలో విత్తన ఎంపిక, ముందు జాగ్రత్తలు ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలు వింటారు.

మనం ఎండాకాలంలో ఉన్నాం. ఎండాకాలంలో పంటలతో పని లేదు. చాలా వరకు చాలా చోట్ల భూములన్నీ ఖాళీగా ఉంటాయి. మనం కూడా ఇంటి పనులు లేకపోతే పశువుల పనులు ఆ పనులు ఈ పనులు ఊళ్ళో ఏదన్నా తిరణాలు అవి ఉంటే మనం చూసుకుంటూ ఉంటాం. కానీ దాంతోపాటుగా అవన్నీ చేసుకోవద్దంటలే, వాటితో పాటుగా మనము వచ్చే సీజన్లో మనం వేయబోయేటువంటి పంట గురించి కూడా కాస్త ఆలోచిద్దాం. గత అనేక సంవత్సరాలుగా మనం పంటలు సాగు చేస్తూ ఉన్నాం. సరే, దిగుబడి ఒకసారి బాగానే వస్తుంటాయి, ఒకసారి బాగా రావు. సరే, వాతావరణం సరిగ్గా లేకనో, లేకపోతే తుఫాన్లు వచ్చో, లేకపోతే వరదలు వచ్చో, లేకపోతే బెట్ట వచ్చో, పంట సరిగ్గా రాకపోతే సరే మన చేతుల్లో ఉండదు కొంత. అయినప్పటికీ కూడా మనం కాస్త జాగ్రత్త పడి ముందుగా ఆలోచించుకుంటూ మనం గనక పంట వేయగలిగితే రాబోయేటువంటి

అటువంటి పంటలో మంచి దిగుబడులు రావడానికి కానీ, ఒకవేళ వాతావరణం అనుకూలించకపోయినా సరే పంటలో నష్టాలు రాకుండా మనం గట్టెక్కటం కానీ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మనకి ఎల్నినో అంటున్నారు, అంటే ఎల్నినో వస్తే సరిగ్గా వానలు పడవు, ఇబ్బంది పడతాం అనేటువంటి మాట కూడా వినిపిస్తూ ఉంది అక్కడక్కడ. ఏదేమైనా మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు కనుక మనం తీసుకుంటే, ఇతరులతో పోల్చుకుంటే మనం చాలా తక్కువ దెబ్బతోటి, తక్కువ సమస్యతోటి బయటపెట్టడానికి అవకాశం ఉంది. ఎట్లా? ఉదాహరణకి మనం ఎంచుకునేటువంటి పంట, ఆ పంటలో మనం ఎంచుకునేటువంటి వంగడం, హైబ్రిడ్ వంగడం కానీ మామూలు వంగడం కానీ, ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ముందే వాటి గురించి ఎందుకు ఆలోచించాలా అంటే, మనకు రాబోయేటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం కనుక ఈ రెండు కనుక జాగ్రత్త పడితే సగం విజయం సాధించినట్టే. ఇప్పుడు సాగు ప్రారంభించక ముందే ఈ విషయాలన్నీ కూడా రైతు కనుక ఆలోచిస్తే మనకు చాలా ఉపయోగం. ఇప్పుడు ఏ విషయాలు ముందుగా ఆలోచించాలి? ఈ రెండు విషయాలతో పాటుగా మనకి నేల ఎలాంటిది ఉంది, ఆ నేలకి మనం ఎంచుకునేటువంటి పంట సరిపోతుందా, ఆ రకం మంచిగా దిగుబడి ఇస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. అందుకే ముఖ్యంగా ముందు మట్టి పరీక్ష చేయించుకోవాలి. మట్టి పరీక్ష చేయించుకొని మన నేలకు ఉన్నటువంటి లక్షణాలను బట్టి మనం వేసేటువంటి పంట బాగా వస్తుందా రాదా. ఉదాహరణకి చౌడు ఉందనుకోండి నేలలో, మనం ఏ పంట పడితే ఆ పంట వేస్తే రాదు కదా, చౌడును తట్టుకునేటువంటి పంటలు ఎంచుకోవాలి మనం. అలాగే ఇంకా చౌడు తట్టుకునేటువంటి పంట అయినప్పటికీ కూడా ఆ పంటల్లో కూడా ఎక్కువగా ప్రత్యేకంగా చౌడును తట్టుకునేటువంటి రకాలను కూడా శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఉదాహరణకి మనం వరిలో చూసుకుంటే చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి చౌడును తట్టుకునేటువంటి రకాలు. మామూలుగానే కాస్త కోస్త ఇతర పంటలతో పోలిస్తే కాస్త వరి తట్టుకుంటుంది, దానికన్నా ముందు ఇంకా బాగా తట్టుకునే రకాలు వచ్చాయి. ఇంకా ఏం చేయొచ్చు? చౌడు నిరగొట్టేటువంటి పచ్చి రొట్టె పంట జీలు కనుక మనం బాగా ముందే పంటకు ముందే వేసి తొక్కేస్తే మన నేలలో చౌడు ఇరుగుతుంది కొంత, అప్పుడు పంట వేసినా కూడా ఎంత ఉపయోగం. అంటే మనం గమనిస్తే పంట ఎంచుకోవటం, చౌడును తట్టుకునేటువంటి వరిని ఎంచుకున్నాం, దాంట్లో కూడా చౌడును బాగా తట్టుకునేటువంటి రకాన్ని ఎంచుకున్నాం, ఇంకా నేలలో ఏదన్నా చౌడు ఉంటే అది ఎరగొట్టుకునేలాగా జీలుగుని పెంచి తొక్కేశాం, మరి సమస్య బాగా తగ్గినట్టు కాదు. అట్లా ముందు ఆలోచించుకుంటే మనం జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే మనం వేసేటువంటి పంటకి మన ప్రాంతంలో పడేటువంటి వాన సరిపోతుందా సరిపోదా, లేదా మనకున్నటువంటి నీటి వస్తే సరిపోతుందా సరిపోదా, ఒకవేళ సరిపోతే మరి ఏ విధంగా వాటికి సరైన సమయానికి కీలక దశల్లో నీరు అందించడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ సరిపోకపోతే ముందుగానే బోర్ని మళ్ళీ సిద్ధం చేసుకోవటం, ఎండాకాలంలో ముందుగానే బోర్ రీఛార్జింగ్ పనులు చేసి పెట్టుకున్నట్లయితే మన వేయబోయేటువంటి పంటకి ఎక్కువ నీళ్ళు అవసరమైనా మనకు వచ్చినటువంటి వానంతా కూడా బోర్లోకి వెళ్తుంది కాబట్టి మన పంటకి నీటి సమస్య రాకుండా జాగ్రత్త పడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఒకవేళ తక్కువ నీరు ఉంటాయి మనకి, తక్కువ నీటి అవసరాలు ఉన్నటువంటి పంటలు, జొన్న కానీ సజ్జ కానీ పప్పు ధాన్యాలు కానీ చాలా తక్కువ నీటితో పంటలు పండుతాయి, అవి వేసుకున్నట్లయితే మనకి సమస్య రాకుండా ఉంటుంది. మనకి ఈసారి వానలు తక్కువ ఉంటున్నాయి అంటున్నారు, తక్కువ నీరు దొరికేటట్టు అవకాశం ఉంది, బోర్లో తక్కువ నీళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంది, ఏ పంటలు ఎలా ఎంచుకోవాలి, ఏ రకాన్ని ఎంచుకోవాలి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకోవచ్చు. దగ్గరలో కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు అడిగితే వాళ్ళు చెప్తారు, లేదా ఎరువక కేంద్ర శాస్త్రవేత్తలు ఉంటారు. మరి వీళ్ళందరినీ సద్వినియోగపరచుకోవాలి మనం, మన కోసమే ప్రభుత్వం వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళని నియమించారు, వాళ్ళ వృత్తే అది. మరి వాళ్ళని సద్వినియోగపరచుకోవడం మన బాధ్యత. అలాగే రాబోయేటువంటి పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ వాళ్ళు రేడియోలో చెప్పేటువంటి వాతావరణ వివరాలను గమనిస్తూ ఈసారి వానలు ఎప్పుడు పడబోతున్నాయి, మనం ఎప్పుడు సిద్ధం కావాలా, విత్తనం తెచ్చిపెట్టుకోవడం కానీ, ఎరువులు తెచ్చిపెట్టుకోవడం కానీ, లేకపోతే భూమిని సిద్ధం చేసుకోవటం కానీ, విత్తన శుద్ధులు సిద్ధంగా చేసుకొని పెట్టుకోవటం కానీ, చాలా పనులు ఉంటాయి మనకి. ఏదో విత్తనం వేసే రోజు హడావుడిగా ఏదో ఒకటి తీసుకొచ్చి మందు కలిపేసి ఇద్దాం అనుకుంటాం మనం, అసలు కొంతమంది అయితే విత్తన శుద్ధే చేయరు. ఇట్లా కాకుండా ముందు జాగ్రత్త చర్యగా అన్నీ వేసుకోగలిగితే సమస్య ఉండదు. ఒకవేళ వానలు ఆలస్యంగా వస్తాయి ఈసారి అన్నప్పుడు

0: మనం ఎంచుకునేటువంటి పంటలోనే తక్కువ కాలపరిమితి కలిగినటువంటి రకాలు ఉంటాయి, ఆ రకాలు ఎంచుకోవాలా. అలాగే మనం ఎంచుకునేటువంటి విత్తనంలోనే మనము మంచి స్వచ్ఛమైనటువంటి విత్తనాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలా. ఎందుకంటే ఒకసారి విత్తనం తెచ్చుకొని వేసుకున్న తర్వాత ఆ విత్తనం సరైనది కాకపోతే అదునుపోతుంది, మళ్ళీ ఆ డీలర్తో గొడవబడి పోట్లాడి తెచ్చుకునేలకు సమయం అంత అయిపోతుంది, మళ్ళీ మనం కొత్త విత్తనం తెచ్చి వేసుకోలేము, దానికోసం ఇంకా వస్తామని చూస్తూ ఉంటాం. అందుకనే ముందుగానే మొలక శాతం అన్నీ కూడా జాగ్రత్తగా గమనించుకొని మంచి విత్తనమా కాదని నిర్ధారించుకొని మనం పంట వేసుకోవాలి. ఇకపోతే గిరాకీ, మన పంటకు ఉన్నటువంటి గిరాకీ ఏంటి, భవిష్యత్తులో ఎలా ఉంటుంది, గతంలో మార్కెట్లో ఈ ఏడాది ఈ సంవత్సరం తర్వాత సుమారుగా ఆ నెలల్లో ధరలు ఎలా ఉన్నాయి అనేది కూడా ఈ మధ్య కంప్యూటర్లో చూసుకుంటే తెలిసిపోతుంది, అవి కూడా చూసుకోవాలి. ఇలా మనం అన్నీ కూడా గమనించుకొని మనం గనక జాగ్రత్త పడితే మనకి సమస్యలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. వీలైతే అన్నీ అనుకూలిస్తే మంచి పంట వస్తుంది మనకి. కాస్త ముందు జాగ్రత్త చర్యలు అనేవి ఎంత లాభమో గమనించండి.
1: ఇంతవరకు విత్తన ఎంపిక ముందు జాగ్రత్తలు అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు విన్నారు. ఇప్పుడు వాతావరణం. శ్రీకాకుళం, పర్వతపురమణ్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల రైతులకు వాతావరణ సూచన. రాగిలి 24 గంటల్లో ప్రాంతంలో 1-2 చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు పడే అవకాశం ప్రముఖంగా ఉంది. భారీ వర్ష సూచన ఏదీ లేదు. ఈ ఉదయం నుంచి వచ్చే 48 గంటల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండబోవు. రైతులకు వాతావరణ సూచన విన్నారు. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే వారికి వాతావరణ సూచన. ఈ రోజు నుంచి వచ్చే 4 రోజులు అంటే 14వ తేదీ వరకు ఎలాంటి హెచ్చరికలు లేవు. ఆంధ్ర తీరంలో వెలుపల బంగాళాఖాతంలో చేపలు పట్టేవారికి ఈరోజు రేపు వాతావరణ సూచన. బంగాళాఖాతంలో, నైరుతి బంగాళాఖాతంలో, ఆగ్నేయ బంగాళాఖాతానికి సమీపంలో గంటకు 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. వీటి ఉధృతి 55 కిలోమీటర్ల వరకు చేరుకుంటుంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి పొలం పనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. రాష్ట్రాల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. రాష్ట్రాల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆయన చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: తెలంగాణ హైదరాబాద్ కే హజారో నౌజవానో కో రోజ్గార్ కా మాధ్యమ బనేగా. యహా బన్నే వాలి గాడియా మషినరీ, యహా నగలే వాలే ఫుడ్ ప్రాసెసింగ్ ఉద్యోగ్, యే తెలంగాణ కే శ్రమికో ఔర్ కిసానో కో భీ సశక్త కరేంగే. అబ్ హమ్ अपनी उस विरासत को फिर से सशक्त कर रहे हैं. वारंगल का पीएम मित्र पार्क देश में टेक्सटाइल क्रांति को गति देगा.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. సాయంత్రం ఢిల్లీలో నిర్వహించే భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వాణిజ్య సదస్సులో పాల్గొంటారు. తర్వాత ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.

0: తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో మెట్రో రైలు, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులు లభిస్తే దేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో రాష్ట్రం 10% వాటం అందించగలదని తెలిపారు. తెలంగాణను ప్రజలలో దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోశాల వృద్ధ మహిళల ఆశ్రమంలో నిర్వహించిన మాతృదినోత్సవ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు బోడిప్రసాద్తో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ
1: తల్లులు ఎప్పుడూ కూడా దేనికి ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తారో అందరికీ కూడా తెలుసు. ఆ బిడ్డ పెరిగి పెద్ద అవ్వడానికి, వాళ్ళు శుభ్రంగా చదువుకోవడానికి ఒక పూట తిని ఒక పూట తినక కూడా ఆ తల్లి పెంచే సందర్భం ఉంది. ఒక ఏజ్ వచ్చేసరికి బిడ్డలకి వాళ్లే ఒక మళ్ళీ ఇంకో మరో బిడ్డ అవుతుంది ఆ తల్లి. అటువంటి తల్లులందరికీ కూడా ఒక ఆసరాగా నిలబడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది.
0: గ్రామాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నిన్న స్పందిస్తూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 అవార్డుల్లో రాష్ట్రం దేశవ్యాప్తంగా 2వ స్థానం సాధించడం గర్వకారణమన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు. రాష్ట్రం నుంచి అవార్డులకు ఎంపికైన శృంగవరం, బొక్కసంపాలెం, చెమ్ముళ్లపల్లి, గుండమాల గ్రామ పంచాయతీలకు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025కు సంబంధించి కుప్పం నియోజకవర్గం దేశవ్యాప్తంగా 3వ స్థానం లభించడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ మల్లవరపు సూర్యతేజ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఏఐ గాని, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా అన్ని రంగాల్లో మనం ఒక టెక్నాలజీ బేస్డ్ ఎకానమీగా తయారు చేయడానికి డీప్ టెక్ రంగానికి పెద్దపీట వేయటం జరిగింది.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: రబీ పంట కాలంలో ఇప్పటివరకు 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 5,61,00,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2025-26 రబీ సీజన్లో 1,699 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామని చెప్పారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే 1,67,000 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలను జమ చేసినట్టు వెల్లడించారు. రానున్న వర్షాకాలానికి సిద్ధంగా కాలువల్లో తూడు, గురపు డెక్క, పుడికితీత పనుల కోసం 397 కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేపడుతున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 23 నెలల్లోనే అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల పరంపర కొనసాగుతోందని, దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయని మంత్రి వివరిస్తూ
4: గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సిస్టంలో తీసుకొచ్చిన పెరు మార్పుల వల్ల ఈరోజు యువత అందరూ కూడా చక్కగా చదువుకోగలుగుతున్నారు. ఉత్తరాంధ్ర ఈ రైల్వే జోన్ కూడా అత్యద్భుతంగా ఈరోజు మనకి రావటం, దానికి కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు సహకరించడం, అలాగే భోగాపురంలో ఎయిర్పోర్ట్ అత్యంత అద్భుతంగా రెడీ అవ్వటం, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. యువకులందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కేవలం 23 నెలల్లోనే ఇంత అద్భుతంగా ఉద్యోగాలు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది.
0: ప్రసార మాధ్యమాల్లో ఆకాశవాణిది విశిష్ట స్థానమని, అందరికీ చేరువయ్యేలా ఆకాశవాణి ప్రసారాలను కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృతి అకాడమీ అధ్యక్షులు ఆర్డి విల్సన్ అన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిన్న నిర్వహించిన స్వరసంధ్య కార్యక్రమంలో సర్వేపల్లి సిస్టర్స్ నవమల్లిక, శ్రేయ, పణిరాజలక్ష్మి గాత్రయుగలం, పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం గరగనృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న విల్సన్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని

సంగీతం ద్వారా ప్రజలకు చేరువ చేయడంలో ఆకాశవాణి ప్రత్యేక పాత్ర పోషించిందన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. 1998 మే 11వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్లో భారతదేశం అణుపరీక్షను విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1999 నుండి ప్రతి ఏటా మే 11వ తేదీన జాతీయ సాంకేతిక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధించిన పురోగతి, దేశ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. దేవాలయాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పెరవెలి మండలం అన్నవరపాడులోని అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు మంత్రి నిన్న భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులు కూడా విడుదల చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వాతావరణం. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 4 రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి బంగళపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: उत्सवे भागं गृहीष्यति। श्रीमोदी भगवतः श्रीसोमनाथस्य प्रार्थनां करिष्यति, कुम्भाभिषेकञ्च विधास्यति, अनन्तरं जनसभां च सम्बोधयिष्यति। अस्मिन् अवसरे मुख्यमंत्री भूपेन्द्र पटेलः, उपमुख्यमंत्री हर्ष संघवी, अन्ये नेतारश्च उपस्थिताः भविष्यन्ति। पश्चिमबंगालस्य मुख्यमंत्री सुवेन्दु अधिकारी अद्य नबन्ना इत्यत्र स्थिते राज्यसचिवालये मंत्रिमंडलस्य अध्यक्षतां करिष्यति। पञ्चमन्त्रिणां कृते विभागानां वितरणस्य सम्भावना वर्तते। इमे च शनिवासरे ब्रिगेड परेड ग्राउंड इत्यत्र मुख्यमन्त्रिणा सह पदस्य गोपनीयतायाः च शपथग्रहणं कृतवन्तः आसन्। नूतनमन्त्रिमण्डले भाजपादलस्य निर्वाचनप्रणाल्याः विषये चर्चा भविष्यति इत्यपेक्षा वर्तते। आयुष्मानभारतम्, अन्नपूर्णाभण्डारः, राज्यसर्वकारीयकर्मचारिणां कृते सप्तमवेतन आयोगस्य कार्यान्वयनम् इत्यादीनां मुख्यविषयाणाम् उपरि अपि चर्चा भवितुं शक्यते। अस्मिन् अवसरे मण्डलदण्डाधिकारिभिः, पुलिस् इति आरक्षि अधीक्षकैः, विभिन्नविभागानां सचिवैः सह प्रशासनिकविधिव्यवस्थाविषयाणां समीक्षा भविष्यति। अवधेयं यत् नवनिर्वाचिताः विधेयकाः अपि अस्यां सभायाम् उपस्थिताः भवेयुः। असमराज्यस्य राज्यपालः लक्ष्मणप्रसाद आचार्यः मुख्यमन्त्रीपदाय निर्वाचितं हिमन्त बिश्वशर्माणं राज्ये नूतनसर्वकारस्य घटनार्थम् आहूतवान्। भाजपानेतृत्वेन एनडीए इत्यस्य विधायकदलस्य सर्वसम्मत्या नेतृरूपेण निर्वाचितः श्रीहिमन्तशर्मा घटबन्धननेतृभिः सह लोकभवने राज्यपालं मिलित्वा औपचारिकरूपेण सर्वकारस्य घटनार्थं प्रतिवेदनं दत्तवान्। राज्यपालः श्वः हिमन्तबिश्वशर्मणे नूतनमन्त्रिपरिषदः सदस्येभ्यश्च पदस्य गोपनीयतायाः च शपथं प्रदास्यति। शपथग्रहणसमारोहः खानापारा इत्यत्र पशुचिकित्सामहाविद्यालयस्य क्रीडाङ्गणे आयोजितं भविष्यति, यस्मिन् प्रधानमन्त्री श्रीनरेन्द्रमोदी, केन्द्रीयगृहमन्त्री अमितशाहः, रक्षामन्त्री राजनाथसिंहः, भाजपाध्यक्षः नितिन्नवीन इत्यादयः भागं गृहीष्यन्ति इत्यपेक्षा वर्तते। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాల వివరాలు. 7:15 ప్రసారమయ్యే ఉదయ సమయాలలో భారతీయ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి జయంతి, శాస్త్రీయ నృత్య కళాకారిణి మృణాలిని సారాభాయ్ వర్ధంతి సందర్భంగా నేటిమాట 90 ఏళ్ల ఆకాశవాణి. ఆకాశవాణి విశ్రాంతి సహాయ సంచాలకులు శ్రీ కాకరపతి సత్యనారాయణమూర్తి ఆకాశవాణితో వారి అనుబంధం. ఇచ్చోటనే కదా శ్రీ చక్కెర తాతారావు గారి కథానిక, పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచారవాణి తదితర అంశాలు ఉంటాయి. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్, విజయవాడ కేంద్రం నుండి. ఎనిమిది గంటల 35 నిమిషాలకు కర్ణాటక సంగీతం శ్రీ ఈ బుల్లుబాబు బృందం వారి నాదస్వరం ప్రసారమవుతుంది. 8:59 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు. 9:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 10:00 విజయవాడ కేంద్రం నుండి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై కార్యక్రమం. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం గౌతమి విజయం సంగీత రూపకం ప్రసారమవుతుంది. 11:00 మధురిమ, 11:10 గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం పునర్నిర్మాణమై 75 ఏళ్లైన సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ అమృతోత్సవంలో భాగంగా భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని ప్రభాస్ పఠాన్ సోమనాథ్లో బహిరంగ సభలో

0: ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగంపై ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. మధ్యాహ్నం 12:10 మధుమంజరి, 12:40 కార్మికుల కార్యక్రమం, 1:10 సినిమా పాటలు, 1:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో పనులు సులభతరం చేసుకోవడానికి సాంకేతికత వాడుతున్నారా, ఈ అంశంపై ఫోన్ ఇన్లే కార్యక్రమం, నిర్వహణ డి శ్రీదేవి. 2:30 వాతావరణం, అనంతరం జానపద రంజని. ఇందులో ధర్మాంగధర చరిత్ర తప్పిడిగుళ్ళు, నిర్వహణ శ్రీ కోరాడ రామయ్య బృందం. అనంతరం జానపద గేయాలు, శ్రీమతి చందాక సీతమ్మ బృందం వారు పాడిన పాటలు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 5:30 మా పదం మీ భావం అంశం ఆధారిత కార్యక్రమం, 5:55 ఉద్యోగ వార్తలు చదివినవారు జి పద్మ, 6:00 సమాచారవాణి వాతావరణం, 6:30 సాయం సమీరం. ఇందులో ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికన భారత్ ఇన్నోవేటివ్స్ ప్రేరణ ఉంటాయి. అనంతరం 90 ఏళ్ళ ఆకాశవాణి, ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారి ఆకాశవాణితో వారికి ఉన్న అనుబంధం ప్రసారమవుతుంది. 7:00 ప్రసార విశేషాలు, 7:15 వ్యవసాయ పాఠశాల. ఇందులో వ్యవసాయంలో నువ్వు పంటల సాగులో మెలకువలు అంశంపై అనకాపల్లి జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబిజిఎస్ కుమారి గారి ప్రసంగం ఉంటుంది. 7:45 వికసిత భారత్, 9:30 హ్యూమన్ యానిమల్ కోఎగ్జిస్టెన్స్ అంశంపై శ్రీ కుమారి బి దివ్యజ్యోతి గారి ఆంగ్ల ప్రసంగం. రాత్రి 10:00 అనుసంధాన కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎన్ కృష్ణమేని గారి వీణావాదం ప్రసారమవుతుంది. మృదంగం శ్రీ ఎస్ సుబ్రహ్మణ్యం ప్రసార విశేషాలు విన్నారు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:00 డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ధి సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు పాల్గొంటారు. కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ధి సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. నిన్న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఇటీవల సాధించిన విజయాన్ని దేశం దృష్టిని ఆకర్షించిన ఒక చారిత్రాత్మక ప్రజాస్వామ్య మార్పు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని, వంశపారంపర్య రాజకీయాలను, జాతీయ సంస్థల దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని మోదీ ఆరోపించారు. ఒక సిద్ధాంతం జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నప్పుడు దాని వేగాన్ని ఏ శక్తి ఆపలేదని చెప్పారు. అసోం, పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా వరకు చోటు చేసుకున్న రాజకీయ మార్పులు, కుటుంబ వారసత్వ ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు అనడానికి నిదర్శనమని మోదీ స్పష్టం చేశారు.
3: पहली बार बंगाल में प्रचंड बहुमत से बीजेपी सरकार बनी है और मैं देख रहा हूं कि बीजेपी की जो ये ऐतिहासिक विजय है उसका उत्साह यहां तेलंगाना में भी दिख रहा है. आज देश के कोने कोने में बीजेपी पर जनता का आशीर्वाद निरंतर बढ़

0: రహా హై.
1: రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ ప్రత్యామ్నాయాలతో ప్రజలు విసిగిపోయారని, తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధిని పెంచడం, పత్తి రైతులకు మద్దతివ్వడం లక్ష్యంగా పెట్టుకుని జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం, వరంగల్లోని పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కులతో సహా 9,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించినట్టు మోదీ ప్రకటించారు. ఈ సభకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్తో సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘవి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జామ్నగర్ నుండి విమానంలో సోమనాథ్కు చేరుకుని వీర్ హమీర్జ్ గోహిల్ సర్కిల్ వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధానమంత్రి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అసోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హిమంత బిశ్వశర్మను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆహ్వానించారు. కొత్త మంత్రివర్గ సభ్యులకు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ రేపు పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం ఖానాపారాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిన్న తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 6 బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 2 రాష్ట్ర మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వరదలు, వడగాల్పులను సమగ్రంగా ఎదుర్కోవడానికి దేశ సంసిద్ధత చర్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలోని 30 అత్యధిక ప్రమాదకర సరస్సులకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ది చేసే ప్రణాళికలో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహకారంతో కనీసం 60 సరస్సులను చేర్చాలని సూచించారు. నదులపై చెక్డ్యాంలను నిర్మించడం ద్వారా నీటిని సంరక్షించడం, అదే సమయంలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ వరదల సంక్షోభ నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసి వాటిని క్రియాశీలం చేయాలని మంత్రి సూచించారు. అటవీ కార్చిచ్చు, వడగాల్పులు, వరదలను ఎదుర్కోవడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలను, అలాగే ఎన్డీఎంఏ మార్గదర్శకాలను ఎన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయో అంచనా వేయడానికి ఎన్డీఎంఏ ఒక అధ్యయనాన్ని నిర్వహించాలని అమిత్ షా పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే విపత్తు సంబంధిత సవాళ్లను పరిష్కరించడానికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాలని కూడా మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నైలో జరిగిన మరొక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈరోజు ధర్మశాలలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో

0: పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో రాబోయే 3-4 రోజుల్లో వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కొంకణ్, గోవాల్లోని కొన్ని ప్రాంతాల్లో పగటిపూట వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉండగా రాజస్థాన్లో రాత్రిపూట వెచ్చని వాతావరణం నెలకొంటుందని తెలియజేసింది. అసోం, మేఘాలయ, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని IMD తెలిపింది. ఉత్తర ముంబైలో ఏ కుటుంబం కూడా నిరాశ్రయాలుగా మిగిలిపోరాదని, అర్హులైన నివాసితులందరికీ గృహవసతి కల్పించడానికి స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ ప్రాజెక్టులకు సరైన ప్రణాళికలు రూపొందిస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. ఉత్తర ముంబైలో నిర్వహించిన SRA ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో దాదాపు 150 ఫిర్యాదులను పరిష్కరించడంతో వందలాది మంది నివాసితులకు ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను స్వయం సమృద్ధిగా మార్చడానికి కృషి చేశారని, అదే సమయంలో విద్యుత్తు, నీరు, వంటగ్యాస్, మరుగుదొడ్లు, డిజిటల్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలు కల్పించారని అన్నారు. నివాసితులకు వారి ప్రస్తుత నివాస ప్రాంతంలోనే శాశ్వత గృహవసతి కల్పించేందుకు ముఖ్యమంత్రి, పురపాలక అధికారులు, SRA, ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో చర్చలు జరిపినట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ధి, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలలో భారతీయ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి జయంతి, శాస్త్రీయ నృత్య కళాకారిణి మృణాలిని సారాభాయి వర్ధంతి సందర్భంగా నేటి మాట. 90 ఆకాశవాణి. ఆకాశవాణి విశ్రాంతి సహాయ సంచాలకులు శ్రీ కాకరపతి సత్యనారాయణమూర్తి గారి ఆకాశవాణితో వారి అనుబంధం. ఇచ్చోటనే కదా శ్రీ చక్కెర తాతారావు గారి కథానిక, పుష్పాంజలి సినీ భక్తి గీతాలు తదితర అంశాలుంటాయి. అవి వినే ముందుగా వాణిజ్య ప్రకటనలు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: బుధేశంబరాలలో నేటి మాట విశేషాలు. భారతీయ తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, ఉపన్యాసకులు జిట్టి కృష్ణమూర్తి జయంతి నేడు. 1895 మే 11న జన్మించారు. దివిజ్ఞాన సంప్రదాయ ప్రకారం

గారు పెరిగారు. జగద్గురువుగా సమాజంలో జ్ఞానోదయానికి బాటలు వేశారు. 1922 నుంచి ఆయన జీవిత గమ్యాన్ని మార్చి అనేక సంఘటనలు, ఆధ్యాత్మిక అనుభవాల వల్ల కృష్ణమూర్తి తనపై మోపిన బాధ్యతను తిరస్కరించి ఆధ్యాత్మిక బాటలోకి వెళ్ళారు. నెమ్మదిగా దివ్యజ్ఞాన సమాజం నుంచి వెలుపలకు వచ్చేశారు. తర్వాత విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఆధ్యాత్మికం, సామాజిక విషయాల గురించి అనేక ప్రసంగాలు చేశారు. ప్రతి ఒక్కరూ వారి యొక్క మతం, తత్వాలు మొదలైన వాటిని దాటి ఆధ్యాత్మిక స్వేచ్ఛను కలిగి ఉండాలని ఉద్బోధించారు. కృష్ణమూర్తి తన మిగిలిన జీవితాన్ని ప్రపంచ పర్యటనలు చేస్తూ చిన్న పెద్ద జన సమూహాలతో మాట్లాడుతూ గడిపారు. చాలా పుస్తకాలు రాశారు. వాటిలో ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ 1954లోను, కృష్ణమూర్తి నోట్బుక్ 1976లోను ప్రచురితమయ్యాయి. అవి చాలా ముఖ్యమైనవి. ఆయన ప్రసంగాలు, సంవాదాలకు చాలా వరకు ప్రచురించబడ్డాయి. 1886 జనవరిలో మరణించడానికి ఒక నెల ముందు అమెరికాలోని ఓహైలోని తన ఇంటిలో చివరి ప్రసంగం చేశారు. ఆయన అనుయాయులు కొందరు కృష్ణమూర్తి గారు పేరు మీదుగా భారత్, అమెరికా, బ్రిటన్ దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు నడుపుతున్నారు. ఇవి ఆయన భావాలను, రచనలను వివిధ భాషల్లో, వివిధ మాధ్యమాల రూపంలో ప్రజల్లో వ్యాప్తి చేస్తున్నాయి. తెలుగులో వెలువడిన కొన్ని రచనలు కృష్ణమూర్తి తత్వము, పరిచయ సంపుటి, శ్రీలంక సంభాషణలు, గతం నుండి విముక్తి, ముందున్న జీవితం, ధ్యానం, విద్య, మన జీవితాలు, కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు, స్వీయ జ్ఞానము, స్వేచ్ఛ, ఆదిలోను అంతులోను, నీవే ప్రపంచం, గరుడయానం, నిరంతర సత్యాన్వేషణ, ఇవి చాలా ముఖ్యమైన రచనలుగా చెప్పుకోవచ్చు. కృష్ణమూర్తి గారు 1886 ఫిబ్రవరి 17న తన 90 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికంగా లేనప్పటికీ ఆయన యొక్క ఆశయాలు, ఆలోచనలకు తగ్గట్టుగా ఆయన అనుచరులు వాటిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. మరో అంశం, భారతీయ శాస్త్రీయ నర్తకి, కొరియోగ్రాఫర్, సాంప్రదాయ నృత్య కళాకారిణి, నృత్య దర్శకురాలు, నృత్య గురువు మృణాలిని సారాభాయి గారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జయంతి సందర్భంగా కొన్ని విషయాలు. ఆమె చేసిన కళాసేవకు గాను అనేక పురస్కారాలు లభించాయి. 18,000 మందికి పైగా శిష్యులకు భరతనాట్యం, కథాకళిలో శిక్షణ ఇచ్చారు. మురళాని గారు కేరళలోని సామాజిక కార్యకర్త అమ్ము స్వామినాథన్ కుమార్తె. ఆమె బాల్యం స్విట్జర్లాండ్లో గడిచింది. ఆమె డాల్క్రిస్ పాఠశాలలో పశ్చిమాది నృత్య భంగిమలను నేర్చుకున్నారు. శాంతినికేతన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ మార్గదర్శకత్వంలో విద్యాభ్యాసం చేశారు. అక్కడ జీవిత యథార్థాలను గ్రహించారు. దక్షిణాది సాంప్రదాయ నృత్యం భరతనాట్యాన్ని మీనాక్షి సుందరం పిల్లే ద్వారా కథాకళి నృత్యాన్ని నేర్చుకున్నారు. భారతీయ భౌతిక శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ను మృణాలిని వివాహం చేసుకున్నారు. విక్రమ్ సారాభాయ్ భారతీయ అంతరిక్ష కార్యక్రమ పితామహునిగా ప్రసిద్ధి చెందారు. మృణాలి గారు దర్పణ్ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థను అహ్మదాబాదులో 1948లో స్థాపించారు. ఆ సంస్థలో నృత్య రీతులు, నాటకాలు, సంగీతము తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. మృణాలిని సారాభాయ్ 1992లో భారతదేశ విశిష్ట పురస్కారం పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. 1997లో యూకేలోని యూకేలోని అగిలియా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ను స్వీకరించారు. అదేవిధంగా పలు విదేశీ సంస్థల నుంచి అవార్డులు, రివార్డులు తన యొక్క ఖాతాలోకి వచ్చాయి. 1990లో ప్యారిస్లో ఇంటర్నేషనల్ డాన్స్ కౌన్సిల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలకు నామినేట్ అయ్యారు. నృత్యకళకు అపారమైన సేవ చేసిన మృణాలిని

0: సారాభాయ్ 2016 జనవరి 21న అహ్మదాబాద్లో కన్నుమూశారు. ఆమె చేసినటువంటి కళాసేవకు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఇది ఈనాటి నేటి మాట విశేషాలు. ఉదయ సమీరాలలో ఇప్పుడు 90 ఏళ్ళ ఆకాశవాణి. ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారి ఆకాశవాణితో వారి అనుబంధం ఇప్పుడు మనం విందాం.
1: నా పేరు కాకరపర్తి సత్యనారాయణమూర్తి. నేను ఆకాశవాణిలో సహాయ సంచాలకుడిగా, కార్యక్రమ నిర్వహణాధికారిగా దాదాపు 3 దశాబ్దాలు పనిచేసి పదవి విరమణ చేశాను. ప్రపంచ ప్రసార మాధ్యమాల్లో రేడియోది ఒక విలక్షణ విశిష్ట స్థానం. శ్రోతల దైనందిన జీవితాన్ని ఏమాత్రం మరల్చకుండా విజ్ఞాన వినోదాల్ని రంగరించి అలరించగల శక్తివంతమైన ప్రసార సాధనంగా అవతరించింది

0: ఆకాశవాణి ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారి ఆకాశవాణితో వారి అనుబంధం ఇప్పుడు మనం విందాం.
1: నా పేరు కాకరపర్తి సత్యనారాయణమూర్తి. నేను ఆకాశవాణిలో సహాయ సంచాలకుడిగా, కార్యక్రమ నిర్వహణాధికారిగా దాదాపు 3 దశాబ్దాలు పనిచేసి పదవి విరమణ చేశాను. ప్రపంచ ప్రసార మాధ్యమాల్లో రేడియోది ఒక విలక్షణ విశిష్ట స్థానం. శ్రోతల దైనందిన జీవితాన్ని ఏమాత్రం మరల్చకుండా విజ్ఞాన వినోదాల్ని రంగరించి అలరించగల శక్తివంతమైన ప్రసార సాధనంగా అవతరించింది రేడియో. అప్రతిహతంగా ముందుకు సాగిపోతోంది. భారతదేశంలో 1936 జూన్ నెలలో ప్రవహించిన మహత్తర ప్రజారంజక సమాచార విజ్ఞాన వినోద త్రివేణి సంగమ ప్రసార మాధ్యమం ఆకాశవాణి. స్వాతంత్రం సిద్ధించాక బహుజన హితాయ బహుజన సుఖాయ ఈ నినాదంతో జనతకు ప్రభుత్వకు ఒక నమ్మకమైన వారధిగా వెలుగొందుతోంది. ఇక ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తన పరిధిలోని ప్రజాబాహుళ్యపు అవసరాలు, అభిలాషలు, ఆకాంక్షల్ని అనుగుణంగా ఎన్నో జనరంజక కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేసి మన్నర్లందుకుంటోంది. యూపీఎస్సీ ద్వారా జాతీయ స్థాయిలో ఎంపిక కాబడి కార్యక్రమ నిర్వహణాధికారిగా, తర్వాత కేంద్ర సహాయ సంచాలకునిగా నా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన కాలంలో 2 సంవత్సరాలు మినహాయించి ఈ కేంద్రంతో నాకు ప్రగాఢమైన అనుబంధం ఉంది. ఆకాశవాణి విశాఖపట్నం పరిధిలో గల అన్ని ప్రాంతాలను అలరించేలా నిర్వహించిన నాటక పంచకం సుప్రసిద్ధ రంగస్థల కళాబృందాలను ఆహ్వానించి వారితో ప్రదర్శనలు ఇప్పించి వాటిని ప్రసారం చేసి మెప్పు పొందడం జరిగింది. ఇక సందర్భోచితంగా మాట్లాడడం, అవసరమైనంతవరకే మాట్లాడడం ఎంత ముఖ్యమో తెలియచేసే సమయానికి తగుమాటలాడి లఘునాటికలు నా స్వీయ రచనలో నిర్వహణలో కొన్ని నెలలపాటు ప్రసారం చేసి శ్రోతల ప్రశంసల్ని అందుకున్నాను. సున్నితమైన హాస్యాన్ని జోడిస్తూ సమకాలీన అంశాలని విజ్ఞాన వినోదాల్ని మేళవించి స్వీయ రచన నిర్వహణలో ప్రసారం చేసిన లఘునాటికలు హాస్య తరంగం. భార్యాభర్తల మధ్య తరచుగా చోటు చేసుకునేటటువంటి గొడవలు, అవి ఎలా సర్దుకుపోవాలో తెలియచేసే లఘునాటికల ధారావాహిక జంటస్వరాలు, ఇవి కూడా నా స్వీయ రచన నిర్వహణలోనే రూపొంది, ప్రసారం చేయబడి శ్రోతల యొక్క ప్రశంసల్ని అందుకున్నాయి. ప్రజాశ్రేయస్సుకు ఉపయోగానికి ప్రభుత్వం నిర్దేశించిన పథకాలు, కార్యక్రమాలు ఆలోచన ముందుచూపు విచక్షణ లేకుండా అమలు చేసే సిబ్బంది నిర్వాహకం వల్ల ప్రజలు పొందే ఇబ్బంది, అసౌకర్యం, కష్టనష్టాల గురించి వ్యంగ్య ధోరణిలో కొనసాగించిన సంభాషణల పరంపర వినదగునెవ్వరు చెప్పినా చెబితే శానా ఉంది ఈ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలకు మిత్రుడు సహోద్యోగి శ్రీ రొక్కం కామేశ్వరరావు అందించిన సహకారం మరువలేనిది. మంచి పుస్తకాలుగా పేరుంది ప్రత్యేకత అరుదైన ఇతివృత్తంతో నిండిన ప్రాచుర్యం పొందిన నవలల్ని నవలావాహిని శీర్షికన శ్రోతలకు వినిపించి వారి యొక్క ప్రశంసల్ని అభినందనల్ని మూటగట్టుకోవడం జరిగింది. అలాగే ప్రాచీన తమిళ రచన పెరియ పురాణాన్ని శివమయం పేరుతో ప్రఖ్యాత పాత్రికేయుడు శ్రీ నట్టి శ్రీనివాస్ వారి చేత ధారావాహికగా రచన చేయించి ప్రసారం చేయడం జరిగింది. దీనికి శ్రోతలు అందించినటువంటి ప్రశంసలు ఎన్నో ఎన్నెన్నో. మరొక అతి ముఖ్యమైన కార్యక్రమం గురించి చెప్పాలి. పైశాచీ భాషలో గుణాఢ్యుడు రచన బృహత్ కథా మంజరిని క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో సోమదేవభట్టు సంస్కృతంలో అనువదించి మనకు అందించిన కథాసరిత్సాగరాన్ని ప్రసిద్ధ కవి పండితుడు శ్రీ డాక్టర్ రామవరపు శరత్బాబు గారి చేత తెలుగులోకి ఒక ధారావాహికగా రూపొందింపజేసి ప్రసారం చేసి అన్ని వర్గాల నుంచి అందిన అభినందనల ఆధారంగా కనీసం 5-6 సార్లు శ్రోతల కోరికపై ప్రైమరీ ఎఫ్ఎం ఛానల్లో పునఃప్రసారం చేసి ప్రశంసలు మూటగట్టుకోవడం జరిగింది. ఇది నాకు గుర్తుండిపోయేటటువంటి ఒక మధురానుభూతి. స్వాతంత్ర సమరయోధుల్ని ఆహ్వానించి భారత స్వాతంత్ర దినోత్సవం నాడు వారి అనుభవాలను, త్యాగాలను ఆహుతుల సమక్షంలో చెప్పించి ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేయడం ద్వారా శ్రోతలకి మరింత చేరువై వారి యొక్క అభినందనల్ని ప్రశంసల్ని కూడా పొందడం జరిగింది. ఇది ఒక గొప్ప అనుభూతి. దీనికి డైరెక్టర్ జనరల్ నుంచి కూడా మాకు చక్కని ప్రశంస లభించింది. ఆకాశవాణిలో సృజనాత్మకతకు నవ్య ధోరణికి కొదవలేదు. అదొక నిరంతరాయమైన చైతన్య స్రవంతి. అత్యంత ప్రతిభావంతులైన పూర్వ ఉద్యోగులు నిర్మించిన ప్రసిద్ధి చెందిన

0: నాటకాలు, పరిచయ కార్యక్రమాలు టేపుల నుంచి సీడీల్లోకి డిజిటైజ్ చేయడం జరిగింది. ఆ రకంగా అపురూపమైన కార్యక్రమాల భాండాగారాన్ని పదిలపరచడం జరిగింది. వివిధ విభాగాల్లో స్వరపరీక్షకు హాజరయ్యే రంగస్థల జానపద కళాకారుల ఇబ్బందులను, వ్యయప్రయాసాలను తగ్గించే దిశలో ఆయా కళాకారులకు అతి సమీప కేంద్రాల్లో స్వరపరీక్షను నిర్వహించి స్వరపరీక్ష విధానంలో ఒక కొత్త వరుడిని సృష్టించడం జరిగింది. ఇది నాకు పరిపాలనాపరంగా పేరు తెచ్చింది. కార్యక్రమ సిబ్బంది నవకల్పనలకు, ప్రతిభా పాఠవాలకు నిగ్గు తేల్చేటటువంటి రీతిలో ఆకాశవాణి అత్యున్నత అధికార శ్రేణి వివిధ విభాగాల్లో నిర్వహించే అఖిల భారత స్థాయి కార్యక్రమాల కౌశల పరీక్షలో నా నిర్వహణలో రసనాదం సంగీత రూపకానికి డాక్యుమెంటరీ రూపకం దరిచేరే దారికి ప్రథమ బహుమతులు దక్కాయి. ఇది ఒక ఎత్తు అయితే, స్వచ్ఛ భారత్ని దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛం శివం సుందరం ఈ పేరుతో ఒక సంగీత రూపకాన్ని రచన చేయించి ప్రముఖ మృదంగ వాద్య కళాకారుడు, ఆకాశవాణి టాప్ గ్రేడ్ నిలయ విద్వాంసులు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి మృదంగ కళాకారుడు శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి నిర్వహణలో డాక్టర్ ద్వారం త్యాగరాజు సంగీత సారథ్యంలో నిర్వహించిన ఈ సంగీత రూపకం జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతిని పొంది ప్రజల మన్ననను అశేషంగా ఆకట్టుకుంది. ఇది నా ఉద్యోగ విధి నిర్వహణలో ఒక గొప్ప మధురమైన అనుభూతి, ఒక మైలురాయి. ఆకాశవాణి నిజంగా ఆకాశమంత విస్తృతమైంది, దానికి ఎల్లలు లేవు. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు వెలుగొందినట్టు ఆకాశవాణిలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు నిరంతరం ప్రసారం అవుతూ శ్రోతలకు వినులవిందు చేస్తూనే ఉంటాయి. ముందు తరాలకు కూడా అత్యంత విలువైన, అపురూపమైన విజ్ఞాన వినోద దీపికలుగా అవి నిలిచిపోతాయి. ఆకాశవాణి గురించి చెప్పాలంటే ఆకాశానికి కొలతలు వేయడానికి సాహసించినట్టు అవుతుంది. ఇదొక నిత్య నూతన నిరంతరాయ విజ్ఞాన వినోద సమాచార స్రవంతి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇముడ్చుకుంటూ సాగిపోయే కళా సంస్కృతి ఝరి. 90 వసంతాల శబ్దజ్ఞాన వాహిని వాణికి శుభాకాంక్షలు.
1: ఇంతవరకు 90 ఏళ్ల ఆకాశవాణి. ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారి ఆకాశవాణితో వారి అనుబంధాన్ని విన్నారు. ఉదయ సమీరాలలో ఇప్పుడు ఇచ్చోటనే కథ శ్రీ చొక్కర తాతారావు గారి కథానికి వింటారు.
2: ఇచ్చోటనే కథ కథానిక చేయడానికి నీకు వేరే ఉద్యోగమే దొరకలేదా? దానికన్నా 4 ఆవులు పెంచుకుంటే జీవితం గడిచిపోతుంది. తల్లి అలా అనేసరికి ప్రసూనకి నోట మాట రాలేదు. రాకరాక ఉద్యోగం వస్తే సంతోషపడాలి, కానీ ఇలా తక్కువ చేసి మాట్లాడతావేంటి? నిరాశగా అంది ప్రసూన. తల్లే కాదు, ఫ్రెండ్స్ కూడా చివరకు అదే మాట. డిగ్రీ చదివి అదేం ఉద్యోగమని హేళన చేశారు. ఉద్యోగం వచ్చిందని చెప్పినప్పుడు అందరూ సంతోషించారు. అది శవాల గదిలో ఉద్యోగం అనేసరికి నోరేళ్ళ పెట్టారు. ఈ ఉద్యోగం చేస్తే నీకు పెళ్ళే కాదని ఎగతాళి చేశారు కూడా. ఒక అమ్మాయి వైన నువ్వు ఈ ఉద్యోగం చేయగలవా? ఇంటర్వ్యూలో ప్రసూనను అడిగిన మొదటి ప్రశ్న ఇదే. ఆ ప్రశ్న ఆమెను నిరాశపరచలేదు. చేస్తాను సార్, ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం, నా మీదే కుటుంబం ఆధారం. ఆమె చూపించిన చొరవ, ధైర్యం ఇంటర్వ్యూ అధికారికి నమ్మకం కలిగించింది. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది ప్రసూన. పై అధికారి యగాదిగా చూసి, నువ్వు చేసే ఉద్యోగం ఆఫీసులో కాదు, శవాల గదిలో, అది గుర్తుంచుకో అన్నాడు. ఆ మాటలకు ఆమె భయపడలేదు, తలదించుకోలేదు, తలెత్తుకుని గర్వంగా బయటకు నడిచింది. నగరంలో అది ఒక ప్రముఖ హాస్పిటల్. దానికి ఆనుకునే ఉంది మెడికల్ కాలేజీ. హాస్పిటల్లో ఓ మూల విసిరేసినట్టు ఉంది మార్చురీ. ఎప్పుడో తాతల కాలం నాటి కట్టడం, జీవి విడిచిన దేహంలా నిర్జీవంగా ఉంది. భూమండలంలో మరో శవాల దెబ్బ ఆ మార్చురీ. అక్కడకు వెళ్లాలంటే జనం భయపడతారు, ఒంటరిగా వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. చుట్టూ శ్మశాన వైరాగ్యం, శ్మశానం గుర్తొస్తుంది వాళ్లకు. పుట్టెడు దుఃఖం అక్కడ నదులుగా ప్రవహిస్తుంది. జీవితంలో ఎవరూ ఆ మార్చురీని చూడాలనుకోరు. ఆగంతకులు లోనకు ప్రవేశించకుండా రాత్రి పగలు 1000 కళ్ళతో గస్తీ కోస్తుంటారు అక్కడి కాపలాదారులు. పర్మిషన్ లేందే పోలీసులకు కూడా మార్చురీలోకి ప్రవేశం దొరకదు. అసహజ మరణాలకు అది ప్రత్యక్ష సాక్షి. ఆత్మహత్యలు చేసుకున్న మృతదేహాలు, ప్రమాదాల్లో రక్తమోడుతున్న ఖండిత దేహాలు, నిలువెల్లా కాలిపోయిన నిర్జీవ దేహాలు, నీళ్లలో కొట్టుకొచ్చి ఉబ్బిపోయిన వికృత శవాలు, డీకంపోజ్ అయిన మృతదేహాలు మార్చురీకి వస్తాయి. అవి చూడటమే కష్టం. పోస్ట్ మార్టం అసిస్టెంట్

అంటూ వాటి మధ్యనే పనిచేయాలి. పోస్టుమార్టం అసిస్టెంట్ని గతంలో తోటే అని పిలిచేవారు. అది బ్రిటిషోళ్ళు ఈ దేశానికి వచ్చినప్పుడు పెట్టిన పేరు. పేరు మారినా వీళ్ళని ఇప్పటికీ తోటీలనే పిలుస్తారు. ఒకప్పుడు అణగారిన వర్గాలు, ఆర్థికంగా చితికిన వాళ్లే ఈ వృత్తిలోకి వచ్చేవారు. ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు, డిగ్రీలున్నవాళ్ళు కూడా ఈ వృత్తిలోకి వస్తున్నారు. ఒకరోజు రాత్రివేళలో మార్చురీకి ఒక మృతదేహం వచ్చింది. కానిస్టేబుల్తో పాటు మృతుడి తల్లిదండ్రులు ఆ శవంతో ఉన్నారు. మృతదేహం వచ్చిందన్న సంగతి ఆఫీసులో తెలియజేసి తోటి నర్సుగాడికి ఫోన్ చేసి ఆ విషయం చెప్పాడు నైట్ వాచ్మెన్. నర్సుగాడు ఆ రాత్రివేళ వచ్చి కానిస్టేబుల్ నుంచి మృతదేహం కలెక్ట్ చేసుకుని మార్చురీ గదిలో ఉన్న డీఫ్రీజర్ బాక్స్లో ఉంచి ఇంటికి వెళ్ళిపోయాడు. మార్చురీ డ్యూటీకి పగలు రాత్రి తేడా ఉండదు. ఎప్పుడు పిలిచినా తోటీలు మార్చురీ డ్యూటీ చేయాలి. ఉదయం 10 గంటలు రాత్రి మృతదేహం తీసుకొచ్చిన కానిస్టేబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కు వచ్చి మృతదేహం వివరాలు ఆఫీసులో తెలియజేసి డ్యూటీ డాక్టర్ని కలిసి పూర్తి సమాచారం అతనికి అందించాడు. డ్యూటీ డాక్టర్ని కలవాలని అతని రూమ్లోకి వెళ్ళింది ప్రసూన. కొత్తగా వచ్చిన పోస్టుమార్టం అసిస్టెంట్ నువ్వేనా? ఆమెను చూసి అడిగాడు డాక్టర్ రామారావు. ఎస్ సార్, అంది ప్రసూన. ఆంధ్ర మొత్తంలో ఈ ఉద్యోగంలో చేరిన అమ్మాయిలు నీతో కలిపి 3 ముగ్గురు, ఒకరు తణుకులో, ఇంకొకరు రాజమండ్రిలో పనిచేస్తున్నారు. ఆల్ ది బెస్ట్. డాక్టర్ మాటలు ఆమెలో ప్రోత్సాహం నింపాయి. నిన్న రాత్రి వచ్చిన మృతదేహం పోస్టుమార్టం కోసం స్ట్రెచర్ మీద సిద్ధం చేయి, 1/2 గంటలో అక్కడికి నేను వస్తాను. మార్చురీలో మరో పోస్టుమార్టం అసిస్టెంట్ నర్సయ్య ఉంటాడు, అతని సాయం తీసుకో. 2-3 రోజులు చూస్తే అక్కడ పని నీకు అలవాటవుతుంది. డాక్టర్ మాటలు శిరసావహించింది ప్రసూన. రాత్రి వచ్చిన మృతదేహాలకు తర్వాత రోజు ఉదయం పోస్టుమార్టం చేస్తారు. ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు పోస్టుమార్టం ప్రక్రియ జరుగుతుంది. మార్చురీ గదిలోకి మొదటిసారి అడుగుపెట్టింది ప్రసూన. గదంతా చల్లగా ఉంది. గదిని ఓసారి పరిశీలనగా చూసింది. విశాలమైన ఆ గదిలో డీఫ్రీజర్ బాక్సులు వరుసగా ఉన్నాయి. ఒక్కొక్క షెల్ఫ్లో పైన కింద 4 బాక్సులు అమర్చి ఉన్నాయి. ప్రతి డీఫ్రీజర్ బాక్స్ పైన నంబర్లు వేస్తున్నాయి. నర్సయ్య, కేకేసింది ప్రసూన. నర్సుగాడికి ఆ కేక కొత్తగా వినిపించింది. పైగా అది ఆడగొంతు. డ్యూటీలో అలాంటి గొంతు అంతకు మునుపు ఎప్పుడూ వినిపించలేదు. ఎవరో ఓ మూలను కూర్చున్న నర్సుగాడు దగ్గరకొస్తూ అడిగాడు, నా పేరు ప్రసూన, కొత్తగా వచ్చిన పోస్టుమార్టం అసిస్టెంట్ని పరిచయం చేసుకుంది. ఏటి, ఏ ఉద్యోగం నీకు దొరకలేదేటి? ఈ తోటి ఉద్యోగంలో సేరిపోనావు, తేలిగ్గా మాట్లాడాడు నర్సుగాడు. కూట కోసం ఏదో ఒక పని చెయ్యాలి కదా, అంది ఆమె. చెయ్యాలి తల్లి, కానీ ఈ సేవల మధ్యన నీవు పని చేయలేవు. ఈ నౌకరీ మానేసి మరో పని సూచిస్కో, సలహా ఇచ్చాడు. ప్రసూన అతని మాటలు పట్టించుకోలేదు. ఇక్కడోళ్ళందరూ నన్ను నర్సుగాడు అంటారు, రామారావు సార్ తప్ప నర్సయ్య అనే నన్ను పేరెట్టి పిలిచేవాళ్ళు లేరు. తొలిచుట్టూ నీ నోటంట ఆ పిలుపు వినబడింది తల్లి. నర్సుగాడి కళ్ళల్లోంచి నీళ్లు ఉబికాయి. డాక్టర్ గారు వస్తారని నర్సయ్యతో చెప్పింది ప్రసూన. D10 డీఫ్రీజర్ బాక్స్లోంచి మృతదేహాన్ని తీసి స్ట్రెచర్ మీద ఉంచాడు నర్సుగాడు. స్ట్రెచర్ని మార్చురీకి పక్కనే ఉన్న పోస్టుమార్టం గదిలోకి చేర్చాడు. ఆ సమయంలో నర్సయ్య నోటి నుంచి మందు వాసన గుప్పును కొట్టింది. మార్చురీ బయట ఒక పక్క కానిస్టేబుల్, మరో పక్క మృతుని తల్లిదండ్రులు నిల్చుని ఉన్నారు. దుఃఖం ఆదింపెట్టి కొడుకు సేవం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఒకరి దుఃఖం మరొకరికి వినపడిన చోటది. ఏ పలకరింపుకి నోచుకొని నిచ్చల నిగూడ మరణ మృదంగం ఆ చోటు. పక్కనే ఉన్న ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుండి నడుచుకుంటూ పోస్టుమార్టం గదిలోకి వచ్చాడు డాక్టర్ నక్కారామారావు. మెడలో యాప్రాన్ ధరించాడు, చేతులు గ్లౌస్ తొడుక్కున్నాడు, నోటుకి మాస్క్ వేసుకుని స్ట్రెచర్ ముందు నిలబడ్డాడు. స్ట్రెచర్ మీదున్న మృతదేహాన్ని చూశాడు. అది ఫుడ్ పాయిజన్ కేసు. భార్యాభర్తల గొడవల్లో భార్య అన్నంలో పురుగుల మందు కలిపేసి భర్తని చంపేసిందన్న FIR రిపోర్ట్లో ఉంది. మనుషులు ఎంతగా మారిపోయారు. బంధాలకు విలువలు లేని రోజుల్లో మనం బతుకుతున్నాం. నమ్మకాలు, విశ్వాసాలు క్రమేపీ తగ్గిపోతున్నాయి. మనుషులు బతకడానికి ఈ భూమి మీదకు వస్తే మధ్యలోనే జీవితాలు అంతం చేసుకుంటున్నారు. రోజు ఇలాంటి కేసులు ఎన్నో చూస్తున్నాడు డాక్టర్ రామారావు. సిజర్, స్కాలిప్లు డాక్టర్ చేతికి అందించింది ప్రసూన. మృతుడి పొట్టం నిలువునా కోసేశాడు. అన్నవాహిక పైకి తీసి కొంత భాగం కట్ చేసి పరిశీలనగా చూశాడు డాక్టర్. పురుగుల మందు ఆనవాళ్ళు అందులో కనిపించాయి. బ్లడ్ శాంపుల్ తీసి స్థానిక రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపించాడు డాక్టర్ రామారావు. పురుగుల మందు కలిపిన అన్నం తినడం వల్లనే ఆ మరణం

సంభవించిందని డాక్టర్ ఒక నిర్ణయానికి వచ్చాడు. బ్లడ్ రిపోర్ట్ కూడా చూశాక అప్పుడు ఫైనల్గా పోస్ట్ మార్టం రిపోర్టు తయారు చేస్తాడు డాక్టర్. ఆ ఫైనల్ రిపోర్ట్ని ఫోరెన్సిక్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ధృవీకరించాక ఆ కాపీని సంబంధిత పోలీస్ స్టేషన్కి పంపిస్తుంది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. డాక్టర్ కోసేసిన పొట్టభాగాన్ని మళ్ళీ కుట్టేసి శవానికి తెల్లని వస్త్రం చుట్టేసి ముడివేసేసాడు నర్సుగాడు. ఈ ప్రక్రియ అంతా క్షుణ్ణంగా గమనిస్తుంది ప్రసూన. ఫోరెన్సిక్ ఆఫీస్ రిజిస్టర్లో మృతుని తండ్రి సంతకం చేశాక కానిస్టేబుల్ ఆ శవాన్ని అతనికి అప్పగించాడు. మృతదేహం పోస్ట్ మార్టం చేయడానికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎలాంటి ఫీజు వసూలు చేయదు, అక్కడ అంతా ఉచితమే. ఆ మూలనున్న డీఫ్రీజర్లోని శవం 2 రోజులుగా అక్కడే పడుంది. అతని సంబంధికులు ఎవరూ రాలేదా సార్? డాక్టర్ని అడిగింది ప్రసూన. అది ఒక గుర్తు తెలియని శవం, పేపర్లో ప్రకటన కూడా ఇచ్చారు పోలీసులు. ఇంతవరకు ఎవరూ రాలేదు. అది ఏ అనాథ శవమో అయ్యుంటుంది. ఏ శవమైనా మార్చురీలో ఉంచేది కేవలం 72 గంటలు మాత్రమే. ఆ లోపు ఎవరూ రాకపోతే ఆ శవాన్ని పోస్ట్ మార్టం చేసేసి మళ్ళీ పోలీసులకే అప్పగించేస్తాం. అప్పుడు మున్సిపాలిటీ సిబ్బందితో శవాన్ని దహనం చేయించేస్తారు పోలీసులు అని చెప్పి అక్కడి నుండి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి తిరిగి వెళ్ళిపోయాడు డాక్టర్ రామారావు. ఆ మాటలు విన్నాక ప్రసూన మనసు కలచివేసింది. పోలీసుల్లోనూ మంచోళ్ళు ఉంటారు. అనాథ శవాలను దహనం చేయించేటప్పుడు ఆ ఖర్చు కొంతమంది పోలీసులు అప్పుడప్పుడు తమ జేబుల్లోంచి చెల్లించుతుంటారు. మానవత్వం ఇంకా మనుషుల్లో ఉందని అనుకోవాలి. డాక్టర్ రామారావు సోషలిస్ట్ భావాలను వ్యక్తి. పేదలంటే వల్లమానిల అభిమానం. ప్రమాదాల బారిన పడ్డ పేద మృతదేహాలు పోస్ట్ మార్టం కోసం మార్చురీకి వచ్చినప్పుడు వాళ్ళ సంబంధికులకు డాక్టర్ రామారావు ఆర్థికంగా ఆదుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎంతమంది డాక్టర్లను దేవులతో పోల్చుతారో తెలియదు, కానీ ఆ పన్నులకు మాత్రం డాక్టర్ రామారావు దేవుడే. ఒకసారి ఒక మర్డర్ కేసులో తప్పుడు రిపోర్ట్ రాయమని డాక్టర్ రామారావు మీద రాజకీయ ఒత్తిడి వచ్చింది. ట్రాన్స్ఫర్లోనైనా వెళ్ళిపోతాను కానీ అలాంటి తప్పుడు రిపోర్టు రాయనని కరాకండిగా చెప్పేశాడు మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్తో. డ్యూటీ విషయంలో ఎప్పుడు ఎవరికీ తలవంచలేదు. ఎక్కడ పనిచేసినా అతడు ఏనాడు విలువలు కోల్పోలేదు. ఆ రోజు నర్సయ్య డ్యూటీకి తాగి వచ్చాడు. అది చూసిన ప్రసూన నర్సయ్య వైపు చూసి రేపటి నుంచి నువ్వు తాగి డ్యూటీకి రాకు అంది. వింతగా చూశాడు ఆమె వైపు నర్సుగాడు. తాగకపోతే నేను ఈ డ్యూటీస్ వేయలేని తల్లి అన్నాడు. అదేంటి అని అడిగింది. కొత్తగా డ్యూటీలో చేరిన నీకేటి తెలుసు మా బాధ. ఈ డ్యూటీ చేయాలంటే కలేజన్నా ఉండాలి, అంత కళ్ళన్నా తాగాలి. శవాల మధ్యన డ్యూటీ చేయాలంటే నేను శవంగా మారిపోవాలి తల్లి. అప్పుడు కానీ డ్యూటీ చేయలేను. మనసులోని బాధను కక్కేశాడు నర్సుగాడు. అందరూ అనుకున్నట్టు ఈ నర్సుగాడు తాగుబోతేం కాదు. మార్చురీకి శవాలు వచ్చిన రోజు మాత్రమే నర్సుగాడు మందుచ్చుకుంటాడు. మిగతా రోజుల్లో మందు జోలుకుపోడు. భావోద్వేగానికి గురయ్యాడు నర్సుగాడు. పాడైపోయిన మృతదేహాలను ఒక చోట నుంచి మరో చోటుకి తరలించాలంటే నర్సుగాడే ఆ పని చేయాలి. ఆ కుళ్ళిన కంపు కొట్టే శవాలను కదిలించాలంటే ఎంతో కొంత మందు కొట్టనిదే అక్కడ పనిచేయలేడు. లేదంటే కడుపంతా దేవేస్తుంది. మనిషికి ఓ కథ ఉంటుంది తల్లి, నాది గొప్ప కథేం కాదు, అందరిలాంటి కథే. పురుట్లోనే ఆడగుడ్డను కనేసి నా ఆడదాయి జీవిడిసి నన్నిడిసి వెళ్ళిపోనది. ఆ రోజు కాన్నించి నా బిడ్డతోనే నా బతుకు ముడిపడిపోనది. ఇప్పుడు నా కూతురు ఇదే ఆసుపత్రిలో నర్సు ట్రైనింగ్ అవుతుంది. ఆ ఖర్చంతా మహానుభావుడు రామారావు డాక్టరే ఎట్టించుకుంటున్నాడు. అందరిలాగే నర్సయ్యకి ఓ జీవితం ఉందని అనుకుంది ప్రసూన. లంచ్ అవర్లో అందరూ భోజనాలు చేస్తున్నారు. ఆ సమయంలో ఓ చెట్టు కింద కూర్చుని ఉన్నాడు నర్సయ్య. అతనికి దగ్గరగా వెళ్ళి అడిగింది ప్రసూన, నర్సయ్య నువ్వు భోజనం చేయవా అని. చేయను తల్లి, మార్చురీకి శవాలు వచ్చినప్పుడు నాకు ఆకలి చచ్చిపోతుంది, ఏటి తినాలనిపించదు. అవి కూడా మనలాంటి పేనాలే కదా తల్లి. మనకు జీవం ఉంది, ఆటికి జీవం లేదంతే. తత్వబోధ కలిగించాడు నర్సయ్య ప్రసూనలో. అవును, ఇంతకుముందు పనిచేసే ఒక తోటి డబ్బుల కోసం జనాలను పీడించేవాడట, నిజమేనా అని నర్సయ్య అడిగింది. ఓస్ ఆడా ఈరుగాడు, రిటైర్ అయిపోయినాడు. ఆడొట్టు డబ్బు మడిచి తల్లి, శవాల మీద సిల్లర ఏరుకునే నా కొడుకు. డబ్బుల కోసం శవాల తాలూకా బంధువుల్ని పీడించేసేవాడు, ఎవరిని వదిలేవాడు కాదు. ఒకసారి ఓ బిచ్చగత్తి తన 10 ఏళ్ల కొడుకు రోడ్డు ప్రమాదంలో చచ్చిపోతే ఆ శవాన్ని కూడా వదలలేదు. పుండాకొర యదవ శవ

0: పరీక్ష అయిపోయాక డబ్బులిస్తే గాని శవాన్ని ఇచ్చేదే లేదని పేచీ ఎట్టేసినాడు. డబ్బుల కోసం ఆ తల్లి ఎన్ని పుర్రాకులు పడిందనుకున్నావు? శివరాత్రికి ఆ మహాతల్లి ఆలిని ఈలిని అడుక్కొని డబ్బులిస్తే గానీ శవాన్ని ఇయ్యలేదు. బాడుకో ఎదవ అంతేకాదు తల్లి, ఆ డొట్టి దగులు బజే ఎదవ, బొత్తిగా భయం లేదు. డబ్బుల కోసం ఏ గడ్డి అయినా కర్శిస్తేవాడు. ఓ పాలి, శవ పరీక్ష అయిపోయిన డెడ్ బాడీలోంచి గుండెకాయ లివరు ఎవరికీ తెలకుండా షార్ట్గా తీసేసి ఓ బోకర్ నా కొడుక్కి అమ్మేశాడు. ఆ బోకర్గాడు వాటిని తిరిగి వైద్య కాలేజీకి అమ్మేసేవాడు. నువ్వు కూడా ఎవరినైనా డబ్బులు అడిగేవాడువా? అడిగింది ప్రసన్న. చెస్, నా నౌకరీగిరిలో అలాంటి చెడ్డ పని నేను అసలు చేయలేదు తల్లి. ఆ పాపం నా బిడ్డకు చుట్టుకుంటుంది. తోటి అంటే అందరికీ లోకువే, అదేదో నీసుకమైన పని అనుకుంటారు. అందులోనే నిజమైన పుణ్యం ఉన్నదని వాళ్ళకేం తెలుసు. ఎన్ని అనాథ శవాలను ఈ చేతులతో మోశాను. వాళ్ళెవరో నేనెవరో, ఏ జనం బంధం ఇలా కలిపింది. ఆ తృప్తి చాలు తల్లి నాకు. వేదాంతిలా మాట్లాడాడు నర్సుగాడు. రోజు శవాలను చూసినప్పుడు ఒక్కోసారి నర్సుగాడికి అనిపిస్తుంది, జీవిడిసినప్పుడు వాళ్ళ పేనాలు ఎంత అల్లాడిపోయాయో, ఇంకా ఎన్ని సావులు చూడాలో, ఇంతకీ నా సావు ఎక్కడ రాసిపెట్టుందో అని. పశువుల ఆసుపత్రిలో పనిచేసే అటెండర్ సాయిబాబుతో ప్రసూన పెళ్లి జరిగిపోయింది. సంవత్సరం తిరగగానే ఓ బిడ్డకు తల్లి అయ్యింది. కాలచక్ర గమనంలో ఇప్పుడు 5వ తరగతిలోకి వచ్చాడు ప్రసూన కొడుకు. కొడుకుని డాక్టర్ చదివించాలని కలలు కనేవాడు సాయిబాబు. ఎప్పట్లాగే రోజు తెల్లారింది. ఆ రోజు ప్రసూన కొడుకు పుట్టినరోజు. ఆఫీసుకి లేటుగా వస్తానని డాక్టర్ గారి పర్మిషన్ తీసుకుంది ప్రసూన. ఇంతలో ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. నర్సయ్య కూడా ఇంతవరకు ఆఫీస్కి రాలేదు, మార్చురికి డెడ్ బాడీ వచ్చింది, వెంటనే రమ్మనమని. సాయిబాబు ఉదయమే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కొడుకు స్కూల్కి వెళ్ళాడు. మధ్యలో ఉన్న వంట గబగబా పూర్తి చేసేసి ఆఫీసుకి బయలుదేరింది ప్రసూన. ఆఫీసుకి చేరుకునేసరికి 108 అంబులెన్స్ మార్చురి ముందు ఆగి ఉంది. పక్కనే కానిస్టేబుల్ నించుని ఉన్నాడు. అది రోజు చూసి అంతే. అయితే అక్కడ మృతుని బంధువులు ఎవరూ లేరు. అంతకుముందే వచ్చిన నర్సుగాడు మృతదేహాన్ని మార్చురిలోకి తరలించేసి ఆ విషయం ఆఫీసులో చెప్పాడు. స్కూటీ పార్క్ చేసి మార్చురి గదిలోకి అడుగుపెట్టింది ప్రసూన. పోస్టుమార్టం గదిలో స్ట్రెచర్ పక్కన నిలబడి డాక్టర్ కోసం చూస్తున్నాడు నర్సుగాడు. ప్రసూన అటువైపు వెళుతూ అప్పుడు చూసింది మృతదేహం వైపు. అది తన భర్త సాయిబాబు మృతదేహం. విభ్రాంతి చెందింది. కళ్ళు బయలు కమ్మే. ఆ నిజం అంత సులువుగా జీర్ణించుకోలేకపోయింది. సాయిబాబు, నన్ను విడిచి అప్పుడే వెళ్ళిపోయావా అంటూ భర్త శవం మీద పడి బోరున ఏడ్చేసింది ప్రసూన. నర్సుగారితో పాటు పోస్టుమార్టం గదిలోకి వచ్చిన డాక్టర్ రామారావు ఆ దృశ్యం చూసి విస్తుపోయాడు. రోధిస్తున్న ప్రసూనను పక్కనే ఉన్న బల్ల మీద కూర్చోబెట్టాడు నర్సుగాడు. సాయిబాబు రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు ఎఫ్ఐఆర్లో ఉంది. బాధాతప్త హృదయంతో పోస్టుమార్టం పూర్తి చేశాడు డాక్టర్. దేహంలో కోసిన భాగాలు కుట్లు వేసేసి మృతదేహాన్ని ధవల వస్త్రంతో చుట్టేశాడు నర్సుగాడు. ఆ తంతంతా వింతగా చూస్తోంది ప్రసూన. రిజిస్టర్లో సంతకం చేశాక మృతదేహాన్ని ప్రసూనకు అప్పగించాడు కానిస్టేబుల్. ఇంతకాలం ఈ భూమి మీద మన మధ్య బతికిన మనిషి ఈవేళ హఠాత్తుగా ఏ రోడ్డు ప్రమాదంలోనూ హత్య చేయబడో మరణిస్తే మొదటగా ఆ మృతదేహం చేరుకోవాల్సింది మార్చురికే. మార్చురిని తాకకుండా ఏ మృతదేహము శ్మశాన వాటిక చేరుకోలేదు. ఇచ్చోటనే కదా ప్రతిదేవుని తెగిన అవయవాలు ముక్కలై నేల రాలిపోయాయి. ఇచ్చోటనే కదా లేత ఇల్లాలి నల్లపూసల సవరు గంగలో కలిసిపోయే ఆ హృదయ విదారక శోకగీతం ప్రసూన గుండెలో బలంగా నాటుకుపోయింది. కొడుకును అక్కున చేర్చుకుని రుద్రభూమిలో కడసారిగా భర్తకు అంజలి ఘటించింది ప్రసూన.
1: ఇచ్చోటనే కదా శ్రీ చక్కెర తాతార గారి కథానికి విన్నారు. ఉదయ సమీరాలలో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు.

బొబ్బులి యుద్ధం ఈ చిత్రం నుండి పి భానుమతి గానం విన్నారు. సాహిత్యం సముద్రాల సీనియర్, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

భక్త కన్నప్ప చిత్రం నుండి వి రామకృష్ణ గానం విన్నారు. సాహిత్యం వేటూరు, సంగీతం పి ఆదినారాయణరావు, సత్యం పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు విన్నారు. సమాచారవాణి ఈ ప్రసారంలో 8:35 కర్ణాటక సంగీతం, ఇందులో శ్రీ ఇ బుల్లిబాబు బృందం వారి నాదస్వరం ప్రసారమవుతుంది. 9:30 హైదరాబాద్ కేంద్రం నుండి భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక ప్రసారమవుతుంది. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం గౌతమి విజయం సంగీత రూపకం ప్రసారమవుతుంది. 11:10 గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం పునర్నిర్మాణమై 75 ఏళ్ళు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ అమృతోత్సవంలో భాగంగా భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని ప్రభాస్ పఠాన్ సోమనాథ్లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చేసే

0: ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. సమాచారం అని విన్నారు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 741-617-9999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 741-617-9999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
0: రాత్రి 9:30 హ్యూమన్ యానిమల్ కో ఎగ్జిస్టెన్స్ అంశంపై కుమారి బి దివ్యజ్యోతి గారి ఆంగ్ల ప్రసంగం. 10 గంటలకు అనుసంధాన కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎన్ కృష్ణవేణి గారి వీణావాదం ప్రసారమవుతుంది. మృదంగం శ్రీ ఎస్ సుబ్రహ్మణ్యం. ఇంతటితో ఈనాటి ఉదయం మేరల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, 8:00 కావస్తుంది. సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి.
2: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं विशाल शर्मा. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी ने पश्चिम एशिया संकट के बीच नागरिकों से एक वर्ष तक सोना नहीं खरीदने, ईंधन की खपत कम करने और विदेशी मुद्रा संरक्षित करने का आग्रह किया. प्रधानमंत्री आज गुजरात में सोमनाथ अमृत पर्व में शामिल होंगे. वडोदरा में सरदार धाम हॉस्टल का शुभारंभ करेंगे. असम के राज्यपाल ने हिमंत बिस्व शर्मा को राज्य में नई सरकार बनाने के लिए आमंत्रित किया. उत्तराखंड सरकार ने प्रतिकूल मौसम के बीच चारधाम यात्रियों और पर्यटकों से सतर्क रहने और यात्रा के दौरान सुरक्षा बरतने का आग्रह किया. अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने ईरान के शांति प्रस्ताव को पूरी तरह अस्वीकार्य बताया. और AFC Under-17 महिला एशियाई फुटबॉल कप के क्वार्टर फाइनल में आज भारत और मेजबान चीन सूजो में आमने सामने होंगे. अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि केंद्र सरकार के प्रयासों के कारण भारत पश्चिम एशिया संघर्ष से उत्पन्न ऊर्जा संकट का प्रभावी ढंग से प्रबंधन कर रहा है. श्री मोदी ने तेलंगाना की राजधानी हैदराबाद में एक जनसभा में नागरिकों से एक वर्ष के लिए पेट्रोल और डीजल के संयमित उपयोग, अनावश्यक विदेशी यात्रा से बचने, सोने की खरीदारी नहीं करने और स्थानीय वस्तुओं को प्राथमिकता देने जैसे उपाय अपनाने की अपील की.
3: जो एनर्जी प्रोडक्ट हम विदेशों से मंगाते हैं, हमें प्रयास करना है कि जितनी जरूरत है उतना ही उपयोग करें. इससे विदेशी मुद्रा की भी बचत होगी और युद्ध के संकट से होने वाले दुष्प्रभाव को भी कम किया जा सकेगा.
2: प्रधानमंत्री ने हैदराबाद में लगभग 9,400 करोड़ रुपए की ढांचागत और औद्योगिक परियोजनाओं का लोकार्पण और शिलान्यास किया. प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात में सोमनाथ अमृत पर्व में शामिल होंगे. प्रथम ज्योतिर्लिंग सोमनाथ मंदिर के पुनर्निर्माण के 75 वर्ष पूरे होने के अवसर पर ये पर्व मनाया जा रहा है. हमारे संवाददाता ने बताया है कि इस अवसर पर मुख्यमंत्री भूपेंद्र पटेल और उप मुख्यमंत्री हर्ष सांघवी भी उपस्थित रहेंगे.
4: प्रधानमंत्री नरेंद्र मोदी हवाई मार्ग से जामनगर से सोमनाथ पहुंचेंगे. हेलीपैड पर उतरने के बाद वे वीर हमीर जी गोहिल सर्कल तक रोड शो के दौरान जनता का अभिवादन स्वीकार करेंगे. इसके बाद प्रधानमंत्री सरदार

0: are on the eSHRM portal, whose integration with ESIC is still in its early stages in many states. The program does not address the opportunity costs of accessing healthcare, forcing workers to continue contending with lost wages. And finally, Indian women's recurve team stuns China at the Archery World Cup to win gold in Shanghai, writes the Statesman. A proud moment indeed for Indian sports. And with that, it's back to you, Saira.
1: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi urges citizens not to buy gold for a year, reduce fuel consumption and conserve foreign exchange amid the West Asia crisis. Prime Minister Modi to participate in Somnath Amrit Parv in Gujarat today to also inaugurate Sardar Dham Hostel in Vadodara. Assam Governor invites Hemant Biswa Sarma to form new government in the state. Uttarakhand administration urges Chardham Yatra pilgrims and tourists to remain alert and travel safely amid adverse weather conditions. US President Donald Trump rejects Iranian response to US peace proposal as totally unacceptable. And in football, India to take on host China in crucial quarterfinal match in AFC Under-17 Women's Asian Cup in Suzhou today. And with that, we end the morning news. Have a great day.
2: ఆకాశవాణి ఏలూరు జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్.
3: జిల్లాలో అన్నా క్యాంటీన్ తనిఖీలు, ప్రకృతి వ్యవసాయం అమలుపై శిక్షణ, రవాణా శాఖ అధికారులు తనిఖీలు, గ్రామ సభలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్, ఎరువుల దుకాణాల తనిఖీలు, మంత్రుల పర్యటనలు తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఏవిఎస్ ప్రసాద్. జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి ఆదేశాల మేరకు జిల్లాలోని రెవెన్యూ అధికారులు వారి పరిధిలోని అన్నా క్యాంటీన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆహార నాణ్యత, ప్రజలతో సిబ్బంది ప్రవర్తన, క్యాంటీన్ల పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి అన్నా క్యాంటీన్కి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఏలూరులోని తంగెళ్లమూడిలోని అన్నా క్యాంటీన్ను ఆకస్మిక తనిఖీ చేసి ప్రజలతో కలిసి ఆహారాన్ని తింటూ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం అమలుపై విస్తృత స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించామని ముసునూరు, కైకలూరు, కలిదిండు, మండవల్లి, బుట్టాయిగూడెం, కుక్కునూరు, చాటరాయి, ముదినేపల్లి తదితర మండలాల నుండి సుమారు 120 మంది కేడర్ సభ్యులు పాల్గొనాలని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామీణ స్థాయిలో విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వివరించారు. రైతులకు మరింత సులభతరం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, రైతులు పండించిన ఉత్పత్తులను రైతుసంపద.in వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీ అధికారులతో కూడిన 5 బృందాలు ఈ నెల 1వ తేదీ నుండి అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు, పాఠశాలలు, కళాశాలల బస్సులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఉప రవాణా శాఖ కమిషనర్ షేక్ కరీం తెలిపారు. జిల్లాలో మొత్తం 849 విద్యా సంస్థల బస్సులు ఉండగా అందులో ఇప్పటివరకు 351 బస్సులు తనిఖీ చేశామని, బస్సుల్లో భద్రతా ప్రమాణాలు సరిచేసుకొని 70 బస్సుల యజమానులకు నోటీసులు అందించామని అన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల యజమాన్యాలు వారి బస్సుల్లోని లోపాలను సరిచేసుకుని బస్సులకు ఏటీఎస్ ద్వారా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఈ నెల 25వ తేదీలోపు పొందాలని, లేని ఎలడల కేసుల నమోదుతో పాటు బస్సులు కూడా సీజ్ చేస్తామని ఆయన అన్నారు. శనివారంపేట 1 స్వర్ణవాడ సచివాలయంలో 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, రైతులకు రెవెన్యూ సమస్యలు క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఢిల్లీకి చెందిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ రవీంద్ర యాదవ్తో కలిసి హైదరాబాద్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి చెందిన ప్రొఫెసర్ మధుశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషాతో జిల్లాలోని ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, చింతలపొడి మరియు ఏలూరు మండలాల్లో పర్యటించి ఎరువుల రిటైల్ డీలర్ల దుకాణాలు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ ఏప్రిల్ 2026 నెలలో యూరియా మరియు డిఏపి ఎరువుల అమ్మకాలు అధికంగా నమోదైన నేపథ్యంలో ఆ పెరుగుదలకు గల కారణాలను సమగ్రంగా పరిశీలించడం జరుగుతుందని అన్నారు. డీలర్ల వద్ద ఉన్న స్టాక్ వివరాలు, విక్రయ రికార్డులు, బిల్లులు, రైతుల సరఫరా విధానం వంటి అంశాలను పరిశీలించి సరైన మార్గదర్శకాలు అందించారు. పెద్దపాడు మండలం కల్లపర్రు ఓల్డ్ టోల్ ప్లాజా వద్ద 3

0: 450 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన వాహన ఫిట్నెస్ కేంద్రం, ఆటోమేటిక్ హెడ్ టెస్టింగ్ స్టేషన్ ను రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి ప్రసాద్ రెడ్డి, దేంద్రూరు ఎమ్మెల్యే చింతవనేని ప్రభాకర్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, వాహన ప్రమాదాలు జరగకుండా ప్రజలు సురక్షితమైన ప్రయాణాలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వాహనాలు సాంకేతిక స్థితి, రోడ్డు భద్రతా ప్రమాణాలు మెరుగుపరిచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తుందని, లాభాపేక్ష లేకుండా ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖ వినూత్నమైన మార్పులతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. ద్వారకా తిరుమల దేవాలయంలో 29 కోట్ల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్, అనివిట్టి మండపం, కొండపై శివాలయం, 5 అంతస్తుల రాజగోపురాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. తొలుత మంత్రికి ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఆలయాధికారులు అనంతరం మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద పండితులు ఆశీర్వచనం అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచారం లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి.
1: మీరు ఇంతవరకు ఏలూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్, ఆకాశవాణి విజయవాడ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు, వేదిక కళాభారతి, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం. ఈనాటి కర్ణాటక సంగీతులు శ్రీ ఈ బుల్లిబాబు బృందం వారి నాదస్వరం విట్టారు. ఇంత సౌఖ్యమనని కాశీరాగం, ఆదిత్యాలం, శ్రీ త్యాగరాజు కీర్తన.

0: ఇంతవరకు ఈ బుల్లిబాబు బృందం వారి నాదస్వరం విన్నారు. ఇంతటితో ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలను ప్రసారం చేసే ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్ 2727200. మరొక నెంబరు 2727244 2727288. ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. నెంబర్లు మరొకసారి, విశాఖతరలైతే 0891 డయల్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ నంబర్లు మరొకసారి 2727244 2727288. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను విని వెంటనే వినవచ్చు. హలో హలో హలో హలో పాటల పల్లకి కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా నెంబర్ మరొకసారి 2727244 2727288. హలో హలో. శ్రోత ఫోన్ చేశారు కానీ ఆయన అందుబాటులో లేరు.

హలో పాటల పల్లకి, హలో పాటల పల్లకి అండి, హలో హలో హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. శ్రోత కోరినటువంటి శుభాకాంక్షలు చెప్తున్నాం అండి, పాట విందాము.

0: హలో, పాటలు
1: నమస్తే
0: పలకండి.
1: సార్.
0: నమస్కారం అండి,
1: నేను వెంకట సుబ్బారావు మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి సార్.
1: శ్రీరామరాజ్యం మంచి పాట ఏం సార్?
0: తప్పకుండా మీరు కోరినటువంటి శ్రీరామరాజ్యం చిత్రం నుండి పాట వినండి.
1: ఏదో మంచి పాట ఏం పర్లేదు,
0: తప్పకుండా వేస్తాను.

0: హలో, పాటలు పలకేయండి.
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: మాకు స్వర్ణకమలం నుంచి శివ పూజకు చివరించిన పాట కావాలి.
0: తప్పకుండా. మీ పేరు, ఊరు?
1: సత్య అండి.
0: ఎక్కడ నుండి అండి?
1: కనకాపల్లి నుంచి.
0: తప్పకుండా మీరు కోరిన పాట.
1: నమస్తే.
0: నమస్తే. ఈ ప్రకటన అనంతరం వినండి.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలెక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416172999 నంబరుకు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416172999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.

0: హలో, పాటలు పలికేయండి.
1: శుభోదయం అండి.
0: నమస్కారం అండి.
1: నా పేరు గాజువాక్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఏ సినిమాలో పాట
1: నా
0: వింటారు?
1: కోసం

పాటల పల్లకి ఫోనీ లైవ్ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారంలో 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం గౌతమి విజయం సంగీత రూపకం ప్రసారమవుతుంది. 11:15 గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం పునర్నిర్మించి 75 ఏళ్లైన సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ అమృతోత్సవంలో భాగంగా భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని ప్రభాస్ పటాన్ సోమనాథ్లో నిర్వహించే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగంపై ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి మరికొద్దిసేపట్లో ప్రసారమవుతుంది.

0: ನಿರ್ವಹಣ ಡಾಕ್ಟರ್ ಸಾಂಬಶಿವರಾವ್ ಕಂಡ್ರಾತಿ, ಶ್ರೀಮತಿ ಲಾವಣ್ಯ ಸುನಿಲ್ ದೊಮ್ಮು, ಶ್ರೀ ಕರ್ರೆ ಸಂದೀಪ್. ಸಾಂಕೇತಿಕ ಸಹಕಾರಂ ಶ್ರೀ ಎಂ ಅನಿಲ್ ರೆಡ್ಡಿ, ಶ್ರೀ ಪಿ ಫಣಿಕುಮಾರ್, ಶ್ರೀ ಕೆ ದೀಪಕ್, ಶ್ರೀ ಎಂ ಜಗದೀಶ್, ಶ್ರೀ ಕೆ ಅರವಿಂದ ರಾಜ್, ಶ್ರೀ ಕೆ ವೆಂಕಟರಮಣ.
1: ಭಾರತ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಗೌರವನೀಯುಲು ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋದಿ గారు హైదరాబాద్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనటానికి ప్రత్యేక విమానంలో ఆదివారం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ శివప్రసాద్ శుక్లా, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు, ప్రభుత్వ అధికారులు ప్రధానమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన హైటెక్ సిటీలో గల హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడ 9,377 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు. జహీరాబాద్లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, గుడేబల్లూర్ నుంచి మహబూబ్నగర్ వరకు 167వ జాతీయ రహదారి విస్తరణ పనులు, వరంగల్లోని పిఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, హైదరాబాదు సమీపంలోని మల్కాపూర్ వద్ద నిర్మించిన గ్రీన్ఫీల్డ్ 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టు, 21 కిలోమీటర్ల కాజీపేట రైల్ అండ్ రైల్ బైపాస్ రైల్వే లైను అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు.
2: సాథియో, ఆజ్ భారత్ रिफॉर्म्स एक्सप्रेस पर चल रहा है. साथ ही आज का भारत आधुनिक इंफ्रास्ट्रक्चर भी बना रहा है. जहीराबाद इंडस्ट्रियल एरिया के निर्माण के पीछे भी यही लक्ष्य है. ये इंडस्ट्रियल एरिया, इंडस्ट्रियल कॉरिडोर विकसित करने के भारत सरकार के राष्ट्रीय अभियान का हिस्सा है. ये एक प्रकार से इंडस्ट्रियल स्मार्ट सिटी बनने जा रहा है. यहां वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर होगा, बेहतरीन पावर सप्लाई होगी, एडवांस आईसीटी नेटवर्क होगा, यानी दुनिया भर के निवेशकों के लिए यहां हर वो सुविधा होगी जो इंडस्ट्री के लिए उन्हें जरूरी है. इन सुविधाओं के निर्माण के लिए भारत सरकार के हजारों करोड़ रुपए लगेंगे और तेलंगाना हैदराबाद के हजारों नौजवानों को रोजगार का माध्यम बनेगा. यहां बनने वाली गाड़ियां, मशीनरी, यहां लगने वाले फूड प्रोसेसिंग उद्योग, ये तेलंगाना के श्रमिकों और किसानों को भी सशक्त करेंगे. साथियों, अतीत में जब भारत दुनिया की बहुत बड़ी इकोनॉमी था, तब हमारे वस्त्र उद्योग की बहुत बड़ी भूमिका थी. अब हम अपनी उस विरासत को फिर से सशक्त कर रहे हैं. वारंगल का पीएम मित्र पार्क देश में टेक्सटाइल क्रांति को गति देगा. पीएम मित्र पार्क में लगने वाली यूनिट्स को केंद्र सरकार की योजनाओं का भी पूरा लाभ मिलेगा. उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी. यानी इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा. खासतौर पर जो हमारी बहनें बेटियां हैं उनके लिए अनेक अवसर बनने वाले हैं. संयुक्त आंध्र के समय रेलवे का बजट 1,000 करोड़ रुपए से भी कम था. आज सिर्फ संयुक्त आंध्र की बात नहीं कर रहा, आज सिर्फ तेलंगाना का रेलवे बजट ही लगभग 5,500 करोड़ रुपए का है.

ఆకాశవాణి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక.

0: वर्तमान में करीब 50,000 करोड़ रुपए के रेल प्रोजेक्ट्स पर यहां काम चल रहा है। तेलंगाना में 5 वंदे भारत और 6 अमृत भारत ट्रेनें भी चल रही हैं। साथियों, अभी कुछ देर पहले काजीपेट विजयवाड़ा मल्टी ट्रैकिंग प्रोजेक्ट के कुछ सेक्शन का लोकार्पण हुआ है। इसके अलावा काजीपेट रेल अंडर बाईपास लाइन का भी राष्ट्र को समर्पित की गई है। इन सुविधाओं से सफर भी आसान होगा और ट्रांसपोर्टेशन की गति भी तेज होगी। साथियों, 21वीं सदी की इस दुनिया में बिना ऊर्जा सब काम ठप पड़ जाता है। एनर्जी सिक्योरिटी का क्या महत्व है, ये आज दुनिया का हर व्यक्ति महसूस कर रहा है।
1: సైబర్ టెక్నాలజీ, విద్యుత్, ఈవీ రంగాల్లో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. వరంగల్లో పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కును ప్రారంభించుకోవటం సంతోషకరమని, దేశ టెక్స్టైల్స్ రంగంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని, దీంతో భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం గణనీయంగా నిధులను కేటాయిస్తుందని, దీని ద్వారా తెలంగాణకు లబ్ధి చేకూరుతుందని ప్రధాని తెలిపారు.
0: ఆ తెలంగాణ యువా నయే సపనే దేఖ్ రహా హై. యహాన్ కా కిసాన్ నయీ ఉమీదో కే సాథ్ ఆగే బడ్నా చాహతా హై. యహాన్ కే ఉద్యోగ్, యహాన్ కే ఎంఎస్ఎంఈ, యహాన్ కే స్టార్టప్ సబ్ ఏక్ వికసిత్ తెలంగాణ కే నిర్మాణ్ మే अपनी भूमिका निभाना चाहते हैं, क्योंकि तेलंगाना विकसित होगा तो भारत विकसित होगा। आपके सपने पूरे करने के लिए केंद्र सरकार ही इससे भी और तेज गति से काम करती ही रहेगी। साथियों, हमारा ये पक्का विश्वास है कि डेमोक्रेसी में राज्यों में अलग अलग प्रकार की सरकारें होना कोई बुरी चीज नहीं है, लेकिन देश के विकास के लिए राज्यों का विकास भी उतना ही महत्वपूर्ण है। राज्यों के विकास के बिना देश का विकास संभव ही नहीं है, और इसलिए हमारी सारी योजना के केंद्र बिंदु में राज्यों का विकास हो, तेज गति से विकास हो, उस भाव को लेकर के हम सब मिलकर के चले और 2047 विकसित भारत का सपना हम अपनी आंखों के सामने सिद्ध होता देखें, यही मेरी सबको शुभकामना है।
1: कार्यक्रमों लो తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం మరింత పురోగతి సాధించే ఉత్సవం అన్నారు. దేశ జనాభాలో తెలంగాణ 3% వాటా కలిగి ఉంది. దేశ జీడిపిలో తెలంగాణ 5% వాటా ఇస్తోందన్నారు. 2047 నాటికి $30 trillion ఆర్థిక వ్యవస్థను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో తెలంగాణ $3 trillion వాటా ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2030 నాటికి $1 trillion ఎకానమీని తెలంగాణ సాధిస్తుందన్నారు. అప్పుడే 2047 నాటికి $3 trillion ఎకానమీని తెలంగాణ సునాయాసంగా చేరుకుంటుందని తెలిపారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కలకత్తా, హైదరాబాద్ దేశాభివృద్ధిలో 6 మహానగరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.
2: తెలంగాణ రాజ్యకో ఇస్ దేశ్ మే ఆగే జానే కే లియే యే వికాస్ ఉత్సవ్ హమారే లియే బహుత్ జరూరీ హే. మై ఇసిలియే యే వికాస్ ఉత్సవ్ కహనా చాతా హూ కే జిస్ దిన్ ఇస్ దేశ్ మే హమ్ సర్కార్ బనాయే ఇస్ రాజ్య మే

0: हमारा पहला देश, बाद में जनता, तीसरा दल। जिस दिन प्रधानमंत्री नरेंद्र मोदी जी ने विकसित भारत घोषण पत्र निकाला, उसी दिन हम लोग ये तय किए विकसित भारत के साथ जोड़ने के लिए हम तेलंगाना राइजिंग 2047 हम एक पॉलिसी डॉक्यूमेंट निकाला। उस पॉलिसी डॉक्यूमेंट में हम लोग ये कहा आगे तेलंगाना इस देश में नंबर वन राज्य बनाने के लिए एक मेगा काकतिया मेगा टेक्सटाइल पार्क, जहीराबाद इंडस्ट्रियल पार्क, रेलवे लाइन, अभी जितने भी आज विकास होते जा रहा है ये विकास कार्यक्रम में देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी, राजनीति चुनाव हो गए पांच राज्यों में, चुनाव खत्म होते ही देश को आगे तेजी गति से देश को आगे चलाने के लिए आज तेलंगाना में हाजिर हुआ है। आज तेलंगाना राज्य ने 3% से कम जनता है इस देश में, मगर हम लोग 5% इस देश का जीडीपी जोड़ते जा रहा है। आगे हमारा सोच है, जिस दिन मोदी जी 30 ट्रिलियन डॉलर्स जो सपना देख रहे हैं उसमें 10% भागीदारी तेलंगाना बनना चाहता है। लोग उम्मीद रखा है 2034 1 ट्रिलियन डॉलर्स इकॉनमी अगर तेलंगाना रीच हो गए तो 2047 तक हम लोग 3 ट्रिलियन डॉलर्स इकॉनमी आसानी से हम पहुंच जाएंगे। आपके साथ मिलकर ये राज्य ने काम करने वाले हैं। धन्यवाद प्रधानमंत्री जी।
1: ఈ కార్యక్రమ ప్రారంభంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు ప్రసంగిస్తూ దాదాపు 9,400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించుకోవటం చాలా సంతోషదాయకమన్నారు. రైల్వే నెట్వర్క్ కూడా చాలా అభివృద్ధికి నోచుకుందని, గత 12 సంవత్సరాల్లో 2,600 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని, దక్షిణ భారతదేశంలో పెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు సుమారు 220 కోట్లతో ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు.
2: రాష్ట్రంలో మరి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత తెలంగాణ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ఈరోజు మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. గౌరవనీయులు, ప్రధానమంత్రి గారి విజన్లో మనము వికసిత్ భారత్ 2047 మనం అందుకోవాల్సిన అవసరం ఉంది. ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందాలంటే సమాంతరంగా అన్ని రాష్ట్రాలు డెవలప్మెంట్ కావాలి. ఆ దిశలోనే నాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఆ దిశలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో అంకిత భావంతో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి, మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవిస్తూ.
1: ఈ కార్యక్రమంలో గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా, యూనియన్ మినిస్టర్స్ శ్రీ జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, లోక్సభ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా అధికారులు పాల్గొన్నారు. అనంతరం హైటెక్ సిటీ దగ్గరలో ఉన్న సింధు హాస్పిటల్కు విచ్చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సింధు ఆసుపత్రిని శుభారంభం కావిచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక పరికరాలను సందర్శించి వైద్య నిమిత్తం ఏర్పాటు చేసిన వసతులను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. సభ అనంతరం ప్రత్యేక విమానంలో గుజరాత్కు బయలుదేరి వెళ్లారు. భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాదులో పాల్గొన్న కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యాయి.
3: మీరింతవరకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక

0: ఎన్నారు. నిర్వహణ డాక్టర్ సాంశివరావు కండ్రాతి, శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము, శ్రీ కర్రే సందీప్. సాంకేతిక సహకారం శ్రీ ఎం అనిల్ రెడ్డి, శ్రీ పి ఫణికుమార్, శ్రీ కే దీపక్, శ్రీ ఎం జగదీష్, శ్రీ కే అరవింద్ రాజ్, శ్రీ కే వెంకటరమణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సినిమా పాటలు వింటారు.

కోడలు దిద్దిన కాపురం ఈ చిత్రం నుండి పి సుశీల పాడిన పాట విన్నారు. సాహిత్యం సి నారాయణరెడ్డి, సంగీతం టివి రాజు. పి సుశీల గళం నుండి మరో గీతం, సి నారాయణరెడ్డి సాహిత్యం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు, చిత్రం అమెరికా అబ్బాయి.

శ్రీరాములయ్య. ఈ చిత్రంలోని పాట విన్నారు కాళేగురు ప్రసాద్ సాహిత్యం, వందేమాతర శ్రీనివాస్ సంగీతం. సినిమా పాటలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం. మరికొద్దిసేపట్లో విజయవాడ కేంద్రం నుండి. ప్రాంతీయ వార్తా విభాగం.

0: ప్రత్యేక కార్యక్రమం అంటారు.
1: ఆకాశవాణి జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి మల్లవరపు సూర్యతేజ ఐఎస్ గారు, స్పెషల్ సెక్రటరీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయం చేస్తున్న వారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. సాంకేతికత రోజురోజుకు మన జీవితాలను మార్చేస్తున్న ఈ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, రియల్ టైమ్ గవర్నెన్స్, డిజిటల్ సేవలు వంటి రంగాలలో ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందుకు సాగుతూ ఉంది. గూగుల్ ఏఐ హబ్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాష్ట్రాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో ప్రత్యేకంగా నిలబెడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెక్నాలజీ రంగంలో మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు అందుతున్న డిజిటల్ సేవలపై విశేషాలు అందించేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ సెక్రటరీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి సూర్యతేజ ఐఎస్ గారు. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం సాయి.
1: సార్ కార్యక్రమంలో ముందుగా సార్ జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ రంగంలో జరుగుతున్న పురోగతి ఎలా ఉందంటారు సార్?
2: మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలానే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి నాయకత్వంలో మన రాష్ట్రం సాంప్రదాయ ఐటీ సేవల నుంచి డీప్ టెక్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఏఐ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా అన్ని రంగాల్లో మనం ఒక టెక్నాలజీ బేస్డ్ ఎకానమీగా తయారు చేయడానికి, అలానే స్వర్ణాంధ్ర 2047 విజన్ ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారో దాంట్లో డీప్ టెక్ రంగానికి పెద్దపీట వేయటం జరిగింది. సో దీంట్లోనే మనకి రియల్ టైమ్ గవర్నెన్స్, స్మార్ట్ లాజిస్టిక్స్ కానీ, అగ్రిటెక్, ఇలా వివిధ విభాగాల్లో సాంకేతికతని విస్తృతంగా అమలు చేయడానికి ప్రణాళిక చేయటం జరిగింది. సో ఇలానే రాష్ట్రాన్ని టెక్నాలజీ రంగంలో ముందుకు తీసుకెళ్ళడానికి వైజాగ్లో ఎస్పెషల్లీ జీసీసీస్ కానీ, ఐటీ కానీ, డేటా సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి వైజాగ్ ఎకనామిక్ రీజన్ ని తీసుకోవడం జరిగింది. అలానే అమరావతి దగ్గర క్వాంటమ్ ఎకోసిస్టమ్ ని బిల్డ్ చేయడానికి పునాదులు వేయటం జరిగింది. దాంట్లో చాలా పురోగతి కూడా మనం సాధించడం జరుగుతుంది. ఆ రాయలసీమ ఎకనామిక్ రీజియన్లో తిరుపతి బేస్డ్ ఎలక్ట్రానిక్స్ క్లస్టర్గా చేయటం, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ చేయటం, ఇలా క్లస్టర్ బేస్డ్ అప్రోచ్తో కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా సాంకేతికత ఆధారంగా యువతకి ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా భారీ ఎత్తున పెట్టుబడులు రావడానికి, తద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2047 కల్లా స్వర్ణాంధ్రని సాధించడానికి డీప్ టెక్ ని పెద్దపీట వేయటం రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, అలానే మన రాష్ట్ర ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విశేషమైన కృషి, దేశంలో ఎక్కడా జరగని కృషి జరుగుతూ ఉంది. దీని ఆధారంగానే మనకి గూగుల్ డేటా సెంటర్ రావటం కానీ, $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ రావటం, అలానే ఇప్పటి వరకు ఆల్రెడీ కార్యకలాపాలు చేస్తున్న సంస్థలు లాస్ట్ 2 ఏళ్లలో కూడా 64,000 కోట్లకు సంబంధించి 34 కంపెనీలని తీసుకురావటం జరిగింది. దాని తర్వాత పైప్ లైన్ లో 8,00,000 కోట్ల పైన పెట్టుబడులు ప్రూవ్ చేయటం జరిగింది. వివిధ దశల్లో అవి కూడా రావటం జరుగుతుంది.
1: సార్ మనం చూస్తే కనుక ఇటీవల మన ఆంధ్రప్రదేశ్లో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుతో రాష్ట్రానికి కలిగే ప్రధాన ప్రయోజనాలు అంటే ఏం చెప్తారు సార్?
2: వైజాగ్ ఎకనామిక్ రీజియన్లో డేటా సెంటర్స్, ఐటీ దీనికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఎస్పెషల్లీ గూగుల్ లాంటి ఒక గ్లోబల్ కంపెనీ వైజాగ్ని తన బేస్గా ఇచ్చేసుకొని మన దేశంలో అతిపెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అతిపెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ $15 బిలియన్ వైజాగ్లో పెట్టడం జరిగింది. ఇది ఒక ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయడానికి పునాదిగా ఉండటం జరుగుతుంది. ఎలా అయితే అప్పట్లో సైబర్ టవర్స్, తర్వాత సైబరాబాద్ ఇది జరిగిందో, ఇప్పుడు విశాఖపట్నము ఏఐ పట్టణంగా మారే అవకాశం మెండుగా కనిపిస్తుంది. అలానే మనకి గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల ఫస్ట్ అక్కడ డేటా సెంటర్ క్యాపబిలిటీ ఉండటం, దాని బేసిస్ మీద మనకి అనలిటిక్స్, డేటా అనలిటిక్స్ సంస్థలు కానీ, ఫిన్టెక్ సంస్థలు కానీ, ఏఐ బేస్డ్ సంస్థలు కానీ అక్కడ ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ అవ్వడానికి మనకి మంచి అవకాశం ఉంటుంది. అలానే ఆదాయం పరంగా కూడా రాష్ట్రానికి టాక్సెస్ రూపంలో దీర్ఘకాలంలో మనకి చాలా దానివల్ల ప్రయోజనం చేకూరుతుంది. అలానే మనకి ఈ ఒక్క డేటా సెంటర్తో ఆగకుండా రీసెంట్గా రిలయన్స్ సంస్థ కూడా 1.5 గిగావాట్ కెపాసిటీతో ఒక సరికొత్త డేటా సెంటర్ని ఏర్పాటు

0: చేయడానికి కూడా ఆల్రెడీ మనం సిసిఐటిలో, ఎస్ఐపిసిలో, ఎస్ఐపిబిలో కూడా ఆమోదం తెలపడం జరిగింది. అలానే మనకి సిఫీ డేటా సెంటర్ రావటం, ఇలా చాలా డేటా సెంటర్స్ ఆల్రెడీ పైప్ లైన్ లో ఉన్నాయి. ఇక్కడ ఉన్న డేటా సెంటర్స్ మన దేశంలో ఎక్కడా కూడా ఉండవు. సో ఇట్ విల్ క్రియేట్ ఎ వెరీ గుడ్ ఎకోసిస్టమ్ అండ్ ఫర్ ద ఫ్యూచర్ ఏఐ బేస్డ్ ఫ్యూచర్ కి మనకి ఈ క్యాపబిలిటీ చాలా ఇంపార్టెంట్. అలానే సి కేబుల్స్ కూడా వస్తున్నాయి డేటా సెంటర్ తో పాటు. మీరు చూస్తే చాలా సంస్థలు అలాంగ్ విత్ గూగుల్ మనకి చాలా సంస్థలు సి కేబుల్స్ కూడా స్టార్ట్ చేసినాయి. రీసెంట్ గా సింగపూర్ నుంచి కూడా మనకి సి కేబుల్ వైజాగ్ సిటీకి రావడానికి మనం కేబుల్ ల్యాండింగ్ స్టేషన్స్ కి కూడా ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రపోజల్స్ కూడా క్యాబినెట్ ఆమోదం తెలపడం కూడా జరిగింది. వీటన్నిటి వల్ల మన కనెక్టివిటీ కూడా పెరుగుతుంది.
1: సార్, మనం చూస్తే కనుక మన అమరావతిలో నిర్మితమవుతున్న క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ గురించి మన శ్రోతలకి పూర్తిగా వివరిస్తారా? అండ్ ఇది మన దేశ స్థాయిలో ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుందంటారు?
0: క్వాంటమ్ వ్యాలీ అనేది మనకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీప్ టెక్ ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఎప్పుడైతే మన కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్ని అనౌన్స్ చేయడం జరిగిందో దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద తీసుకొని ఇక్కడ అమరావతిలో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో చొరవ తీసుకొని మనకి ఐబిఎం సంస్థని, టీసీఎస్ని, ఎల్ఎన్టీని వీళ్ళని ఒక కన్సార్షియంగా ఫామ్ చేసి మన దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ మొత్తం హార్డ్వేర్ కూడా అంతా ఇక్కడ 100% మ్యానుఫ్యాక్చర్ అయ్యేటట్టు ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. అలానే ఈ దీంట్లో ఒక 80,000 మంది క్వాంటమ్ ప్రొఫెషనల్స్ని తయారు చేయడానికి కావాల్సిన వసతులు చేయడం జరుగుతుంది. 90 లక్షల చదరపు అడుగుల క్వాంటమ్ టవర్స్ అమరావతి నగరంలో శంకుస్థాపన చేయడం జరిగింది. అక్కడ నిర్మాణం కూడా మొదలై నిర్మాణ దశలో ఉన్నాయి. ఇది అయిన తర్వాత మనకి ఇక్కడ క్వాంటమ్ అనేది అంటే ఇప్పుడు మనకి క్వాంటమ్ ఎందుకు ఇది ఒక అది ఒక క్వాంటమ్ ఇస్ అ ఫ్యూచర్. మనకి ఏదైతే సెక్యూర్ కమ్యూనికేషన్స్ పరంగా కానీ వివిధ అల్గారిథమ్స్ రైటింగ్ అల్గారిథమ్స్ గురించి కానీ వీటి అన్నిటికీ కూడా క్వాంటమ్ ఒక ఫ్యూచరిస్టిక్ ఇది ఉంటుంది. దానికి మనం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా క్వాంటమ్ స్టార్టప్స్ కూడా దేశంలో ఉన్న మంచి స్టార్టప్స్ ఇన్ క్వాంటమ్స్ అన్ని కూడా ఇప్పుడు అమరావతి వైపు చూసి చాలా క్వాంటమ్ స్టార్టప్స్ పని కూడా ప్రారంభించడం జరిగింది. మన క్వాంటమ్ మిషన్ భాగంగా అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ లో ఇది చేయడం జరిగింది. దీనివల్ల మనకి దీర్ఘకాలంలో ఒక క్వాంటమ్ ఎకోసిస్టమ్ ని మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలానే క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్స్ కూడా పెట్టాం. 380 క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్స్ కూడా పెట్టి దీని ద్వారా క్వాంటమ్ ప్రొఫెషనల్స్ ని తయారు చేయడానికి మన యువతకి సాంప్రదాయ ఐటీ జాబ్సే కాకుండా నెక్స్ట్ లెవెల్లో మనకి క్వాంటమ్ ఉంది కాబట్టి దీనివల్ల చాలా ఉపయోగాలు మన రాష్ట్రానికి. ఆల్రెడీ మనం మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ముందున్నాం ఈ టెక్నాలజీలో. దీని ద్వారా విస్తృత ప్రయోజనాలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి.
1: సరే, మరి ఏఐ గురించి మనం మాట్లాడితే కనుక ఇక ఏఐ రంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ముఖ్యమైన కార్యక్రమాలు అంటే ఏం చెప్తారు సార్?
0: ఇండియా ఏఐ మిషన్ లో భాగంగా మనకి ఎలా అయితే శాస్త్ర సాంకేతికత రాష్ట్ర ప్రభుత్వం అందరూ రాష్ట్రంలో ఉన్న అందరు ప్రజలకి అందుబాటులోకి రావాలి, అంటే టెక్నాలజీ అంటే ఓన్లీ రీసెర్చ్లోనో లేకపోతే ఉద్యోగాల్లోనోనే కాకుండా రోజువారీ ప్రజలకి సదుపాయాలు ఇవ్వటంలో కానీ వాళ్ళ ఎవ్రీడే లైఫ్లో వాళ్ళకి వసతులు కల్పించడానికి కానీ జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి కానీ ఏఐ చాలా ఉపయోగం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దీన్ని బట్టి మనకి ఆర్టీజీఎస్ వ్యవస్థ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. దీని ద్వారా కూడా మనకి ఆల్మోస్ట్ ఈ ఏఐలో యూస్ కే ఒక 98 యూస్ కేసెస్ ని కూడా గుర్తించడం జరిగింది. వివిధ రంగాలు అంటే వ్యవసాయం కానీ, ఆరోగ్యం కానీ, పోలీసు, రెవెన్యూ, విద్య ఇలా కీలక విభాగాల్లో హ్యాకథాన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క హ్యాకథాన్ కి 100ల సంఖ్యలో పార్టిసిపెంట్ రావటం, వినూత్నమైన ఆలోచనతో మన రాష్ట్ర యువత ముందుకు రావటం జరుగుతుంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. ఇంత కాంపిటీషన్ ఉంటుందని ఖచ్చితంగా చాలా శుభ పరిణామం. ఒక్కొక్క హ్యాకథాన్స్ ఇవ్వటం జరుగుతుంది. దీన్ని బట్టి మన ఏ యూస్ కేసెస్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. అలానే మనం దేశంలో ముందుగా అవేర్ ప్లాట్ఫామ్ ని కూడా ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అన్ని మనం విపత్తుల నిర్వహణ గురించి కానీ రియల్ టైమ్ డేటా వస్తా కూడా మంచి సదుపాయాలు ఇది చేయడం జరిగింది. అలానే దీంట్లో భాగంగా మనం ఏ బేస్డ్ సర్వీసెస్ కూడా చాలా వరకు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేలాగా చేయడం జరుగుతుంది. సో దట్ ఏమన్నా ప్రెడిక్షన్స్ మనకి ముందే ప్రెడిక్షన్ బిఫోర్ సంథింగ్ గోస్ రాంగ్ ఆల్సో విల్ బి ఏబుల్ టు ప్రెడిక్ట్. ప్రతిదీ కూడా ప్లానింగ్ కి చాలా యూజ్ అవుతుంది. అలానే సెక్యూర్ ప్రజలతో అనుసంధానం అవటానికి కానీ ఏమన్నా సరే దిస్ ఇస్ బీయింగ్ వెరీ మచ్ యూస్ఫుల్.
1: సార్, మనం ఇప్పుడు చూస్తున్నాం వాట్సాప్ గవర్నెన్స్. సార్,

0: ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ప్రభుత్వం సాధించిన పురోగతి అంటే ఏం చెప్తారు? సో దీనివల్ల మనకి ఆ యొక్క పారదర్శకత కానివ్వండి, లేకపోతే సేవల వేగం అనేది ఏ విధంగా మెరుగుపడిందంటారు?
1: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర అని వాట్సాప్ గవర్నెన్స్ ని ప్లాట్ఫామ్ తీసుకురావటం జరిగింది. దీంట్లో మెటా సహకారంతో ఇది ఒక వ్యవస్థ అమలు చేసి 1000కి పైగా సేవలు మన ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 50 లక్షల మంది ఈ ప్లాట్ఫామ్ ని వినియోగించుకున్నారు. అలానే 1.7 కోటి పైగా సేవలు వీటి ద్వారా అందించడం జరిగింది. రెవెన్యూ సేవలైనా, సర్టిఫికెట్స్ అయినా, యూటిలిటీస్ గురించి అయినా, అలానే సంక్షేమ పథకాలైనా, ఫిర్యాదులైనా, ఇవన్నీ కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సులభంగా ఎక్కడి నుంచైనా సరే ప్రభుత్వ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇవన్నీ కూడా ప్రభుత్వం సిటిజన్ ఫోన్ నుంచే ప్రభుత్వ సేవలు అందాలన్న ఉద్దేశంతో గౌరవ ఐటీ మినిస్టర్ గారు చొరవ తీసుకు ఇవన్నీ కూడా ముందుకి నడిపించడం జరిగింది. దీని ద్వారా మనకి 24 గంటల్లోనే సమస్యలు పరిష్కారం అవటం, ఇక్కడ ఇచ్చిన సర్టిఫికెట్స్ అన్ని కూడా బ్లాక్ చైన్ బేస్డ్ ఉండటం, సో ఏమైనా చేంజ్ ఉన్నా సరే అది కూడా రికార్డ్ అవటం జరుగుతుంది. సెక్యూర్ రిజిస్ట్రీ లాగా ఇవి పనిచేస్తూ ఉంది. అలానే డిజిటల్ ట్రాకింగ్ కూడా అమలు జరుగుతుంది. దీనివల్ల ముఖ్యంగా వాట్సాప్ గవర్నెన్స్ ఒక ఫేస్లెస్, పేపర్లెస్, క్యాష్లెస్ గవర్నెన్స్, అంటే ఇది ఇట్ విల్ నాట్ హ్యావ్ ఫేస్లెస్, ఇట్ ఈస్ పేపర్లెస్ అండ్ క్యాష్లెస్. ఈ గవర్నెన్స్ ని రావడానికే మనం వాట్సాప్ గవర్నెన్స్ ని ముందుకు తీసుకురావడం జరిగింది. సో ప్రజలందరూ కూడా వాట్సాప్ గవర్నెన్స్ ని మరింత బాగా యూటిలైజ్ చేసుకొని మీకు ప్రభుత్వం అందించే సేవలన్నీ కూడా మీ సెల్ ఫోన్ లోనే మీరు అందిపుచ్చుకోవచ్చు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.
0: సార్, మరి ప్రభుత్వ పాలనలో మనకి రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ ఎలాంటి మార్పులు తీసుకువచ్చిందంటారు? సో ప్రజలకు ఎలాంటి లాభాలు కలుగుతున్నాయి ఈ యొక్క ఆర్టీజీఎస్ ద్వారా?
1: మనకి ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ప్రభుత్వం పనితీరుని పూర్తిగా మారుస్తుంది. ఇది డేటా ఆధారిత, పారదర్శకత మరియు పౌర కేంద్రిత పాలనని సాధ్యం చేస్తుంది. ఇది ఒక కేంద్రీకృత డిజిటల్ ప్లాట్ఫామ్. ప్రభుత్వ సేవలైనా ఏవైనా సరే పౌరుల ఫిర్యాదులైనా రియల్ టైమ్ గవర్నెన్స్ లో పర్యవేక్షించడం జరుగుతుంది. దీని వలన వేగవంతమైన నిర్ణయాలు, మెరుగైన బాధ్యతాయుతమైన పాలన చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖలకు కూడా సమన్వయం చేసుకోవడానికి కూడా ఒక సెంట్రల్ వ్యవస్థ లాగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆర్టీజీఎస్ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మనం ఏఐ కానీ, డేటా అనలిటిక్స్, IoT, ఉపగ్రహ చిత్రాలు కానీ, స్పేస్ అప్లికేషన్స్ ని, అలానే ఇవన్నీ అధునాతన సాంకేతిక వ్యవస్థని రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి ఎస్పెషల్లీ డేటా లేక్ కూడా క్రియేట్ చేయడం జరిగింది రీసెంట్ గా. సో ప్రభుత్వ డేటా ఏ ఉన్నా సరే, అంటే ఒక డిపార్ట్మెంట్ దగ్గర ఒక డేటా ఉంటుంది, ఇంకో డిపార్ట్మెంట్ దగ్గర ఇంకో డేటా ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న డేటా ఇంకో డిపార్ట్మెంట్ దగ్గర లేకపోవటం, ఒక కంప్లీట్ స్ట్రక్చర్ టేబుల్స్ అన్ని దగ్గర లేకపోవటం వల్ల కూడా మనకి ఒక ఇంటిగ్రేటెడ్ డేటా ఉంటే వచ్చే ప్రయోజనాలన్నీ కూడా మనం అందిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఒక డేటా లేక్ క్రియేట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. దీని వల్ల కూడా మనకి వి హావ్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్, కంట్రీ సిటిజన్స్ ఇన్ఫర్మేషన్. అలానే ఆర్టీజీఎస్ ద్వారా అవేర్ ప్లాట్ఫామ్స్ ని పెట్టడం, దీంట్లో జిఐఎస్ డేటాని కూడా ఇంటిగ్రేట్ చేసి ప్రతి డిపార్ట్మెంట్ సేవలు కూడా రియల్ టైమ్ ట్రాక్ చేయడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. సో దీనివల్ల మనకి పరిష్కారాలు, అంటే సమస్యలకు పరిష్కారాలు తొందరగా రావటం, అలానే ముందస్తు హెచ్చరికలు, అంటే అవేర్ ప్లాట్ఫామ్ లో తుఫాన్లు కానీ, వరదలు కానీ, ఇప్పుడు ఈ వేసవికాలంలో వేడి గాలులు ఎక్కడెక్కడ వస్తాయి అనేది ప్రతి సచివాలయం దాకా కూడా చెప్పగలం. అంటే ఈ సచివాలయంలో ఈరోజు ఈ పరిధిలో ఎంత అవుతుందని, అంటే మండలం కాదు గ్రామం కూడా కాదు, ఆ సచివాలయం పరిధి వరకు కూడా మనం చేయగలిగిన వ్యవస్థ మనకు అందుబాటులో ఉంది. అలానే సులభంగా సమాచారం అందుబాటులో ఉంటాం. ఏఐ బేస్డ్ సెర్చ్ ఇంజిన్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. వేగవంతమైన సేవలు అండ్ ట్రాన్స్పరెన్సీని పెంచడానికి, పారదర్శకమైన దానికి కూడా రియల్ టైమ్ గవర్నెన్స్ బాగా ఉపయోగం పడుతుంది.
0: సార్, మరి ఏఐ అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్, సో ఇటువంటి ఆధునిక సాంకేతిక రంగాలలో మన దేశాన్ని, ముఖ్యంగా మన రాష్ట్రాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలంటే ఏంటి సార్?
1: ఎస్పెషల్లీ మనకి ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఒక ముందు చూపుతో మన రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్న కార్యక్రమాలు. దీంట్లో ఒక ఎస్పెషల్లీ ఏవైతే ఈ క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ అమరావతి కేంద్రంగా వస్తుంది, టీసీఎస్, ఐబీఎం, అలానే మన ఎల్ఎన్టి సంస్థలు కలిసి చేస్తుంది, అలానే ఎన్ఐ ఎల్ఐటితో కలిసి అమరావతిలో దేశంలోనే మొదటి క్వాంటమ్ అండ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే UNICC భాగస్వామ్యంతో సురక్షిత ఏఐ మరియు క్వాంటమ్ రెడీనెస్ లో గ్లోబల్ హబ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కూడా చర్యలు చేపట్టడం జరిగింది. దీంట్లో మనకి ఎస్పెషల్లీ యువతని ట్రైన్ చేయడానికి వైజర్ లాంటి సంస్థలతో కూడా టైఅప్ అయ్యి వాళ్లతో విద్యార్థులకు కూడా శిక్షణ ఇవ్వటం జరిగింది. 300,000 మందికి ఫెలోషిప్స్ ఇది చేయడం జరిగింది నైపుణ్యానికి సంబంధించి. అలానే 300 ఇన్నోవేషన్ సెల్స్, 380 మినీ క్వాంటమ్ ఇన్నోవేషన్ హబ్స్ ని

0: కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
1: సార్, మరి అంతర్జాతీయ కంపెనీలు అదేవిధంగా పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్రం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలేంటి?
0: మన రాష్ట్రం పెట్టుబడి గమ్యస్థానం అవ్వాలన్న ఉద్దేశంతో వివిధ పాలసీస్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క రంగంలో కూడా. మీరు ఉదాహరణకి ఎవరైనా పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఒక క్లియర్ కట్ పాలసీ 2024-29 పాలసీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు లిఫ్ట్ పాలసీ అని ఉంది, ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ అని ఒక పాలసీ ఉంది. ఏవైతే కంపెనీస్ $1 బిలియన్ వాల్యుయేషన్ ఉంటాయో వాటికి మనం 99 పైసాకే ల్యాండ్ ఇచ్చే పాలసీని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా యువతకి ఎక్కువ ఉద్యోగాల కల్పన చేయడానికి ఇది ఒక మంచి పాలసీని తీసుకురావడం జరిగింది. అలానే ఇప్పటిదాకా ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని పక్కన పెట్టి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే స్లోగన్ తో మనం రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లటం జరిగింది. ఏవైనా ఇప్పటి వరకు ఎవరైతే పారిశ్రామికవేత్తలు గవర్నమెంట్ చుట్టూ తిరగటం కాకుండా గవర్నమెంట్ ప్రొయాక్టివ్ గా పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్లి ఎవరైతే ఈ గ్లోబల్ కంపెనీస్ ఉంటారో మనం యువతకు ఉద్యోగాల కల్పన చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళని రాష్ట్రానికి తీసుకురావడానికి మంచి పాలసీస్ ని ఒక పారదర్శకమైన పాలసీస్ ని తీసుకురావడం జరిగింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా వాళ్ళకి కావాల్సిన అనుమతులు అన్ని కూడా త్వరిత గతిన రావడం జరుగుతుంది. ల్యాండ్ అలాట్మెంట్ అయినా వాళ్ళకి కావాల్సిన రెగ్యులేటరీ పర్మిషన్స్ అయినా ఇవ్వడం జరుగుతుంది. అలానే మెగా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ వల్ల కూడా మనకి అటు భారీ పరిశ్రమలు ఐటీ రంగంలో కానీ ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ ఇప్పటికే చాలా రావడం జరిగింది. మనకి సిఏ పార్ట్నర్షిప్ సమిట్ లో కూడా కుదిరిన ఎంఓఈస్ ఈసారి ఎంఓయూస్ మీద ఫోకస్ కాకుండా వాటి అన్నిటి ఒప్పందం కుదిరిన ప్రతి దానికి కూడా చాలా వాటికి జియోస్ కూడా ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. వాటి అన్నిటి కూడా గ్రౌండ్ చేసి అదే లక్ష్యంతో అదే టార్గెట్ తో చేయటం జరుగుతుంది. అలానే దీంట్లో మనకి స్కిల్ బేస్డ్ మన యువతకి స్కిల్స్ ఉన్నాయి, అంటే ఎస్పెషల్లీ డీప్ టెక్ లో కానీ వీటిలో స్కిల్స్ ని పెంచడానికి మన నైపుణ్యం కౌశలం పోర్టల్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 75% యువత మన స్టేట్ లో స్టెమ్ దాంట్లోనే ఉన్నారు. సో వాళ్ళకి ఖచ్చితంగా మనం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో పారిశ్రామికవేత్తలు సింగిల్ విండో 2.0 ద్వారా 21 డేస్ లో 90 పైగా అనుమతులు ఇవ్వటం జరుగుతుంది. అలానే ఈ ప్రోత్సాహాలు ఇన్సెంటివ్స్ కి కూడా ఎస్క్రో అకౌంట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించడం జరుగుతుంది. మనకు ఆంధ్రాకి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, పోర్ట్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అలానే ఏఐ జీసీసీ కారిడార్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించుకొని మనకి ఇంకా పెట్టుబడులు తద్వారా ఉపాధి కల్పించడానికి ఇవన్నీ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.
1: సార్, మరి గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ యొక్క డిజిటల్ సేవలను విస్తరించడంలో టెక్నాలజీ ఏ విధంగా సహాయపడుతుంది?
0: మనకి భారత్ నెట్ ద్వారా ఇప్పుడు గ్రామ పంచాయతీలకు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించడం జరిగింది. అండ్ మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మొబైల్ ఫస్ట్ మోడల్ ద్వారా ఇప్పుడు 1000కి పైగా సేవలు అందించడం జరుగుతుంది. మనకి విలేజ్ మరియు వార్డ్ సెక్రటరీ వ్యవస్థలు మనకి డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కూడా ఆర్టీజీఎస్ ని అనుసంధానం చేయడం జరుగుతుంది. అలానే క్యూఆర్ కోడ్ బేస్డ్ డిజిటల్ సర్టిఫికెట్స్ చేయడం జరిగింది. అలానే వాయిస్ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఏఐ ఆధారిత సేవలు ఇవన్నీ కూడా తక్కువ చదువుకున్న ప్రజలకు కూడా సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే వ్యవసాయం, ఆరోగ్యం, సంక్షేమం రంగాల్లో కూడా సాంకేతిక ఉపయోగించడం ద్వారా ప్రజలకి సేవలు మరింత చేరువగా తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే మనకి 5G కవరేజ్ చూసుకున్నా సరే ప్రతి ప్రాంతంలో కూడా 5G కవరేజ్ చూడటానికి సెల్ టవర్స్ ని పెట్టడం జరిగింది. రీసెంట్ గా 700 సెల్ టవర్స్ రీసెంట్ గా సెల్ కవరేజ్ లేని ఏరియాస్ లో కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది.
1: సార్, మనం ఇంతవరకు సాంకేతికత అని చెప్పి మాట్లాడుకున్న ప్రతిసారి ప్రతి ఒక్కరికి కూడా సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా ప్రైవసీ గురించి వాళ్ళకి కన్సర్న్స్ వస్తుంటాయి సార్. సో ఈ సమయంలో ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది సార్?
0: మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సైబర్ సెక్యూరిటీ పాలసీని 2017లో ప్రవేశపెట్టడం జరిగింది. పౌరుల వ్యక్తిగత సమాచారమైన ఆర్థిక లావాదేవీలు అలానే ప్రభుత్వ డేటా సురక్షితంగా ఉండే లక్ష్యంతో ఈ పాలసీని మనం తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ ISO 27001 ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి కూడా అనుగుణంగా రూపొందించడం జరిగింది. మన రాష్ట్రంలో 24/7 పనిచేసే ఒక సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఉంది. ఐటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి APTS ఏపీ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ని రన్ చేస్తా ఉంటుంది. దీంట్లో 24 గంటలు కూడా నిరంతరం సైబర్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రివెంట్ చేయటం, వచ్చిన వాటిని ఏమైనా ఉన్నా సరే బ్లాక్ చేయడానికి 24 గంటలు కూడా పర్యవేక్షించడం జరిగింది. సో ఈవెంట్స్ ఆల్మోస్ట్ ఫర్ ఎవ్రీ మినిట్ ఆల్సో థౌజండ్స్ ఆఫ్ ఈవెంట్స్ ని మనం రిజిస్టర్ చేస్తా, అలానే

0: పరిశీలిస్తే పౌరులు వాళ్ళ డేటా కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉందో అది సెక్యూర్ గా ఇప్పటిదాకా మెయింటైన్ చేయడం జరిగింది. అందుకని రీసెంట్ గా ఎలాంటి డేటా ఇష్యూస్ లేకుండా కూడా మన సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. అలానే మనం ఏపీ సీసాక్ కి నేషనల్ సర్టెన్ ఎంపాండ్ ఏజెన్సీ కూడా, మనకి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ నేషనల్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనకి 12 ఏజెన్సీ కింద ఉంది. దీంట్లో ప్రభుత్వంలో ఉన్న వేరియస్ అప్లికేషన్స్ అన్ని కూడా మనకి స్టేట్ డేటా సెంటర్ లో ఆన్బోర్డ్ అయి ఉన్నాయి. సో స్టేట్ డేటా సెంటర్ లో ఆన్బోర్డ్ అవ్వాల్సిన ప్రతిదానికి కూడా సైబర్ సెక్యూరిటీ ఆడిట్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది వల్నరబిలిటీ ఎక్కడైనా ఉన్నాయా అని. సో సైబర్ సెక్యూరిటీ ఆడిట్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనం స్టేట్ డేటా సెంటర్ లో ఆన్బోర్డ్ చేస్తున్నాం కాబట్టి దానికి సైబర్ అటాక్ చేయడానికి చాలా వరకు ఉన్న అవకాశాలని మనం తీసుకున్నాం. కానీ ఫ్యూచర్ లో ఎప్పుడైతే ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టు క్వాంటమ్ ఇది స్టార్ట్ అయిన తర్వాత మనం ఎన్క్రిప్షన్ కూడా క్వాంటమ్ ఎన్క్రిప్షన్ చేసే దిశగా వెళ్ళడం జరుగుతుంది. తర్వాత అప్పుడు క్వాంటమ్ ఎన్క్రిప్షన్ చేసిన తర్వాత ఇప్పుడున్న దానికి మనం బ్రేక్ చేయటం కన్నా సరే క్వాంటమ్ది ఖచ్చితంగా, యాజ్ యు నో, ఇఫ్ ఎనీథింగ్ క్వాంటమ్ బ్రేక్ చేయడానికి కొన్ని అంటే కొన్ని వందలేళ్లు మామూలు ఎన్క్రిప్షన్ బ్రేక్ చేయడానికి పట్టే టైంలో క్వాంటమ్ కెన్ బ్రేక్ మేబీ ఇన్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఆర్ డేస్. సో అలాంటి నెక్స్ట్ ఆధారిత దానికి కూడా మనం ఆ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడైతే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సైబర్ సెక్యూరిటీ ఇది జాగ్రత్తగా ఉండడం జరుగుతుంది. అలానే పౌరులు కూడా సైబర్ సెక్యూరిటీ మీద బాగా అవగాహన పెంచుకొని ఉండాలి. ఎవరైనా సైబర్ క్రైమ్ ఏమైనా జరిగితే 1930 హెల్ప్ లైన్ ఉంది. అలానే మన మిత్ర వాట్సాప్ నుంచి కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. సో దీంట్లో ప్రజలకు కూడా అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఎలాంటి లింక్స్ ని క్లిక్ చేయడం కానీ, ఇమెయిల్స్ గురించి కానీ, మెసేజెస్ కానీ, కాల్స్ కానీ, డిజిటల్ అరెస్ట్లని కానీ, ఇలా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సైబర్ అవేర్నెస్ పెంచడానికి, ఫిషింగ్ ఐటమ్స్ అన్నింటినీ కూడా బ్లాక్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది.
1: సార్, కార్యక్రమంలో చివరగా భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ను టెక్నాలజీ హబ్గా మార్చేందుకు యాజ్ ఏ స్పెషల్ సెక్రటరీగా మీరేం చెప్తారు?
0: మనం గౌరవ ముఖ్యమంత్రి గారు అలానే గౌరవ ఐటీ మినిస్టర్ గారు మనకి ఆంధ్రప్రదేశ్ ని ఒక నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీగా తయారు చేయాలి అని, ప్లస్ మనం లీప్ ఇన్ టు ద ఫ్యూచర్ చేయాలి అనే ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి అన్ని శాఖలు, ఐటీ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా సమన్వయంతో పనిచేయటం జరుగుతుంది. మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే ఇప్పుడు కొన్ని దశాబ్దాలు పట్టినది ఇప్పుడు కొన్ని సంవత్సరాల్లో జరిగిపోతుంది. మనం కొన్ని కంపెనీలను తీసుకుంటే దాని వాల్యుయేషన్స్ కానీ ఒక నెలల్లో మారిపోతున్నాయి. ఒక పెద్ద జెయింట్స్ అయిపోతున్నారు, స్టార్ట్అప్ గా ఉన్నది మనం జెయింట్స్ అయిపోతూ ఉన్నారు. సో ఒక నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం జీసీసీస్ ని కానీ, ఐటీ ఎకోసిస్టమ్ ని కానీ, అలానే డేటా సెంటర్స్ ని కానీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్ని కానీ, డ్రోన్ టెక్నాలజీస్ ని కానీ, స్టార్ట్అప్స్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ని పెట్టి హబ్ అండ్ స్పోక్ మోడల్లో మనకి స్టార్టప్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేయటం జరుగుతుంది. సీడ్ ఫండింగ్ ఇవ్వటం ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్ వాళ్ళని భాగస్వామ్యం చేసి అంకుర సంస్థల్ని కూడా ఏర్పాటు చేసి యువత ఉద్యోగాల కోసం వెతికే వాళ్లే కాకుండా ఉద్యోగాలు కల్పన చేసేవాళ్ళగా మారడానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా 5 స్పోక్స్ పెట్టి వైజాగ్ లో కానీ, రాజమండ్రిలో కానీ, అమరావతి లో కానీ, తిరుపతిలో, అనంతపురంలో పెట్టి ఖచ్చితంగా ఆ యువతని కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. దీంట్లో క్వాంటమ్ పరంగా అమరావతి బేస్డ్ గా మనం ఇన్ టు ద ఫ్యూచర్ రెడీనెస్ ని చేయడం, క్వాంటమ్ హార్డ్వేర్ గానీ, కంప్యూటింగ్ క్యాపబిలిటీ గానీ చేయడం జరుగుతుంది. సో మన యువత ట్రెడిషనల్ గా ఉద్యోగాల వేటలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నీ భారీ పెట్టుబడులు కూడా వస్తున్నాయి కాబట్టి మనమే జస్ట్ దేశానికే కాదు ప్రపంచానికే ఒక మంచి హబ్ గా ఎలా అయితే సిలికాన్ వ్యాలీ ఉందో మనం ఈ డీప్ టెక్నాలజీస్ ఆధారంగా చేసుకొని మన యువత నైపుణ్యాలను పెంచుకొని ఇక్కడ తలసరి ఆదాయం మనకి స్వర్ణాంధ్ర 2047 ఏదైతే ఉందో 55 లక్షలకి పెరగాలి అంటే ఖచ్చితంగా మన టెక్నాలజీ బేస్డ్ ముందుకెళ్తేనే అవుతుందన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ కూడా చాలా త్వరితగతిగానే వస్తుంది. దీనికి తార్కాణంగానే మనకి వచ్చిన గుడ్ హై ఇన్వెస్ట్మెంట్స్ ఎలక్ట్రానిక్ రంగాన్ని, డేటా సెంటర్స్ లో కానీ కూడా ఇవన్నీ రావడానికి ఒక మంచి ట్రాన్స్పరెంట్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యమైనవి. ఇవన్నీ ఇప్పుడు ఉన్న మన ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసే దిశగా మనం ఈ టెక్నాలజీని వాడుకోవటం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామి, ఎస్పెషల్లీ యువత వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని ఫ్యూచర్ రెడీగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి కుటుంబంలో కూడా ఒక ఆనందదాయకమైన సమాజాన్ని ఉంటుంది కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశగానే అడుగులు వేయడం జరుగుతుంది.
1: సరే, ఇలాంటి మన ప్రత్యేక కార్యక్రమంలో మీరు పాల్గొని ఈ రోజు జాతీయ సాంకేతిక దినోత్సవానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ.

0: చేసుకొని ఫ్యూచర్ రెడీగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి కుటుంబంలో కూడా ఒక ఆనందదాయకమైన సమాజాన్ని ఉంటుంది. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశగానే అడుగులు వేయడం జరుగుతుంది.
1: సరే, నటు మన ప్రత్యేక కార్యక్రమంలో మీరు పాల్గొని ఈ రోజు జాతీయ సాంకేతిక దినోత్సవానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ.
1: ఇంతవరకు ఇవాళ జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ శ్రీ మలవరపు సూర్యతేజ ఐఏఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

సిరివెన్నెల సాహిత్యానికి ఇళయరాజా సంగీతం సమకూర్చగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. చిత్రం మహర్షి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. 90 ఏళ్ళ ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం గౌతమి విజయం సంగీత రూపకం వింటారు.

0: ఇంతవరకు 90 ఏళ్ల ఆకాశవాణి, అలనాటి మేటి కార్యక్రమం, గౌతమి విజయం సంగీత రూపకం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: అందరినేస్తం ఆకాశవాణి జరుపుకుంటుంది 90 వసంతాల వేడుకలు. సుప్రభాత కార్యక్రమాలతో భారతీయ ప్రజల లోగిరిలో మనసులను మేల్కొలుపుతూ
2: నడిరే ఇనిసి వరకు అశేష శ్రోతలను తన మాటలతో పాటలతో అలరిస్తూ
1: దేశ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని వివరిస్తూ
2: అన్నదాతకు ఆపద్ బాంధవునిగా సలహాలు సూచిస్తూ
1: మహిళల మనోవికాసానికి తోడ్పడుతూ
2: పిల్లల హృదయాలను పలకరిస్తూ
1: దేశ నలుమూలలా జరిగే సమగ్ర వార్తా సమాచారంతో
2: ఉద్యోగాన్వేషులకు ఉద్యోగ వార్తలతో
1: గ్రామాల నుండి పట్టణాల వరకు తన తరంగాల విహంగం కొనసాగిస్తూ
2: వివిధ రకాల కార్యక్రమాలతో అన్ని వయసుల వారిని ఆనందింపచేస్తూ
1: శుభరాత్రి చెప్పే వరకు మీతోనే ఉంటూ
2: మీ ఆలోచనలతో మీ మనసులో చెరగని ముద్ర వేసుకుంది మన హృదయవాణి ఆకాశవాణి.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆకాశంలో వినిపించే మధుర స్వరం,
7: మనసుల్లో నిలిచిపోయే అందమైన జ్ఞాపకం,
6: 90 ఏళ్ల ప్రయాణం,
7: ఎన్నో ఏళ్ల అనుబంధం.
6: ఆకాశవాణి మన అందరి గుండె చప్పుడు,
7: వార్తల వెలుగు,
6: సంగీతపు పరిమళం,
7: సంస్కృతికి చిరునామా,
6: భారతమాత గర్వ కారణం
7: ఆకాశవాణి,
6: శ్రోతల హృదయ స్పందన.
8: 90 ఏళ్ల ఆకాశవాణి మీకోసం మీతోనే.
0: శ్రోతలకు గమనిక, ఈ ప్రసారంలో 11:10 గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం పునర్నిర్మించి 75 ఏళ్ల అయిన సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ అమృతోత్సవంలో భాగంగా భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని ప్రభాస్ పటాన్ సోమనాథ్లో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ నుంచి గమనిక విన్నారు.
9: '1936 ప్రభుత్వ సంస్థగా ప్రసారాలను ప్రారంభించి ఆకాశవాణిగా నామకరణం పొంది వివిధ రకాల కార్యక్రమాలతో శ్రోతలను అలరిస్తుంది మన ఆకాశవాణి.
2: తెలుగు తొలి ప్రసారం 1938 జూన్ 16 సాయంత్రం 5:30 మద్రాస్ కేంద్రం నుంచి ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ శ్రోతల మనసులను గెలుచుకుంది.
9: సంగీతం, సాహిత్యం, సమాచారం, వినోదం,

0: కథనం ఇలా అనేక రంగాలను కలిపే కార్యక్రమాలతో ఆనందాన్ని పంచడమే మన ఆకాశవాణి బాణి.
1: మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా
0: శ్రోతలకు శుభాకాంక్షలు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు, వేదిక కళాభారతి, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ పాత తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా పరువు ప్రతిష్టా చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

0: మీరు ఇంతవరకు మధురేమ పాత తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఇప్పుడు ఒక గమనిక.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణ

0: In Gujarat, the Prime Minister said that the Somnath Temple is the symbol of India's national respect and it has withstood the travails of time. It has withstood the tyranny of Mahmud of Ghaznavi and Alauddin Khilji and many other tyrants. The Prime Minister paid tributes to Lakulisha and Soma Sarma and others, kings and commoners who defended the Somnath Temple and also rebuilt them over 1,000 years. He paid special tributes to Sardar Vallabhbhai Patel and to Dr. Rajendra Prasad. The Prime Minister said that the government is committed towards keeping up our heritage and our culture, and he also said that the government is committed towards Vikas Bhi and Virasat Bhi. The Prime Minister also mentioned that today is the anniversary of Operation Shakti, that is on the 11th of May in 1998, India tested nuclear weapons for the second time under the leadership of Atal Bihari Vajpayee. And as we come to the end of this special broadcast, we conclude with this mantra, Om Namah Shambhavaya Cha Mano Bhavaya Cha Namah Shankaraya Cha Mayaskaraya Cha Namah Shivaya Cha Shivtaraya Cha Hara Hara Mahadev.
1: आज सोमनाथ मंदिर प्रांगण में सोमनाथ अमृत महोत्सव का आयोजन किया गया। माननीय प्रधानमंत्री इस आयोजन में शामिल हुए। सोमनाथ भारत की अजय सभ्यता का प्रतीक है, ये कहा गया। सोमनाथ भारत की शाश्वत ज्योति है। माननीय प्रधानमंत्री जी ने जनसमूह को संबोधित किया और कहा कि दुनिया की कोई भी ताकत भारत को झुका नहीं सकती है। माननीय प्रधानमंत्री जी ने शिव शक्ति पॉइंट का उल्लेख किया, ऑपरेशन शक्ति का लेख किया, महान विभूतियों का स्मरण करते हुए उन्हें नमन किया और साथ ही प्रकृति पूजन परंपरा का भी उल्लेख करते हुए हर भारतीय को प्रेरित किया कि अपनी आध्यात्मिक चेतना को हमेशा ऊर्ध्वगामी रखें और जो हमारे आस्था के स्थल हैं उनके प्रति समर्पण बनाए रखें और इस तरह से राष्ट्र सेवा में लीन रहें। ये विशेष प्रसारण आप आकाशवाणी के माध्यम से सुन रहे थे। विशेष प्रसारण प्रस्तुतकर्ता प्रमोद कुमार वत्स के साथ, स्टूडियो में हमारे साथी हमारे विशेषज्ञ डॉक्टर आशुतोष शर्मा के साथ और एस वाई खान के साथ, अपने को कमेंटेटर कौशिक रॉय के साथ मैं नीलम मलकानिया इस विशेष आयोजन की आप सभी को बधाई और शुभकामनाएं देते हुए अब आप सभी से अनुमति लेती हूं। नमस्कार।
2: अभी आप
3: आकाशवाणी विशाखपट्नं केंद्रम మీరింతవరకు గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం పునర్నిర్మించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ అమృతోత్సవంలో భాగంగా భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్ ప్రభాస్ పఠాన్ సోమనాథ్లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా విన్నారు. ఈ ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక ప్రకటన.
4: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక తెలుగు చలనచిత్ర గీతం వింటారు. మౌనరాగం చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట వింటారు.

తెలుగు ఛానల్ చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మదిర. ముఖ్యాంశాలు. ఆధ్యాత్మిక చైతన్యానికి భారత్ నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు సమావేశమయ్యారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చెప్పారు. గ్రామీణాభివృద్ది, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. వార్తల వివరాలు. ఆధ్యాత్మిక చైతన్యానికి

0: భారత నిలయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని సోమనాథ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఆలయంలో నిర్వహించిన కుంభాభిషేక క్రతువులో పాల్గొన్నారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ అభివృద్దితో పాటు సాంస్కృతిక పరిరక్షణ అవసరమని తెలిపారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణానికి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విశేష కృషి చేశారని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: 75 సాల్ పహలే ఆజ్ కే హీ దిన్ సోమనాథ మందిర్ కి పునర్స్థాపన యే కోయి సాధారణ అవసర్ నహీ థా. అగర్ 1947 మే భారత్ ఆజాద్ హువా థా తో 1951 మే సోమనాథ్ కి ప్రాణ ప్రతిష్టానే భారత్ కి స్వతంత్ర చేతనా కా ఉద్ఘోష్ కియా థా. సర్దార్ సాహబ్ నే 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था.
0: ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ది ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై చర్చించారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై పోలవరం ప్రాజెక్టుతో పాటు పలు నీటి ప్రాజెక్టులపై చర్చించారు. మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. సాయంత్రం ఢిల్లీలో నిర్వహించే భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వాణిజ్య సదస్సులో పాల్గొంటారు. తర్వాత ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సింగపూర్ పర్యటనలో భాగంగా సింగపూర్ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రికి అక్కడి తెలుగువారు స్వాగతం పలికారు. అనంతరం ఎన్ఆర్ఏలతో సమావేశమైన మంత్రి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి వివరించారు. తెలుగువారు పనిచేస్తున్న సంస్థల్లో రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్దిపై ప్రస్తావించాలని కోరారు. రాష్ట్రానికి రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ రానుండడం పై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో మంత్రి లోకేష్ సింగపూర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు, బహుళ జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 700 ఆలయాలను 823 కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్ధరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయం పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాచీన ఆలయాల ఆధునికీకరణకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అలాగే పుష్కరాల నాటికి ఆలయాలను సిద్ధం చేస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: ఈరోజు పుష్కరాలను నిర్మాణం చేయడానికి గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపుగా 43 ఆలయాలను పునరుద్ధరించడానికి ఇప్పటికే 51.79 కోట్ల మంజూరు చేసి ప్రజలకు అంకితం చేయాలి, వచ్చేటువంటి భక్తులకి సజావుగా ఈ కార్యక్రమాలను అందించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇప్పటికే 956 ఆలయాలకి పాలక వర్గాలను పూర్తి చేశాం. మరొక 463 ఆలయాలకి వివిధ స్థాయిల్లో పాలక వర్గాలను వేయడానికి ఇప్పటికే నిర్ణయం చేయడం జరిగింది.
0: శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్య సేవల తీరును పరిశీలించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, శౌచాలయాల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపీ సేవలు, రోగులకు అందుతున్న సౌకర్యాలపై మంత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని, ఆసుపత్రి నిర్వహణలో నిర్లక్ష్యం సహించబోమని మంత్రి స్పష్టం చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజల సంక్షేమం, గ్రామీణాభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలంలోని అడవిపాలెం, కాజా వెస్ట్, కొంతేరు, చించినాడ, కలగంపూడి, నవరసపురం, ఏనుగువానిలంక, బాడవ గ్రామాల్లో 5.62 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి రహదారిని కచ్చా రహదారిగా అభివృద్ది చేస్తామని పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని

అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాన్ని శాప్ చైర్మన్ ఏ రవినాయుడితో కలిసి ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడా సదుపాయాలపై శిక్షణా శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులతో చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని, ప్రతిరోజు వ్యాయామం చేసేవారు మరింత ఉత్సాహంగా ఉంటారని పేర్కొన్నారు. కర్నూలులోని క్రీడా వసతి గృహాన్ని ఎక్కడికీ తరలించడం లేదని స్పష్టం చేశారు. కర్నూలు స్టేడియంలో ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని, పార్కులను కూడా వ్యాయామానికి అనుకూలంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. సోమనాథ్ ఆలయం భారతీయ ఆత్మగౌరవానికి నిదర్శనమని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు

0: కర్నూలులోని క్రీడా వసతి గృహాన్ని ఎక్కడికీ తరలించడం లేదని స్పష్టం చేశారు. కర్నూలు స్టేడియంలో ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని, పార్కులను కూడా వ్యాయామానికి అనుకూలంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. సోమనాథ్ ఆలయం భారతీయ ఆత్మగౌరవానికి నిదర్శనమని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబట్టి పురంధేశ్వరి తెలిపారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి ఈరోజుతో 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ సంకల్పంతో పునర్నిర్మితమైన సోమనాథ్ జ్యోతిర్లింగం భారత సాంస్కృతిక పునర్జీవనానికి స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. 1951లో ప్రారంభమైన సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమనాథ్ క్షేత్రాన్ని సందర్శించడం ప్రతి భారతీయునికి గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో కలశయాత్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. గంగాధర మండపం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఆలయం వద్ద ప్రత్యేక వేదికపై భజనలు, భక్తి గేయాలు, పేరణి శివతాండవం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు మని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట ఉన్నత విద్యామండలి కార్యదర్శి బి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు 2 విడతలుగా రేపటి నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా 48 పట్టణాల్లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఏపీఈఏపీ సెట్కు ఈ ఏడాది మొత్తం 355,011 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతుందని విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తెలిపారు. 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను విజయవాడలో ఆయన ఈరోజు సత్కరించారు. అలాగే 40 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆధ్యాత్మిక చైతన్యానికి భారత నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు సమావేశమయ్యారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చెప్పారు. గ్రామీణాభివృద్ది, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి టీసీ భరత్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 60%. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 70%. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. సముద్రంలో చేపలు పట్టేటువంటి మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఒక తెలుగు చలనచిత్ర గీతం వింటారు. తోడుదొంగల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

మహిళావాణి స్త్రీల కార్యక్రమం, మహిళావాణి ఫోన్ ఇన్ లైఫ్ కార్యక్రమానికి స్వాగతం అండి. మరి మీరెంతగానో ఎదురు చూస్తున్న సోమవారం అంశం ఆధారిత ఫోన్ ఇన్ లైఫ్ కార్యక్రమం అయితే రానే వచ్చేసింది. మరి ఆలస్యం చేయకుండా అంశం ఏంటో కూడా చెప్పేస్తున్నాను. పనులు సులభతరం చేసుకోవడానికి సాంకేతికతను వాడుతున్నారా? ఇదండి ఈనాటి అంశం. పనులు సులభతరం చేసుకోవడానికి సాంకేతికతను వాడుతున్నారా? మరి ఈ అంశంపై శ్రోతలు ఎవరైనా కాల్ చేసి తమ అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే 2727 2424

0: 4744 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి విశాఖేతరులైనా సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పిన రెండు నెంబర్లు అంటే 2727244 మరో నంబర్ 2727288 అనే నంబర్కు డయల్ చేసి మీ అభిప్రాయాలు మన శ్రోతలందరితో పంచుకోవచ్చు. మరొక గమనిక ఏంటంటే, మహిళావాణి స్త్రీల కార్యక్రమానికి స్త్రీలు మాత్రమే పాల్గొని తమ అభిప్రాయాలని తెలియజేయచ్చు. మరి మన తొలి శ్రోతను పలకరిద్దాం. హలో హలో, శుభ మధ్యాహ్నం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: సుమలత అండి, కాకర్లో నుంచి.
0: సుమలత గారు ఎలా ఉన్నారు?
1: సూపర్గున్నానండి.
0: సూపర్గున్నారా? మరి విన్నారా ఈనాటి అంశం?
1: విన్నాను మేడం.
0: మరి చెప్పండి, మరి సాంకేతికతను మీరు ఎలాగా మీ పనులు సులభతరం చేసుకోవడానికి వాడుతున్నారు?
1: ముఖ్యంగా ఫోన్ పే చేసినప్పుడు కంపల్సరిగా అది యూజ్ చేస్తాం మేడం. ఇంకా అన్ని ఏదైనా సరే చెయ్యాలమ్మా, సాంకేతిక ఇప్పుడు ఇంటి పని కట్టాలమ్మా, ఏం
0: కట్టాలమ్మా. మరి మనం కూడా ఈ మారుతున్న కాలంతో పాటు మారుతూ అన్ని నేర్చుకుంటూ ఉండాలి కదా. సుమలత గారు చెప్పండి. ఓకేనండి, ధన్యవాదాలు, నమస్తే అండి. ఇలాగే పాల్గొంటూ ఉండండి. నమస్కారం అండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, ఏమంటారు విందాం. హలో
1: హలో మేడం,
0: నమస్తే అండి. మీ పేరు?
2: అమ్మాజీ.
0: అమ్మాజీ గారు కొంచెం రేడియో వాల్యూమ్ తగ్గించండి. దూరంగా వస్తున్నారా? చెప్పండి అమ్మాజీ గారు.
2: ఫోన్ గురించి అడిగారండి.
0: సాంకేతిక అంటే మీ పనులు సులభతరం చేసుకోవడానికి మీరు సాంకేతికతను వాడుతున్నారా?
2: పనులు సులభంగా చేసుకోవాలంటే
0: ఏంటేంటి వాడుతున్నారు?
2: మన ఐడియాతో మనం గౌరవంగా చేసేసుకోవాలంటే అలాగ చూస్తూ ఉండకంట, చేసిందే చేయకుండా మన ఐడియాతో గబగబా చేసుకోవాలి అనుకుంటాను.
0: మరి గబగబా చేసుకోవడానికి ఏంటేంటి వాడుతూ ఉంటారు ఇంట్లోని? చాలా పనులు చేస్తుంటాం కదా ఉదయం లేచింది మొదలు మనం. మరి ఏంటి సాంకేతిక పరంగా మీరు ఏంటి వాడుతూ ఉంటారు పనులు త్వరగా అవ్వాలంటే?
2: మరి నేను ఎక్కువ వండుకోనండి, కొద్దిగా ఆకడానికే కదా. ఒకరోజు ఓర్ అనుకుంటాను,
0: ఓకే అమ్మాజీ గారు. మరో శ్రోతకు కూడా మనం అవకాశం ఇద్దాం. నమస్తే అండి. మరి మనం రోజువారి పనులు ఎన్నో చేసుకుంటూ ఉంటాం కదా, దానికి మన పనులు సులభంగా అవ్వడానికి ఎన్నో రకాల పరికరాలు వాడుతూనే ఉంటాం కదండి. మరి దాని ద్వారా మనకి ఎన్నో పనులు సులభంగా అయిపోతుంది. మనకు శ్రోత చెప్పినట్టు మనం ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఎన్నో పనులు, చెల్లింపులు కావచ్చు, టికెట్ రిజర్వేషన్స్ కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటున్నాం. అలాగే మనం బట్టలు ఉతుక్కుంటున్నాం అంటే ఒక టైమర్ సెట్ చేసుకొని, ఇలా వాషింగ్ మిషన్స్ ఇలా ఎన్నో వాడుతున్నాం కదా. మరో శ్రోత ఏమంటారో విందాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తులసి గారు విన్నారా ఈనాటి అంశం?
3: అయితే కరెంటు బిల్లు, ఇంటి పన్ను అన్ని కూడా సెల్లోనే
0: చేస్తాం.
3: వాషింగ్ మిషన్ ఎలాగ ఇంట్లో ఉంది మేడం, ఎలాగా సులభమే కదా. వాషింగ్ మిషన్, కుక్కర్ లో మిక్సీలు, ఇవే గబగబా వండుకోవడానికి, తినడానికి, ఎక్కడికన్నా.
0: దీని ద్వారా మనకి చాలా పనులు మాత్రం చాలా వరకు సులువుగా అయిపోతున్నాయి కదండి. తులసి గారు మరి, ఓకే, ధన్యవాదాలు తులసి గారు. ఇలాగే మరి మహిళావాణిలో పాల్గొంటూ మీ అభిప్రాయం తెలియజేస్తుంది. నమస్తే అండి. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, పలకరిద్దాం. హలో హలో, కాల్ కట్ అయినట్టుంది. మరి ఈనాటి మన మహిళావాణి అంశం ఆధారిత కార్యక్రమం అంశం ఏంటంటే, పనులు సులభతరం చేసుకోవడానికి సాంకేతికతను వాడుతున్నారా? మరో శ్రోత ఏమంటున్నారో విందాం. హలో హలో హలో
4: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్
4: చేస్తున్నారు? మాట్లాడుతున్నాను మేడం గారు.
0: కళ్యాణి గారు ఎలా ఉన్నారు?
4: బాగున్నాను మేడం గారు, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నానండి.
4: అయితే మేడం గారు, ఫోన్ ఆపరేటర్ రాదు కానీ ఫోన్ దూరంగా ఉంటారు, వెనకబడి పెరిగాను మేడం.

0: గారు ఇంట్లో ఇంట్లో మట్టుకు ఇల్లు తీసుకోవడానికి యంత్రం అండి, వాక్యూమ్ క్లీనర్ అండి, బట్టలకి మిషన్ అండి, మరంటే మిక్సీ అండి, పచ్చడి చేసుకోవాలంటే మిక్సీ అండి, ఇల్లు అత్తడానికి కూడా మిషన్ వచ్చాయండి. ఇప్పుడు అన్ని మిషన్లే మేడం గారు,
1: అన్ని మిషన్లు అయిపోతున్నాయి. మనం ఇంట్లో మనుషులకన్నా మిషన్లు ఎక్కువ అయిపోయాయి
0: మేడం గారు.
1: అవునండి, డిష్ వాషర్
0: కానీ ప్రస్తుతానికి పనమ్మేసి తోముతుంది, ఉన్నవన్నీ యంత్రాలే మేడం గారు.
1: అంతే, మనకు మనుషులకన్నా యంత్రాలు ఎక్కువ ఉంటున్నాయి ఇంట్లోగా.
0: థ్యాంక్ యూ సో మచ్.
1: ధన్యవాదాలు కళ్యాణి గారు. నమస్తే. మరో శ్రోత రెడీగా ఉన్నారు. హలో.
2: హలో అండి, నమస్తే అండి.
1: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నా పేరు రాధిక అండి.
1: రాధిక గారు, విన్నారా ఈనాటి అంశం?
2: విన్నానండి.
1: మరి చెప్పండి మీ అభిప్రాయం కూడా.
2: నా అభిప్రాయాలు అంటే ఇప్పుడు ఒక రకంగా ఎక్కువ సెల్ ఫోన్ యూజ్ చేస్తామండి. ఒకటి వాషింగ్ మిషన్, ఇంకొకటి కుక్కర్ అండి, గ్యాస్ పొయ్య, మిక్సీ, బ్రెడ్ గ్రైండర్, తర్వాత ఇంకా మరి ఇలాంటి
1: ఇవన్నీ గృహోపకరణాల కింద కూడా వస్తుంది. రాధిక గారు,
2: తర్వాత ఇంకేంటంటే ఇప్పుడు పొట్ట దొరపడానికి కానీ, తర్వాత మనం ఇలాగ గోడకి నీళ్ళు కొట్టాలన్నా, తర్వాత
1: రాధిక గారు మరో శ్రోత కూడా మనం అవకాశం
2: చెప్పండి.
1: ఓకేనండి, ధన్యవాదాలండి రాధిక గారు. మరో శ్రోత కూడా సిద్ధంగా ఉన్నారు, మరి ఏమంటున్నారు విందాం. హలో.
3: హలో
1: హలో, నమస్తే అండి. శుభ మధ్యాహ్నం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: నా పేరు జి వెంకటలక్ష్మి అండి, అక్కరేడుపాలెం.
1: వెంకటలక్ష్మి గారు, విన్నారా ఈనాటి అంశం?
3: విన్నాను అండి.
1: చెప్పండి.
3: ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి కదండి, అంతకు ముందు కూడా సులువుగా చేసుకునే పనులు బోల్డ్ ఉన్నాయి.
1: అవును,
3: కానీ దీంట్లో ఉన్న టేస్ట్ ఇప్పుడు మనం పరికరాల్లో ఉపయోగించిన దాంట్లో టేస్ట్ లేదండి.
1: నిజమే, టేస్ట్ అయితే మార్పు వచ్చింది.
3: ఆరోగ్యం కూడా అండి, మనకి పచ్చడి చేసాం అనుకోండి ఏమవుతుంది, వేడిగా అయిపోయి ముద్ద అయిపోతుంది. అదే మనం గ్రైండ్ మామూలుగా మిక్సీలో కాకుండా రుబ్బురాట్లో రుబ్బాం అనుకోండి, మనం ఏ క్వాంటిటీతో చేసామో మళ్ళీ అదే సాయంత్రం అయిన ద్వారా అదే క్వాంటిటీ ఉంటుందండి. దీనికి దానికి చాలా ఉన్నాయండి. అయితే ఇప్పుడు ఎక్కువ ఎక్కువ టెక్నాలజీ పెరిగిపోయి రకరకాలు అన్ని వచ్చాయి కాబట్టి దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉన్నారండి, కానీ అనారోగ్యం కూడా ఎక్కువైతే.
1: మారుతున్న కాలంతో మరి ఇప్పుడు పని ఒత్తిడి, ఆడవాళ్ళు కూడా బయటకు వెళ్ళి పని చేసుకోవడం, ఇవన్నీ కూడా అయిపోయి పనులు సులువుగా ఎలా అవుతుంది అని అన్న చూసుకుంటున్నారు కదా.
3: నిజమేనండి, కానీ ఉద్యోగస్తులకే అయితే తప్పదండి, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అదే చేస్తుంటే ఒళ్ళు పెరిగిపోయి కాళ్ళ నొప్పులు, ముడుకుల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అని అంటున్నారు.
1: నిజమే.
3: ఇప్పటికీ
1: కూడా చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు అన్నట్టు పాతవి ఉంచుకొని కూడా చేసుకుంటూ ఉన్నారు. నిజమే, కొంచెం మీరు అన్నట్టు బద్ధకం కూడా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓకేనండి. ఓకే వెంకటలక్ష్మి గారు, ధన్యవాదాలు. మరో శ్రోతను కూడా పలకరిద్దామండి. హలో. మరి ఈనాటి మన ఫోన్ ఇన్ లైవ్ అంశమైతే పనులు సులభతరం చేసుకోవడానికి సాంకేతికతను వాడుతున్నారా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా మిషన్లే కదండి. ప్రతి చోట ఎక్కడికైనా ఎంట్రీ ఉండాలన్నా స్కాన్ జరుగుతుంది, లేదా మన బయోమెట్రిక్, ప్రతి చోట మనకి మనం సాంకేతికతనే వాడుతూ ఉన్నాం. మరో శ్రోత ఉన్నాడు. హలో. హలో మరి కాల్ చేసిన శ్రోతలు ఎవరైనా తమ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మరి ఈనాటి మన అంశం, పనులు సులభతరం చేసుకోవడానికి సాంకేతికతను వాడుతున్నారా? హలో.
4: హలో.
1: హలో, నమస్తే అండి.
4: నమస్తే అండి.
1: మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: సాంకేతికత కోసం కదండి, రెండు ఉంటాయి, ప్లస్లు మైనస్లు.
1: అవునండి.
4: హలో,
1: చెప్పండి మేడం, వినిపిస్తుంది, మీ పేరు చెప్పలేదు.
4: ప్లస్లు మైనస్లు మీన్స్ అంటే అది పని సులభతరం కూడా అవుతుంది, అలా అని పాత వదిలేయకూడదు. ఇప్పుడు మనం మిషన్ లో బట్టలు వేసామని తీసుకోండి, అది మనకు అర్జెంట్ అంటే కరెంట్ పోతే అది జరగదు, సో ఇది కూడా ఉండాలి. అలాగే మిక్సీ, వీటివి కూడా నెట్వర్క్ కూడా అంతే అండి, మనం ఫోన్ పేలను పట్టుకొని వెళ్తాం, కొన్ని చోట్ల వర్క్ చెయ్యవు, సో క్యాష్ కూడా క్యారీ చెయ్యాలి.

0: అంటే
1: రెండు ఉంటాయి, సో రెండు ఆ సమయం బట్టి వాడుకోవాలి.
0: అంతే, కరెక్ట్గా చెప్పారండి. మీ పేరు చెప్పలేదండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: సత్య అనకాపల్లి అండి.
0: నిజమే సతీ గారు, మీరు చెప్పినట్టు రెండు వాడుకోవడం మంచిది. కొన్ని చోట్ల నెట్వర్క్ లేకపోయినా కూడా. నమస్తే అండి. మరి మన శ్రోత చెప్పినట్టు నిజమే, పూర్తిగా సాంకేతికత పైన ఆధారపడిపోకుండా మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో హలో
2: హలో
0: హలో, నమస్తే అండి.
2: నమస్తే అండి.
0: మీ పేరు?
2: నా పేరు శశికళ. ఏ శశికళ? విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను.
0: శశికళ గారు చెప్పండి.
2: హలో,
0: వినిపిస్తుందండి. శశికళ గారు, నా మాట వినిపిస్తుందా?
2: వినిపిస్తున్నానండి.
0: మేడం చెప్పండి, విన్నారా ఈనాటి అంశం?
2: విన్నానండి,
0: చెప్పండి.
2: అది మొత్తం గ్రైండర్, పొయ్యి, గ్యాస్ పొయ్యిలు అవన్నీ కూడా, ఇంతే కాదు ఇవి కూడా వస్తున్నాయి, టీవీ అవి కూడా, ఫ్యాన్లు, టీవీలు అవన్నీ కూడా కదండి.
0: ఇప్పుడు కొన్నిసార్లు చెప్పండి మేడం, వినబడుతుంది.
2: అవన్నీ కూడా అండి. మేము మాత్రం ఎక్కువ వాషింగ్ మిషన్ వాడతాను, మిక్సీ వాడతాను, గ్రైండర్, మిక్సీ, గ్యాస్ పొయ్యి, కుక్కరు, ఇవన్నీ వాడుతూ ఉంటాం.
0: అంటే మరి మారుతున్న కాలంతో పాటు మనం కూడా
2: రేడియో కూడా మేము ఎక్కువ వాడతామండి.
0: మరి రేడియో మీరు సాంప్రదాయ రేడియో సెట్ లో వింటూ ఉంటారా, యాప్ ద్వారా వింటూ ఉంటారా?
2: లేదు లేదండి, రేడియో
0: రేడియో సెట్ లో.
2: రేడియోలోనే
0: మరి మీరు యాప్ ద్వారా కూడా వినొచ్చండి. అంటే మనం సాంకేతికత గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓకేనండి. శశికళ గారు ధన్యవాదాలు, ఇలాగే కాల్ చేస్తే మహిళా వండిలో పాల్గొంటూ ఉండండి. నమస్తే అండి. నమస్తే అండి. మరి మన శ్రోతలు ఎంతో చక్కగా స్పందించి వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో
3: హలో మేడం గారు, రేడియో తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు.
0: మీ పేరు
3: అంటే చాలా ఇష్టం.
0: మీ పేరు?
3: నేను పాటలు వింటానండి.
0: మీ పేరు చెప్పండి.
3: రేడియో పొద్దున్నే వేస్తానండి.
0: మేడం మేడం మీ పేరు చెప్పండి.
3: 400 కొన్నానండి ఫస్ట్ రేడియో.
0: కాల్ కట్ అయినట్టుంది. మరి మరో శ్రోత ఏమంటున్నారో విందాం. అసలు ఈనాడు మన ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం అంశం పనులు సులభతరం చేసుకోవడానికి సాంకేతికతను వాడుతున్నారా? హలో
4: హలో
0: హలో, నమస్తే అండి.
4: నమస్తే శ్రీదేవి గారు.
0: చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: బ్రహ్మంగా టెంపుల్ దేవిని.
0: దేవి అండి, ఓకే.
4: ముందుకాల పేరు అమ్మాజీ గారు.
0: చెప్పండి. మరి విన్నారా ఈనాటి అంశం?
4: వింటున్నానండి, వినకపోతే అవ్వదు అసలు, మిస్ అవ్వను ఇది.
0: అవునా, ధన్యవాదాలు. మరి చెప్పేసండి.
4: వినకపోతే అవ్వదు, అదే టీవీ కూడా ఆపిస్తాం మేము. 10 ఇయర్స్ అవుతుంది మిక్సీని, వెబ్ గ్రైండర్ తప్పించి వాషింగ్ మిషన్ కూడా కొనలేదండి. అవంటే కొంచెం యూస్ కదా, లేకపోతే అవ్వదు టిఫిన్స్ కి. మరి
0: అవునవును,
4: రిబ్బరోల్ కూడా ఉంది, అంటే కరెంట్ పోయినప్పుడు వాడుతుంటాం. మరి
0: సైడ్ గా అది కూడా ఉంచుకోవడం మంచిది, మనం చెప్పలేం కదా.
4: ఉందండి, అదంటే బయట పడేయడం ఇష్టం లేదు. నేను సాధ్యమైనంత వరకు అంటే బయట ప్రకృతివే ఆస్వాదిస్తుంటాను. ఫ్యాన్ కూడా వేయడానికి ఇష్టపడను, బయట గాలి వస్తుంది మాకు చుట్టూని. ఒకసారి బయటే కూర్చుంటాను. వాషింగ్ మిషన్ కూడా కొనలేదు ఇప్పటి వరకు మేము. మోటార్ మరి వాటర్ మాత్రం మేడ మీద, మరి కింద నుంచి కొడాయి వాటర్
0: ఎక్కించుకోవాలి. సాంకేతికతను వాడుతూ ఉంటారన్నమాట.
4: అవును, ఫోన్ పే కూడా పెట్టుకోలేదు. ఫోన్ లో చూస్తుంటాం, యూట్యూబ్ న్యూస్ చూస్తుంటాం.
0: అలవాటు అయిపోతుంటాయండి మనకి.
4: అవునవును, అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మేడం గారు ఇప్పుడు ఇటు అన్నట్టు కరెంట్ బిల్ అది కట్టడానికి. అంటే బయటకి వెళ్ళగా ఉంటాం, ఆ టైమింగ్ చూసుకొని అలా కట్టించుకుంటాం.
0: ఇప్పుడు ఎండల్లో బయటికి వెళ్ళలేమన్నప్పుడు మనకి ఇది సులువుగా ఉంటుంది. ఇంటి పట్టనే ఉంటూ ఇవన్నీ కూడా చక్కగా కట్టుకోవచ్చు. ఈ గంటల తరబడి క్యూలో నిల్చునే పని ఉండదు కదా.
4: అవును, ఎందుకో పెద్దగా అంటే అది మంచిది కాదు కదా మనకి, మన చేతులతో మనం చేసుకుంటూనే ఏదన్నా.
0: అది మా అది ఉండాలి, ఇది ఉండాలండి, రెండు కూడా మన సమయం బట్టి మనం చేసుకోవచ్చు కదా.
4: అంటే అవును, కొన్ని కొన్ని కొన్ని వాడాలి, తప్పదు,
0: కొన్ని తప్పదు. మరి ఎందుకంటే
4: మొబైల్ లో కూడా వింటుంటాం, రేడియో కూడా వింటుంటాం మొబైల్ లో. మార్నింగ్ మరి ఇప్పుడు
0: మార్నింగ్ వాక్
4: ప్రోగ్రామ్ పెట్టారు కదా, బ్రేక్ఫాస్ట్ టైం, అది ఇంకా

0: ఉంటుంది, మరి మొబైల్లో వింటున్నాను. అలా
1: మరి యాప్ ద్వారా కూడా మీరు ఎక్కడుంటే మీతో పాటు అలాగ కార్యక్రమాలు కూడా
0: ఉంటుంది. అవును అవును,
1: నిజమే కదా. ఓకే దేవి గారు, ధన్యవాదాలండి. నమస్తే, ఇలాగే పాల్గొంటూ ఉండండి. నమస్కారం,
0: చేస్తూ ఉంటాను.
1: మరి మన శ్రోతలు చెప్తున్నట్టు మన ఆకాశవాణిని కూడా వాళ్ళు మొబైల్ యాప్స్ ద్వారా కూడా వింటున్నారు. మరి సాంకేతిక అంటే ఇంత అంతా కాదండి, ఇప్పుడు ప్రపంచం అంతా ఏఐ అంటున్నారు. సాంకేతికత చుట్టూనే మనం ఎక్కడికి వెళ్ళినా మనం చూస్తూ ఉంటాం. మరో శ్రోత ఏమంటున్నారో విందాం. హలో,
2: హలో, నమస్కారం అండి.
1: నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నా పేరు శిక్కం అరుణ కుమారి, ఊరు పులగుప్తం.
1: అరుణ కుమారి గారు, బాగున్నారా?
2: బాగున్నానండి.
1: మరి చెప్పండి, విన్నారా ఈనాటి అంశం?
2: విన్నానండి.
1: మరి చెప్పండి.
2: నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పద్ధతిగా ఉంటానండి.
1: మంచిదండి, పద్ధతిగా
2: ఉండడం. పాత పద్ధతులే నాకు, ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళ ముత్తట్లిని నేను నా పద్ధతుల్లో నేను ఉంటానండి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో, విపత్తులు ఎప్పుడు వస్తాయో ఏంటో తెలియదండి.
1: అయితే అరుణ కుమారి గారు, మీరు సాంకేతికతను అసలు ఉపయోగించడం లేదా?
2: అందుకే నేను చెప్తున్నాను, నేను పొయ్యి అన్నీ కానీ మళ్ళీ
1: అరుణ కుమారి గారు
2: ఏమో వాడనండి.
1: అరుణ కుమారి గారు, అయితే మనం మీరు సాంకేతికతను ఉపయోగించినప్పుడు మరో అంశం ఇచ్చినప్పుడు మీరు చక్కగా మీ అభిప్రాయం తెలియజేయవచ్చండి. ధన్యవాదాలండి అరుణ కుమారి గారు. మరి ఈనాటి మన అంశం అయితే పనులు సులభతరం చేసుకోవడానికి సాంకేతికతను వాడుతున్నారా. మరి మహిళా శ్రోతలు గమనించాల్సిన అంశం అంటే ఇది, పనులు సులభతరం చేసుకోవడానికి సాంకేతికతను వాడుతున్నారా. మరి మహిళా శ్రోతలు మాత్రమే కాల్ చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేయవలసి ఉంటుంది. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, పలకరిద్దాం. హలో, హలో, హలో, నమస్తే అండి. నేను చాలా బాగున్నాను, మీరెవరు, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: నేను చిన్నమచుడవాడ నళిని అండి.
1: నళిని గారు, బాగున్నారా?
3: బాగున్నామండి మేడం, మీరు బాగున్నారు కదా?
1: చాలా బాగున్నానండి, చెప్పండి. విన్నారా ఈనాటి అంశం?
3: విన్నానండి. మనము మన చేతులతో చేస్తే మనకి కూడా కొంత ఎక్సర్సైజ్ ఉంటుంది. మనం ఏ పని చేసినా మన ఆరోగ్యం కూడా బాగుంటది కదండి.
1: కొన్ని పనులు మన చేతులతో చేసుకోవడంలో ఆనందం వేరుగా ఉంటది, కానీ కొన్నిటికి తప్పదు మనం వాడ
3: కదండి.
1: అయితే మీరు కూడా సాంకేతికతను వాడట్లేదు అంటారా? ఏమైనా ఎటువంటి
3: అది వాడతానండి,
1: అంటే మన అవసరం బట్టి సమయం బట్టి అనమాట. ఏదైతే అది
3: మనకి ఏది సులువుగా ఉంటే చేసి వెళ్ళిపోవడమేనండి.
1: చాలా మంచిది, నిజమేనండి. ఏది సులువుగా అంటే మన సమయం బట్టి మనం చేసుకొని వెళ్ళిపోవడం.
3: అంటే మనం బయటికి వెళ్ళాం అనుకోండి, అది ఉపయోగపడతాం. ఇంటికా ఉన్నాం అనుకోండి, మన చేతులతో చేస్తాం అనుకోండి, మనకి కూడా ఒంట్లో ఆరోగ్యంగా ఉంటారు కదండి.
1: నిజమేనండి, తృప్తిగా కూడా ఉంటుంది. ధన్యవాదాలు నళిని గారు. ఓకే, నమస్తే అండి. మన శ్రోతలు ఎంతో హుషారుగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఈనాటి అంశం ఏంటంటే పనులు సులభతరం చేసుకోవడానికి సాంకేతికతను వాడుతున్నారా. మరి మహిళా శ్రోతలు ఎవరైనా కాల్ చేసి తమ అభిప్రాయాలను ఆకాశవాణి శ్రోతలందరితో పంచుకోవాలనుకుంటే 2727244 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. అలాగే విశాఖేతరులైన సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేసి 2727244 మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి ఈనాటి అంశం ఏంటంటే పనులు సులభతరం చేసుకోవడానికి సాంకేతికతను వాడుతున్నారా. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, హలో, హలో, హలో. శ్రోతలు గమనించగలరు, మీరు కాల్ చేసిన తర్వాత మీరు మీ రేడియో సెట్కు దూరంగా అయినారండి, లేదా వాల్యూమ్ అయినా తగ్గించి మాట్లాడండి. మరి ఈనాటి అంశం ఏంటంటే పనులు సులభతరం చేసుకోవడానికి సాంకేతికతను వాడుతున్నారా. మనకి ప్రతి చోట సాంకేతికత ఉంటుంది. మనం ఏ చిన్న పని చేసినా ఇంట్లో, బయట ప్రపంచంలో కూడా మనం చూస్తున్నాం, ఇప్పుడు వైద్యపరంగా కూడా ఎంతో అభివృద్ధిని సాధించాయి కదా. మరి మనం ఎన్నో విషయాలు

0: విషయాలు తెలుసుకుంటున్నాము. ఇంకా ఎన్నో ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. మరి మారుతున్న కాలంతో పాటు మనం కూడా సాంకేతికతకు అలవాటు పడాలి. మనకి రాదు అని అనకుండా మనం కూడా నేర్చుకుంటూ మారుతున్న కాలానికి సమాజంతో పాటు నడవాలంటే వెనకబడకుండా మనం అన్నీ నేర్చుకుంటూ ఉండాలి. దీనివల్ల చాలా పనులు సులభతరం అయిపోతుంది. మనకి చూడండి, ఎండల్లో బయటికి వెళ్ళలేనప్పుడు ఇంటి పట్టునే కూర్చొని ఎన్నో పనులు చేసుకోవచ్చు కదా. అలాగే చాలామంది అయితే ఆడవాళ్ళు నాకు తెలిసి ఆన్లైన్ షాపింగ్ ఇటువంటివి చేస్తూ ఉంటారు. కానీ మన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. మన ప్రతి సంపాదించే ప్రతి రూపాయిని కూడా మనం సద్వినియోగపరచుకోవాలి. అంటే మనం జాగ్రత్తగా వాడుకోవడమే కాక సాంకేతిక పరంగా కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూసుకొని సరిగ్గా వాడుకోవాలన్నమాట. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో హలో
1: హలో
0: హలో నమస్తే అండి.
1: హలో
0: హా నమస్తే అండి. మీ పేరు కొంచెం రేడియో వాల్యూమ్ తగ్గించండి మేడం. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు చెప్పండి. సుమలత గారు, అంటే సాంకేతిక పరంగా మీకు చిన్న ఇబ్బంది జరిగింది అనమాట, చెప్పండి.
1: ఛార్జింగ్ అయిపోయింది, అందువల్ల కట్ చేస్తున్నాను.
0: చెప్పండి చెప్పండి సుమలత గారు.
1: సాంకేతిక పరిజ్ఞానం అంటే అత్యవసరమైన పరిస్థితుల్లోనే అది యూజ్ చేస్తాం మేడం. నెక్స్ట్ మనకు కావాల్సినప్పుడు మనం మన చేతులతో పనిచేయడం యాక్చువల్గా అందరూ చెప్పింది నేను చెప్తున్నాను. కానీ అత్యవసర పరిస్థితులు మాత్రం సాంకేతిక ఉపయోగించుకుంటాం మేడం ఎక్కువ. ఇప్పుడు సడన్ గా చట్టాలు ఎవరు వచ్చినా, పెళ్లి నుంచి వచ్చినా, వాషింగ్ మిషన్ అనగా, కూలింగ్ వాటర్ అనగా, ఇవన్నీ చేయక తప్పదు అన్నమాట.
0: అంతే,
1: అందుకని అది యూజ్ చేయడం మంచిదని నేను అంటున్నాను.
0: నిజమేనండి, అన్నీ తెలిసి ఉండాలి కూడా మనం. మనం మారుతున్న కాలంతో సమాజానికి కాలంకి అనుగుణంగా మనం కూడా మారుతూ ఉండాలి కదా. వాటిని కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నప్పుడు మనం సాంకేతికత పరంగా ఎందుకు వెనకబడాలి చెప్పండి. వాటిని కూడా నేర్చుకోవాలి కదా. థ్యాంక్ యూ అండి సుమలత గారు, ధన్యవాదాలు. మరి శ్రోతలందరూ ఎంతో చక్కగా చెప్పారు. నిజంగా మరీ ఎక్కువ సాంకేతికతకి అలవాటు పడకుండా మన పనులు కూడా మనం చేసుకుంటూ ఉండాలి. మనకి అవసరం ఎలా ఉంటే అలాగ అటు ఇటు అన్ని విధాలుగా మనం చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ దేని మీద ఆధారపడిపోకూడదు. మన స్వశక్తిని ఎప్పుడు నమ్ముకుంటూ ఉండాలి. మరి మహిళావాణికి కాల్ చేసిన శ్రోతలందరికీ, విన్న శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటుంది మీ శ్రీదేవి.

0: संवाददाताओं से बातचीत में उन्होंने इस गंभीर वैश्विक समस्या का समाधान विकसित करने के लिए आईआईटी बॉम्बे को बधाई दी और घोषणा की कि इस परियोजना को अगले महीने फ्रांस में होने वाले भारत इनोवेट्स 2026 में प्रस्तुत किया जाएगा। सरकार ने सोशल मीडिया पर प्रसारित हो रहे उस वीडियो का खंडन किया है जिसमें दावा किया गया है कि वाइस एडमिरल एएन प्रमोद ने कहा है कि ऑपरेशन सिंदूर के दौरान पाकिस्तान ने भारतीय विमानों और हवाई अड्डों को निशाना बनाया था। पत्र सूचना कार्यालय पीआईबी की तथ्य जांच इकाई ने इस दावे को फर्जी बताया है। मध्य प्रदेश के मुख्यमंत्री डॉ. मोहन यादव ने श्योपुर जिले में कुनो राष्ट्रीय उद्यान के खुले जंगल में आज दो मादा चीता को छोड़ा। ये दोनों चीते इस वर्ष फरवरी में बोत्सवाना से भारत लाए गए 9 चीतों में से हैं। उन्हें क्वारंटीन और अनुकूलन प्रक्रिया सफलतापूर्वक पूरी करने के बाद जंगल में छोड़ा गया। इनके आने से देश में चीतों की कुल संख्या 57 हो गई है। ये समाचार आकाशवाणी से प्रसारित किए जा रहे हैं। ताज़ा समाचार जानने के लिए आप हमारे सोशल मीडिया हैंडल @TIRNewsHindi को फॉलो कर सकते हैं। ये आकाशवाणी है। वैश्विक उथल पुथल के बावजूद देश की अर्थव्यवस्था लचीली बनी हुई है। भारतीय स्टेट बैंक द्वारा आज जारी रिसर्च रिपोर्ट के अनुसार वित्त वर्ष 2026-27 में अर्थव्यवस्था में 6.6% की वृद्धि होने का अनुमान है। रिपोर्ट में पिछले वित्त वर्ष की चौथी तिमाही में वास्तविक सकल घरेलू उत्पाद वृद्धि का अनुमान लगभग 7.2% लगाया गया है। वैश्विक अनिश्चितताओं के बावजूद भारत ने विकास की मजबूत गति को बनाए रखा है। आईपीएल क्रिकेट में आज पंजाब किंग्स का सामना दिल्ली कैपिटल्स से होगा। ये मैच शाम 7:30 बजे धर्मशाला में खेला जाएगा। आकाशवाणी का समाचार सेवा प्रभाग आज रात 9:30 बजे पब्लिक स्पीक कार्यक्रम में अग्नि सुरक्षा जागरूकता, खतरे कम करना और आपदा रोकना विषय पर परिचर्चा प्रसारित करेगा। चर्चा में गृह मंत्रालय में अग्नि सुरक्षा सलाहकार प्रशांत लोनकर और दिल्ली अग्निशमन सेवा के निदेशक अतुल गर्ग भाग लेंगे। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, सोमनाथ मंदिर अमृत महोत्सव भारत के दृष्टिकोण को आने वाले 1000 वर्ष तक प्रेरित करेगा। उन्होंने मंदिर के पुनर्निर्माण के 75 वर्ष पूरे होने पर महापूजा की। पश्चिम बंगाल के मुख्यमंत्री शुभेंदु अधिकारी ने सीमा पर बाड़ लगाने के लिए बीएसएफ को भूमि हस्तांतरित करने की घोषणा की। राज्य में आयुष्मान भारत स्वास्थ्य योजना का भी शुभारंभ। केंद्र ने विकसित भारत जी रामजी अधिनियम के 1 जुलाई से क्रियान्वयन की अधिसूचना जारी की। एसबीआई के शोध के अनुसार वैश्विक चुनौतियों के बावजूद देश की अर्थव्यवस्था मजबूत बनी हुई है। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी विशाखपट्टनम केंद्रम इप्पुडु ओक प्रकटन।
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
3: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబరుకు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం జానపద రంజని. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో మొదటి అంశం ధర్మాంగధర చరిత్ర తప్పెటకుళ్ళు శ్రీ కోరాడ రామయ్య బృందం వారిచే వినండి.

Ta ta ku ku ta ta di di gi gi na ga ta ga ta ku ta ta.

ఎన్నడోమల జమల పాలైన తర్వాత ఆ యొక్క మహాతరుడు యార్మిల దేవి అదే నొయ్యరాయి నొయ్యరాయినడోమల వస్తుండగానా ఆయన కానీ సంతానం ఏర్పడగా ఆ యొక్క మహాతల్లబట్టి ఇంకెలా చిన్నవా అమ్మ వల

ఏడుచేతల దైవం మనిషి వలవాలి కన్ను వివరిస్తుందట. ఏడుచుల కన్ను ఏరులే పరి కారేడు కన్ను కాలు పలి. ఆ యొక్క దైవ యుగం వలన ఆ యొక్క మహాతల్పటి అరిమల దేవికి దైవ యుగం వలన సంతానం ఏర్పడిందట. కెలసిన అయ్యా ఒకటాయో రెండాయో.

గారి భార్యకి సంతానము చాలా కాలం నుంచి లేదనేసి చుట్టాలు బంధువులాబోయి చుట్టాలు బంధువులందరూ కూడా చూడవస్తున్నారు. అలాగే మహారాజా బట్టి ఆ యొక్క ధర్మంగరాజు చుట్టాలు బంధువులు చూడవస్తుండగా ఆ యొక్క చిలికాంతలు కూడా కాపలా పెట్టి ఎంతో మంది మంత్రశాలు కూడా కాపలా ఉంచి భార్యాదేవి గారి బొమ్మ బాలుడో బాలికో పుడుతుందనేసి అందరు కూడా మంచిగా చూడమని చెప్పాట. అటువంటి గుడి

గుడి పక్కన పిల్లలకు వెళ్ళిపోయి ఎడమ పక్కన పిల్లి ఆడ బాకరి పోయి ఎరమల దేవి గర్భమునిచ్చి బాలుడో బాలిక పుడుతుందనిసి ఈ మంత్ర సైన్యులు చుట్టాలు బంధువులు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాట. అటువంటి సమయకాల కూడా ఏ కదనా అయ్యా బోస్.

0: మీరు ఇంతవరకు శ్రీ కోరాడ రామయ్య బృందం వారి చేత పిడుగులు విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ కె సత్యబాబు, శ్రీ బి మురళి, శ్రీ బి నరసింహనాయుడు, శ్రీ పి కెట్టయ్య, శ్రీ ఎం అప్పలనాయుడు, శ్రీ ఎన్ గణపతి, శ్రీ కె సూర్యనారాయణ పాల్గొన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తదుపరి అంశం జానపద గేయాలు శ్రీమతి చందక సీతమ్మ బృందం వారిచే.
1: పంచి గుళ్ళు మేడ.

0: ఒక్కొక్క జోజములే పార్వతీ గెలిచావు,
1: ఒక్కొక్క జోజములే పార్వతీ గెలిచావు,
0: రెండొక్క జోజములే విష్ణుడే గెలిచావు,
1: రెండొక్క జోజములే విష్ణుడే గెలిచావు,
0: మూడొక్క జోజములి పార్వతీ గెలిచావు,
1: మూడొక్క జోజములే పార్వతీ గెలిచావు,
0: నాలుగే జోజములే విష్ణుడే గెలిచావు,
1: నాలుగే జోజములే విష్ణుడే గెలిచావు,
0: ఐదొక్కే జోజములి పార్వతీ గెలిచావు,
1: ఐదొక్కే జోజములే పార్వతీ గెలిచావు,
0: ఆరొక్క జోజములే పార్వతీ గెలిచావు, ఏడొక్క జోజములి విష్ణుడే
1: గెలిచాలి,
0: ఎనిమిది జోజములి పార్వతి
1: గెలిచాలి,
0: తొమ్మిది జోజములి విష్ణుడే
1: గెలిచాలి,
0: గెలిసిన్ని పార్వతి పక్కునే నవ్వా,
1: గెలిసిన పార్వతి పక్కునే నవ్వా,
0: చూసి నవ్వావా అయ్యాల
1: నవ్వావా,
0: చెప్పోతే చెప్పావు చెప్పకుంటేనే,
1: చెప్పేదే చెప్పావు చెప్పకుంటేనే,
0: చెప్పోతా నినవయ్యా సోమునింగంబ,
1: చెప్పేతా నినవయ్యా సోమునింగంబ,
0: చెప్పోతా నినవయ్యా దైభునింగంబ.

0: నువ్వేమే సక్కనే గంగ సక్కనే,
1: నువ్వేమే సక్కనే గంగ సక్కనే,
0: నువ్వేమే తెలివులే గంగ తెలివులే,
1: నువ్వేమే తెలివులే గంగ తెలివులే,
0: తెద్దునే ఒలుగొవరి తేటైనాదన్నే,
1: తెద్దునే ఒలుగొవరి తేటైనాదన్నే,
0: తెద్దునే ఒలుగొవరి గంగనే నీనా,
1: తెద్దునే ఒలుగొవరి గంగనే నీనా,
0: గంగనే తెద్దునే గడియ నిలుపుదునే,
1: గంగనే తెద్దునే గడియ నిలుపుదునే,
0: గంగనే తెద్దునే చినమ నిలుపుదునే,
1: గంగనే తెద్దునే
0: ఏడు కులేళకి ఎరల్ల
1: పోరా,
0: చల్ది కులేళకి సవితిల్లి
1: పోరా,
0: మధ్యాహ్న వేళకి మగవాణి పోరా,
1: మధ్యాహ్న వేళకి మగవాణి పోరా,
0: పోరుని నింటకి పోరు దెద్దునా,
1: పోరుకి పోరు దెద్దునా,
0: రవ్వని నింటకి రవ్వ దెద్దునా,
1: రవ్వని నింటకి రవ్వ దెద్దునా,
0: మాట కాడా మాట మరి

0: గబరు ఎల్లడమమ్మ ఎవరాజు చేరే,
1: గబరు ఎల్లడమమ్మ ఎవరాజు చేరే,
0: గబరు ఎల్లడమమ్మ ఎవరాజు చేరే,
1: గబరు ఎల్లడమమ్మ ఎవరాజు చేరే,
0: గబరు ఎల్లడమ సోము చూసేరా.

0: యొక్క బుద్ధుల
1: చెప్పుతున్నాడు,
0: రెక్కబట్టి కొన
1: తీసుకొచ్చాడు,
0: ఏడేడు ఇక్కడ మేడ కదిలే ఉంచాడు, కౌరును ఉండగా గంగలే
1: వచ్చే
0: తేలేదు వా స్వామి రాలేదు గంగ,
1: అయ్యా సర్వేశ్వర.

0: అన్నాడే బోర
1: పెట్టాడు, అన్నాడే బోర పెట్టాడు,
0: గణగాన అన్నీ గంట పెట్టాడు, సింకీరేకులు కొడుకు శంఖానించాడు,
1: సింకీరేకులు కొడుకు శంఖానించాడు,
0: లప్పుడి వీసిడు బయలుతాడు,
1: లప్పుడి వీసిడు బయలుతాడు,
0: చిన్న చిన్న పాములు శివకుందనాలు,
1: చిన్న చిన్న పాములు శివకుందనాలు,
0: పెద్ద పెద్ద పాములు పేరు జంజిల్లు,
1: పెద్ద పెద్ద పాములు పేరు జంజిల్లు,
0: నాగు పాములు కొన్ని నాగ భోషణాలు,
1: నాగు పాములు కొన్ని నాగ భోషణాలు,
0: దుండి పాములు కొన్ని దండ గడియాలు,
1: దుండి పాములు కొన్ని దండ గడియాలు,
0: పెసరా పాములు కొన్ని పేరు జంజిల్లు,
1: పెసరా పాములు కొన్ని పేరు జంజిల్లు,
0: ఏమేమే వనవాడ దాటుతున్నాడు,
1: ఏమేమే వనవాడ దాటుతున్నాడు,
0: వరుసగా పండటే వరు పరమా దాటే,
1: వరుసగా పండటే వరు పరమా దాటే,
0: చూడు సగా పండున వరు పరమా దాటే,
1: వరుసగా పండటే వరు పరమా దాటే,
0: ఉల్లు తోటలు దాటి ఊళ్ళల్లా దాటే,
1: ఉల్లు తోటలు దాటి ఊళ్ళల్లా దాటే,
0: చెరుకు తోటలు దాటి చేలల్లా దాటే,
1: చెరుకు తోటలు దాటి చేలల్లా దాటే,
0: పసుపు తోటలు దాటి పట్నాలా దాటే,
1: పసుపు తోటలు దాటే పట్నాలా దాటే,
0: కనమగా పండిన గంటను మీద దాటే,
1: కనమగా పండిన గంటను మీద దాటే,
0: పిరిమిగి పండటి పెప్పల్లా దాటే,
1: పిరిమిగి పండటి పెప్పల్లా దాటే,
0: సౌసిగా పండటి చోడును మీద దాటే,
1: సౌసిగా పండటి చోడును మీద దాటే,
0: గెద్ద గోరంలో పెద్దడి మీద దాటే,
1: గెద్ద గో

0: రాసిన వయ్య జంగామా మేము చెప్పుతాము, పెరులేమా మేము
1: చెప్పుతాము,
0: అది వీధి ఇది వీధి స్వామానోలు
1: ఇదే,
0: ఇదు దాటంగా ఇంకొవ్వరు
1: ఇదే,
0: జామీ చెట్టు ఉండేటి జ్వాలారాలు
1: ఇదే, జామీ చెట్టు

0: ಕಾಯಂ ಕೊಬ್ಬರಿದೆ,
1: ರೈದ ದಾಟೆ ಕಾಯಂ ಕೊಬ್ಬರಿದೆ,
0: ಪಮುಜ

0: చెక్కి మనున్నదే తెలగల్ల విదే,
1: చెక్కి మనున్నదే తెలగల్ల విదే,
0: ఇది దాటంగా ఇంకొవ్వరిదే,
1: ఇది దాటంగా ఇంకొవ్వరిదే,
0: చెట్టుండేటి జ్వాల

తమ్ముడు దాసిలా ఊపుతున్నారు.

0: లిప్పించగంగా
1: ఏటీలో నాని రకాలు మట్టుల్లో
0: ఏటీలో నాని రకాలు మట్టుల్లో
1: బాయిలో నాని లాయిప్పింటెంగుల్లో
0: మూతిలో నాని కప్పాలెంగుల్లో
1: ఏటీలో నాని లాయిప్పించి గంగా
0: ఏటీలో నాని లాయిప్పించగంగా
1: ఏటీలో నాని

చిలికిల్లి మంతా చిలికిల్లి మంతా చిలికిల్లాయ మంతా పలుకునేది

0: మీరు ఇంతవరకు శ్రీమతి చందక సీతమ్మ బృందం వారిచే జానపద గేయాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం చిరలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సోమనాథ ఆలయం అచంచలమైన విశ్వాసానికి, దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశాన్ని బలోపేతం చేయడంలో దేశ ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలకు ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. సోమనాథ్ అమృత్ పర్వ్ సందర్భంగా మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ్ మహాదేవ ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక మహాపూజ నిర్వహించారు. సోమనాథ్ ఆలయ శిఖరంపై కుంభాభిషేక క్రతువు పూర్తి చేశారు. 11 పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో ఆలయ శిఖరానికి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, సోమనాథ ఆలయం అచంచలమైన విశ్వాసానికి, దైవత్వానికి నిలయమని, దేశం శాశ్వత ఆత్మకు పవిత్ర చిహ్నమని కొనియాడారు. ఎన్నిసార్లు దాడులు ఎదురైనప్పటికీ సోమనాథ ఆలయం మళ్లీ మళ్లీ ఉద్భవించిందని, ఇది భారతదేశ అజేయమైన శక్తిని, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టం దేశ సాంస్కృతిక పునరుజ్జీవానికి పునాది అని ఆయన ఉద్ఘాటించారు.
2: సృజన్ కే సంకల్ప కో జిసే

0: सोमनाथ ने चरितार्थ किया है। मैं यहाँ देख रहा हूँ असत्य पर सत्य की विजय को, जिसे प्रभाष पाटन ने बार बार जिया है। मैं यहाँ देख रहा हूँ हजारों वर्षों की आध्यात्मिक चेतना को, जिसने मानव मात्र के कल्याण की सीख समूचे विश्व को दी है। मैं यहाँ देख रहा हूँ भारत के उस अविनाशी स्वरूप को, जिसे सदियों के कुत्सित प्रयास भी न मिटा सके न हरा सके।
1: అంతకుముందు భారత వైమానిక దళం నిర్వహించిన ఎయిర్ షోలో సూర్యకిరణ్ ఏరోబోటిక్స్ టీమ్ సోమనాథ గగనతలంలో విన్యాసాలు ప్రదర్శించింది. హెలికాప్టర్ల ద్వారా ఆలయంపై పుష్పాలు కురిపించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ స్వాభిమాన్ ఉత్సవం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సవం భారతదేశ నిరంతర శక్తికి నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సోమనాథ ఆలయాన్ని భారతదేశ ఆధ్యాత్మిక చైతన్యానికి విశ్వాసానికి శక్తివంతమైన చిహ్నంగా ఆయన అభివర్ణించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశాన్ని బలోపేతం చేయడంలో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నిన్న హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని దేశ ప్రజలకు 7 విజ్ఞప్తులు చేశారు. ప్రజా రవాణా వాడటం, కార్పూలింగ్ ద్వారా దిగుమతి చేసుకునే ఇంధన వినియోగాన్ని తగ్గించి తద్వారా విదేశీ మారక ద్రవ్య నిల్వలు కాపాడాలని ఆయన ప్రజలను కోరారు. ఒక ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు నివారించి ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలను కోరారు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవడాన్ని పునఃపరిశీలించడం, 1 సంవత్సరం పాటు మితిమీరిన బంగారం కొనుగోళ్లను పరిమితం చేయడం వంటి మార్గాల ద్వారా విదేశీ ఖర్చులను తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫ్రం హోమ్ విధానాలను మళ్లీ ప్రారంభించాలని మోదీ పిలుపునిచ్చారు. వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు, విదేశాల నుండి దిగుమతి చేసుకునే రసాయనిక ఎరువులపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి స్వయం సమృద్ధి, సేంద్రీయ వ్యవసాయం అత్యవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
0: ఏక్ జమానా థా జబ్ సంకట్ ఆతా థా తో లోగ్ దేశ్ హిత్ మే సోనా దాన్ దే దేతే థే. आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा.
1: आकाशवाणी वार्तल వింటున్నారు. ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలు, పరిశోధకులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. 1998లో సరిగ్గా ఇదే రోజున భారత్ తన అద్భుతమైన శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని ఉపరాష్ట్రపతి అన్నారు. మన ప్రజల ప్రతిభ, అంకితభావంతో విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో దేశం మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. 1998లో పోఖ్రాన్ అణుపరీక్షలు విజయవంతం కావడానికి కారకులైన శాస్త్రవేత్తల కృషిని, అంకితభావాన్ని భారత్ గర్వంగా స్మరించుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోఖ్రాన్ నుండి అంతరిక్ష రంగం, డిజిటల్ ఆవిష్కరణలు, రక్షణ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో సాధించిన పురోగతి వరకు భారతదేశ ప్రయాణం జ్ఞానం, స్వయం సమృద్ధి శక్తిని ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాల ద్వారా వినూత్న నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ ప్రభుత్వం భారతదేశ వృద్ధిని ముందుకు నడిపిస్తోందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవం శాస్త్రీయ ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి, విజ్ఞానం, సమాజం, పరిశ్రమల మధ్య ఉన్న సమన్వయం పట్ల దేశానికి

0: నిబద్ధతను చాటి చెబుతుందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హిమంత బిశ్వశర్మను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆహ్వానించారు. కొత్త మంత్రివర్గ సభ్యుల చేత గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ రేపు పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం ఖానాపారాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా కొనసాగుతుందని ఎస్బీఐ పరిశోధనా నివేదిక పేర్కొంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. అలాగే గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో వాస్తవ జీడిపి వృద్ధి దాదాపు 7.2% ఉండవచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి రాయ్పూర్లో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో రాబోయే 3-4 రోజుల్లో వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కొంకణ్, గోవాలోని కొన్ని ప్రాంతాల్లో పగటిపూట వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉండగా రాజస్థాన్లో రాత్రిపూట వెచ్చని వాతావరణం నెలకొంటుందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి, దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశాన్ని బలోపేతం చేయడంలో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలకు ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3:10 దాటి 13 సెకండ్లు కావస్తుంది. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 323.6 మీటర్లు అనగా 927 కిలోమీటర్స్పై 4:58 ఈ సాయంత్రం ప్రసారాలు మొదలవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కొనసాగుతున్న ఎఫ్ఎం ప్రసారాలతో పాటు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినవచ్చు. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: थी, आसान नहीं था, पर उस समय मेरे जहन में बस यही पंक्तियां आई, हिंद के सैनिक तुझे प्रणाम, सारी दुनिया में तेरा नाम, दुश्मन के गलियारे में भी होती है तेरी चर्चा आम। सलाम सलाम।
1: अभी आप सुन रहे थे कार्यक्रम सेकंड लेफ्टिनेंट अरुण खेत्रपाल। श्रोताओं, आशा है कि आपको हमारे कार्यक्रम जरूर पसंद आए होंगे। तो फिर देर कैसी, भेज डालिए अपना संदेश। अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत
2: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
1: नमस्कार।
3: उमंग उमंग उमंग उमंग।
4: NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
5: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు. వేదిక కళాభారతి, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం.
6: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్లోనైనా. వా, చిక్కుకున్నాడు.
7: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
9: విశాఖపట్నం కేంద్రాన్ని, కేంద్రంలో వచ్చే అన్ని ప్రోగ్రామ్స్ ని వింటూ ఎంజాయ్ చేయాలి. సో మరి ఇప్పుడైతే మా పదం మీ భావంలో నేనిచ్చిన పదం రైలు, రైలు ఆర్ ట్రైన్ అన్నమాట. మంచిగా మీ పదజాలాన్ని ఉపయోగించి మా వాట్సాప్ నెంబర్కి 6304767436 నెంబర్కి మంచిగా కవితలు రాసి పంపించేసేయండి. ఆల్రెడీ చాలామంది పంపించేశారు. మరి ముందుగా ఎవరు కవితను చదువుదాం? రైలు బండి పరిగెత్తే కాలపు పొడుగైన గీత. ఒక ఊరి కళను తీసుకొని మా మరో ఊరి గుండెల్లో దింపే సంగీతం. పట్టాల మీద చక్రాల నాట్యం, విసిరే విజిల్లలో ప్రయాణ గానం, కిటికీ బయట జారే పొలాలు, మనసులో మిగిలే జ్ఞాపకాల వానలు, ఎవరికోసం ఎవరో ఎదురు చూసే స్టేషన్ కథలు చెప్పేది రైలు, కలిసిన నవ్వులు, విడిపోయిన కన్నీళ్లు ఒక్క బోగిలో దాచుకునేది రైలు, పగలు రాత్రి తేడా లేకుండా దూరాలను దగ్గర చేసే మాయ. రైలు బండి అంటే ప్రయాణం మాత్రమే కాదు, మనుషుల హృదయాలను కలిపే ఒక అందమైన బంధం. మరి ఇంత మంచి కవితను పంపించిన వాళ్ళు కుమార్, చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చిరాజుపాలెం ఎన్ఐడి నుంచి పంపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మంచిగా కవిత రాసి పంపించినందుకు. మరి మా పదం మీ భావం కార్యక్రమంలో నెక్స్ట్ కవితను కూడా చదివేద్దాం. కూతలు కూస్తూ పొగలు కక్కుతూ ఆత్మాభిమానం, ఆకలి అనే పట్టాలపై ఇంటి పెద్దల పరుగులు పెడుతూ, ఎరుపు రంగును చూసి ఆగిపోతూ అలుపెరగని పుష్పక విమానం, ఎందరి ఎక్కినా చోటు గ్యారంటీ. చిరుతిళ్ళు, చిట్చాట్లు, పెద్ద పెద్ద చర్చాగోష్ఠులు మన చుట్టూ అందరూ చుట్టాలే. మరి స్టేషన్ వస్తే చాలు సహాయం అడిగే పెద్దమ్మలు, టీలు కాఫీలు, మధ్యలో కారం పెట్టిన జామకాయలు, తిని పడేసే వేరుశనగ తొక్కలు, అమ్మా నాన్న లేని అనాథులు, బండి తుడుస్తూ బీరు చూపులు, చూపులేని ఆగంధ గాంధర్వ గాయకులు, గమ్యం తెలియని బాటసారులకు ఇది సత్రం, అనాథులకు ఇదే స్వర్గం. ఎప్పటికీ కలవని రెండు పట్టాలు మోసే బతుకు బండి, రైలు బండి. నిజంగా చాలా బాగా రాశారండి. థ్యాంక్ యూ సో మచ్. వీరేంద్ర గారు వైజాగ్ నుంచి పంపించారు ఈ మంచి కవితని. ఇంకా మరిన్ని కవితలు చదివేద్దాం. మరి ఇప్పుడు మీ అందరి కోసం ఒక లవ్లీ సాంగ్ అయితే వస్తుంది ఫ్రమ్ ద మూవీ గంగోత్రి.

ఎస్ ఫ్రెండ్స్, మరి ఎంఎం కీరవాణి గారి కంపోజిషన్లో ఎస్పి చరణ్ అండ్ అలానే వర్ధని గారు పాడిన పాట అయితే విని ఎంజాయ్ చేశారు కదా. మరి మా పదం మీ భావంలో నెక్స్ట్ కవితను చదివేద్దాం. మునగపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు గారు పంపించారు. పట్టాలపైన పరుగులు తీస్తుంది రైలు, సుదూర తీరాలకు చేరవేస్తుంది రైలు. కిటికీ సీటులో కూర్చొని చూస్తే ప్రకృతి అందాలను పరికరిస్తుంది రైలు. ఖర్చు తక్కువ, ప్రయాణం ఎక్కువ, అంతేకాదు ధూమశకటంలో పరిశుభ్రత మన బాధ్యత అని. నిజంగా మంచి మెసేజ్ ఇచ్చారు లాస్ట్లో. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. అండ్ నెక్స్ట్ కవితని చదివేద్దాం. రైలు ప్రయాణం ప్రయాణించే ప్రయాణికులకు, ప్రయాణానికి ఎవరు స్టేషన్ వస్తే వాళ్ళు, ప్రయాణం అక్కడితో ముగుస్తుంది. మనకు బ్రతుకు ప్రయాణం కూడా సేమ్ రైలు ప్రయాణం లాగే. భార్యాభర్తల బంధం రైలెక్కి రెండు పట్టాలంటే అప్పుడు చిరకాలం కలకాలం. బతుకున్న కాలం రైలు పట్టాల్లాగా జీవిస్తూ ఉంటారు. ప్రజల ప్రయాణం జీవితానికి గొప్ప ప్రయాణం. కటికి పేదవాడి కాడి నుంచి కుబేరుడి దాకా ప్రజల ప్రయాణ జీవన పోరాటం లాంటిది. రమణ సీతమ్మ నాగులపల్లి నుంచి పంపించారు.

థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ కవితను కూడా చదివేద్దాం. చుక్చుక్మంటూ సాగే బండే పల్లెటూరి అందాలను చూపే బండి నదులు, చెరువులు దాటుకుంటూ కొండలు కోనలు దాటుకుంటూ కిటికీ పక్కన కూర్చుంటే చల్లని గాలి ముద్దాడుతుంటే ఊసలు చెప్పుకునే తోటి ప్రయాణికులు మధురమైన జ్ఞాపకాలతో సాగే ప్రయాణం. సుమలత గంగాధర్ గారు పంపించారండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ కవితను కూడా చదివేద్దాం. మరి అంతకన్నా ముందు మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే వస్తుంది ఫ్రమ్ ద మూవీ జెంటిల్మ్యాన్.

0: ఆకాశవాణి అంటే
1: ఆనందం,
0: ఆకాశవాణి అంటే
2: సంతోషం,
0: ఆకాశవాణి అంటే
2: ఉల్లాసభరితం. 90వ పుట్టినరోజు జరుపుకుంటున్న మన ఆకాశవాణికి శుభాకాంక్షలు. 90 ఏళ్ల ఆకాశవాణి మీకోసం మీతోనే.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 741-617-9999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 741-617-9999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: కలుపుకుంటూ చేస్తావు మోదం. అండ్ చిన్నపిల్లల్లో అయితే చుక్చుక్ రైలు బండి కళ్ళకు కట్టినట్టుంది, పొగను వదులుతూ పట్టాల మీద పరిగెడుతుంది. బొమ్మల బండిలా బొగ్గుతో నడిచే రైలు బండి. రకరకాల మనుషులు, ఎవరి ప్రయాణం ఎక్కడ ఆగుతుందో తెలియని జీవిత ప్రయాణానికి ఒక చక్కని పోలిక. సీత జాడ కోసం 100 సముద్రాలు దాటిన హనుమంతు లక్ష్యంలా మమ్మల్ని గమ్యం చేర్చే రైలుకు కృతజ్ఞతలు. మరి ఈ మంచి కవితను పంపించింది జనకుల సత్యనారాయణమూర్తి. సలాది ప్రసన్న కుమార్ ఉమామహేశ్వర శివాలయం నుంచి పంపిస్తున్నారు, సుందరపల్లి నుంచి. అండ్ నెక్స్ట్ కవితను కూడా చదివేద్దాం. ఏకదాటిగా అందరినీ ఒకే పెట్టెలో ఎక్కించుకొని సాంఘిక సామరత్వానికి చాటి చెప్తుంది ఈ ధూమశకటం. కులమేదైనా మతమేదైనా సమాంతర పట్టాల మీద సమానంగా ముసుగుపోయేది రైలు. ప్రయాణిస్తున్నంతసేపు ఎన్నెన్నో దృశ్యాలు కళ్ళ ముందు కదిలిపోతుంటాయి. గమ్యం ఏదైనా సకాలంలో దూరాన్ని చేర్చే రైలు ఎప్పటికీ ఓ బతుకు పచ్చజెండానే. మాన రాజశేఖర్ బాబామెట్ట విజయనగరం నుంచి పంపించారు. అండ్ ఇది ఈరోజు మా పదం మీ భావంలో రైళ్ళ మీద కవితలు. మరి ఇప్పుడు మీకోసం నువ్వు వస్తాననే చిత్రం నుండి రైలు బండి నడిచేది అంటూ ఒక సాంగ్ అయితే వస్తుంది.

இங்கே இந்த கிளைப் ஸ்டேஜியன்.

ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలక్యూషన్

0: చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈనెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు చదువుతున్నవారు జి పద్మ. ఉద్యోగ వార్తలు వింటారు.
2: ఉద్యోగ వార్తలు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు 2026 మే 13వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు ప్రాజెక్ట్ ఆఫీసర్, ఇందులో అకౌంటెంట్ ఒకటి ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హత సంబంధిత విభాగాల్లో ఎంబీఏ, ఎంకామ్, దీనిలో ఫైనాన్స్ మరియు అకౌంటింగ్లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. జీతం నెలకు 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://icsrstaff.iitm.ac.in. దరఖాస్తు చివరి తేదీ 2026 మే 13వ తేదీ. మరొక ప్రకటన, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ ఒప్పంద ప్రాతిపదికన అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు 2026 మే 13వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 1 మరియు అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ కమ్ కోఆర్డినేటర్ 1 ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హత సంబంధిత విభాగాల్లో కనీసం 55% మార్కులతో డిగ్రీ లేదా పీజీలో హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్, పర్సనల్ మేనేజ్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. జీతం నెలకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు 55,000 రూపాయల నుంచి 67,000 రూపాయలు మరియు అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ కమ్ కోఆర్డినేటర్కు 40,000 రూపాయల నుంచి 55,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://rruled.nmediasoft.com. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు శ్రీమతి జి పద్మ. ఈ ప్రసారంలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం, ఇందులో భారత్ ఇన్నోవేట్స్ గురించి వింటారు. ప్రేరణ వ్యక్తిత్వాలు ఉంటాయి. తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి, ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం వింటారు. ఈ ప్రసారంలో 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వేసవిలో నువ్వు పంట సాగులో మెళకువల గురించి వ్యవసాయ పరిశోధన స్థానం ఎలమంచిలి అనకాపల్లి జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్, 8:00 స్వర్మాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ఎనిమిది గంటల 15 నిమిషాలకు 90 ఏళ్ల ఆకాశవాణి. ఈ రాత్రి 9:30 హ్యూమన్ యానిమల్ కోఎగ్జిస్టెన్స్ కుమారి బి దివ్యజ్యోతి గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. తెలుగు సినిమా పాటలు వింటారు. ఈ రాత్రి 10:00 అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో డాక్టర్ నిష్టల కృష్ణవేణి గారి వీణావాదనం వింటారు. శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం గారు మృదంగం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. ముందుగా వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధనా కేంద్రం వారు ఈ సాయంత్రం 5:40 అందించిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.5 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 74%. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 72%. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. రాగల 5 రోజుల్లో ఆంధ్రా కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ఈరోజు బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60 కిలోమీటర్ల వేగం వరకు కొన్ని ప్రాంతాలైన నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం తీరాల వెంబడి తీరాల వైపుగా వీచే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపలు పట్టేవారు ఈరోజు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కార్యక్రమాలపై మీ యొక్క స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416172999 నంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చును. అలానే మీ అభిప్రాయాలను aarpcvsp@gmail.com మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. పోస్ట్ కార్డు ద్వారా మీ యొక్క అభిప్రాయాలను మాకు పంపించవలసిన మా చిరునామా టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం 5300003 అనే చిరునామాకు పంపించవచ్చు.

ఈనాటి ప్రసారాల వివరాలు. ఈ ప్రసారంలో 6 గంటల 30 నిమిషాలకు సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసంలో భారత్ ఇన్నోవేట్స్ గురించి, తర్వాత ప్రేరణ వ్యక్తిత్వాలు ఉంటాయి. 90 ఏళ్ల ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం వింటారు. ఈ ప్రసారంలో 7 గంటల 15 నిమిషాలకు వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వేసవిలో నువ్వు పంట సాగులో మెళకువల గురించి, వ్యవసాయ పరిశోధనా స్థానం ఎలమంచిలి అనకాపల్లి జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారి ప్రసంగం వింటారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్, 8 గంటలకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, 8 గంటల 15 నిమిషాలకు 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రాత్రి 9 గంటల 30 నిమిషాలకు హ్యూమన్ యానిమల్ కోఎగ్జిస్టెన్స్ కుమారి బి దివ్యజ్యోతి గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. తెలుగు సినిమా పాటలు కూడా ఉంటాయి. ఈ రాత్రి 10 గంటలకు అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో డాక్టర్ నిష్టల కృష్ణవేణి గారి వీణావాదనం వింటారు. మృదంగ సహకారం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం గారు. ఇవి ఈనాటి ప్రసారాల వివరాలు. ఇక రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం ఎత్తండి కేతనం బృందంగానం వింటారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ తిరుపతి రామానుజాసూరి. 6 గంటల 10 నిమిషాలకు

0: held today after the formation of the new government in the state following the recent assembly polls. Benchmark domestic equity indices fell around 1.5% today as a fresh flare-up in US and Iran tensions led to a rise in crude oil prices and dampened investor sentiment. The BSE Sensex plunged 1,313 points to close at 76,015. The NSE Nifty lost 360 points to settle at 23,816. In cricket, India continued to hold the number one position in the latest ICC Men's ODI team rankings following the annual update released today. India's rating slipped by 1 point from 119 to 118. New Zealand is on the second position, gaining 2 points to move up to 113. Australia stayed third with an unchanged rating of 109. The biggest movement inside the top five came from South Africa, which climbed above Pakistan to move into the fourth place. And that is the end of this news bulletin.
1: ఏమన్ సార్, చాలా రోజుల తర్వాత?
2: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
1: అరే అంతేనండి, 60 రూపాయలే.
2: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
1: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
2: మరి రెండోది?
1: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
2: బాబోయ్, బతికించింది యూపీఐ.
1: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
4: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4,000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐతో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
1: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పురోగతిలో సిఐఐ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రాచీన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచస్థాయి మైస్ ఈవెంట్లకు ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక విధి విధానాలను రూపొందిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పురోగతిలో భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న సిఐఐ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగిస్తూ దేశంలో స్థిర ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ఇన్నోవేటర్లు, పారిశ్రామికవేత్తలు దీర్ఘకాల ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమలు, వర్సిటీలు కలిసి పనిచేస్తే భారత్ గ్లోబల్ లీడర్గా ఎదుగుతుందన్నారు. 2047 నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ అగ్రగామిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
6: ది నెక్స్ట్ గ్లోబల్ కాంపిటీషన్ విల్ నాట్ బి వన్ ఓన్లీ బై క్యాపిటల్, ఇట్ విల్ బి వన్ బై నాలెడ్జ్, టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ స్పీడ్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ ప్లెజర్ టు ఎంగేజ్ విత్ ది కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఎన్ ఇన్స్టిట్యూషన్ దట్ హెస్ ప్లేడ్ ఎ మేజర్ రోల్ ఇన్ షేపింగ్ ఇండియాస్ ఎకనామిక్ అండ్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇండియా stands today talent, innovation, energy security and manufacturing ecosystem the fastest will define the next global economic order.
5: రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు చేస్తున్న సేవలు ఎనలేనివని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో ఆధునీకరించిన పోలీస్ స్టేషన్ను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి హోంమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లను ఆధునికీకరించడానికి, పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం 2026 బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించిందని తెలిపారు. దానిలో భాగంగానే కంకిపాడు గ్రామంలో 2,75,00,000 రూపాయలతో పోలీస్ స్టేషన్ను ప్రారంభించామని తెలిపారు. ప్రజలకు సత్వర సేవలను అందించడానికి పోలీసు

0: శాఖ సంసిద్ధంగా ఉందని, మహిళల భద్రత కోసం విమెన్ పోలీస్ స్టేషన్లు అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాలలో ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఎలాంటి ఆపద కలగకుండా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని మంత్రి అనిత తెలియజేశారు. సింగపూర్ పర్యటనలో భాగంగా రాష్ట విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్లోని సన్టెక్ సిటీని సందర్శించారు. అక్కడ డీపీ అర్బన్ ఆర్కిటెక్ట్ సంస్థ డైరెక్టర్ ఆనంద్ కరుణాకరన్తో లోకేష్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి మైస్ మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్ ఈవెంట్లకు కేంద్రంగా మారడమే ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని పేర్కొన్నారు. దీనికోసం తాము కొత్త మైస్ విధానాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ ఈవెంట్ నిర్వాహకులకు సింగిల్ విండో అనుమతులను వేగవంతం చేయడానికి విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలలో ప్రత్యేక బ్యూరోలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తుందని రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం లక్ష్మీపురం గ్రామంలో 47 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మెడికల్ వ్యర్థాల భవన సముదాయాన్ని, మౌలిక సదుపాయాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం బడ్జెట్లో అధిక నిధులను కేటాయించిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో పారదర్శకమైన సేవలను అందించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ హెల్త్ మిషన్ పథకం ద్వారా అధిక భాగం నిధులను గ్రామీణ ప్రాంతాలలో రోగులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడానికి కేటాయిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో విలేజ్ హెల్త్ క్లినిక్లలో వైద్యుల నియామకం, రొటేషన్ పద్ధతిలో నర్సులను 24 గంటలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: గత 2 సంవత్సరాల్లోనే 8600 నియామకాలని కింద స్థాయి ఎఫ్ఎన్ఓల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ల దాకా చేపట్టడం జరిగింది. అది ప్రైమరీ హెల్త్, సెకండరీ హెల్త్, అదేవిధంగా టెర్షరీ హెల్త్లో కూడా ఖాళీలను భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక టెర్షరీ హెల్త్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రైమరీ హెల్త్లో కూడా ఎక్కడైతే డాక్టర్ల ఖాళీలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని ఖాళీలు నియామకాలు చేపట్టడం జరిగింది. సెకండరీ హెల్త్లో సిఎస్సీలో కానీ ఏరియా హాస్పిటల్లో, డిస్టిక్ హాస్పిటల్లో పెద్ద ఎత్తున డాక్టర్ల కొరత ఉంటే వాటిని గుర్తించి దాదాపు 400 పోస్టులను కూడా ఇవాళ సెకండరీ హెల్త్లో నియామకాలు చేపట్టడం జరిగింది.
0: ఆయుష్ వైద్య సేవల్లో నాణ్యత పెంచి మరింత విస్తృతపరచడంతో పాటు నకిలీ వైద్యాన్ని నియంత్రించేందుకు మార్పులు తీసుకురానున్నట్టు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. సాంప్రదాయ ఆయుర్వేదం, హోమియో, సిద్ధ, యునానీ, నాచురోపతి ఆయుష్ వైద్యానికి మరింత ప్రాచుర్యాన్ని తెచ్చేందుకు, ప్రజలకు చేరువ చేసేందుకు వీలుగా నియంత్రణ వ్యవస్థను పటిష్టం చేయనున్నట్టు వెల్లడించింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ చట్టం 2022 సవరణలు చేపట్టినట్టు ఆ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. త్వరలో రానున్న కొత్త విధి విధానాల రూపకల్పనకు 3 ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కమిటీలు ఆయుష్ వైద్యరంగ నిపుణులు, ప్రజలను భాగస్వామ్యం చేసి వారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలు, ఇన్నోవేటర్లు, యువతకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. పోక్రాన్ విజయంతో భారతదేశ సాంకేతిక సామర్థ్యం ప్రపంచానికి చాటిందని తెలిపారు. జ్ఞానం, పరిశోధన, ఆవిష్కరణల ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పురోగతిలో సీఐఐ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రాచీన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచ స్థాయి మైస్ ఈవెంట్లకు ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక విధి విధానాలను రూపొందిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఇదిగో కోడలి పిల్ల.
1: ఏంటత్తయ్య?
0: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
1: ఏంటవి?
0: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్ అయితే లేదు.
1: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
0: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
1: ఓ,
0: ఎలాగంటే యూపీఐతో?
1: అలాగా?
0: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
1: అదేంటత్తయ్య?
0: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
1: అబ్బా చాలండి అత్తయ్య.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
4: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్. బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడిక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
5: ఆర్బీఐ అంటోంది.
6: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
7: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝా. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ సోమనాథ అమృత పర్వ న కేవలం భూతకాలస్య ఉత్సవః అస్తి అపితు ఆగామి సహస్ర వర్షాని యావత్ రాష్ట్రస్య కృతే ప్రేరణా సూత్రో భవిష్యతి. మందిరస్య పునరుద్ధారస్య పంచసప్తతి వర్షాణాం పూర్ణతామాలక్ష్య ఏషా మహాపూజా ఆయోజితా. పశ్చిమబంగాళరాజ్యస్య నూతన ముఖ్యమంత్రి శుభేందు అధికారీ అద్య ఉద్ఘోషితవాన్ యత్ రాజ్యసర్వకారేణ బాంగ్లాదేశ సీమ్నః సురక్షా ప్రాచీర నిర్మాణార్థం సీమా సురక్షా బలాయ భూ హస్తాంతరణస్య నిర్ణయః స్వీకృతః. కేంద్ర ప్రశాసనేన పంచవింశత్యుత్తర ద్విసహస్రతమ వర్షస్య వికసిత భారత ఆజీవికా ప్రత్యాభూతి అభియాన అధినియమః విబిజి రామ్జీ ఇతి అధిసూచితః. వైశ్విక ప్రతికూల స్థితిః సత్యపి దేశస్య అర్థవ్యవస్థా సుదృఢా వర్తతే. సహైవ అనుమీయతే యత్ ఆగామి విత్తవర్షే అర్థవ్యవస్థా 6.6% యావత్ వర్ధిష్యతే. అపి చ క్రీడా వార్తాసు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ స్పర్ధా మాలికాయాం అద్య సాయంకాలే ధర్మశాలాయాః హిమాచల ప్రదేశ్ క్రికెట్ సంఘ క్రీడాంగణే పంజాబ్ కింగ్స్ అథ చ ఢిల్లీ క్యాపిటల్స్ దళయోర్మధ్యే స్పర్ధా భవిష్యతి. అథ విస్తృతీకృతాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య గుజరాత్ రాజ్యస్య సోమనాథ మందిరే సోమనాథ అమృత పర్వ మహోత్సవావసరే విశేష పూజాం అకరోత్. మందిరస్య పునరుద్ధారస్య పంచసప్తతి వర్షాణాం పూర్ణతామాలక్ష్య ఏషా మహాపూజా ఆయోజితా. మహాపూజాయాః అనంతరం కుంభాభిషేకః ధ్వజారోహణ సమారోహశ్చాపి సంపన్నః. అవసరేస్మిన్ భాషమాణః ప్రధానమంత్రి ప్రావోచత్ యత్ సోమనాథ మందిరం దేశస్య శాశ్వత ఆత్మనః దివ్యతాయాః సహైవ అగాధ శ్రద్ధాయాః ప్రతీకం వర్తతే. తేన ప్రోదీరితం యత్ సోమనాథ అమృత పర్వ కేవలం భూతకాలస్య ఉత్సవః నాస్తి అపితు ఆగామి సహస్ర వర్షాణి యావత్ రాష్ట్రస్య కృతే ప్రేరణా స్తోత్రః భవిష్యతి.
8: ఆజాదీ కే సమయ సర్దార్ సాహబ్ నే 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था. तो साथ ही सोमनाथ के पुनर्निर्माण से उन्होंने दुनिया को बताया था, भारत केवल आजाद नहीं हुआ है, भारत अपने प्राचीन गौरव को पुनः हासिल करने के मार्ग पर भी अब आगे बढ़ चुका है.
7: రాష్ట్రీయ ప్రౌద్యోగిక దివసావసరే ప్రధానమంత్రి ప్రోక్తవాన్ యత్ అద్యతన దివసే ఇవం భారతస్య దేశస్య ఆద్యత్వేన పరమాణు త్రయాణాం పరీక్షణం జాతం. అనేన అస్మాకం వైజ్ఞానికాః విశ్వస్య పురతః భారతస్య సామర్థ్యం ప్రదర్శితవంతః.
8: దునియా భర్ కీ శక్తియాం భారత్ కో దబోచనే కే లియే మైదాన్ మే ఉత్రీ. అనేక ప్రకార్ కే బంధన్ లగ్ గయే. ఉస్ సమయ్ పూరి దునియా కా దబావ్ భారత్ పర్ థా, లేకిన్ అటల్ జీ కే నేతృత్వ మే బీజేపీ సర్కార్ నే దిఖా.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
3: సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. బాడీ కాంపోజిషన్ అనాలిసిస్, శరీర కూర్పు విశ్లేషణ అనేది కేవలం బరువుని కాకుండా శరీరంలోని కొవ్వు కండరాలు, నీరు మరియు ఎముకల శాతాన్ని ఖచ్చితంగా అంచనా వేసే ప్రక్రియ. బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ అనేది ఆరోగ్య పరిస్థితిని, ఫిట్నెస్ స్థాయిని మరియు స్థూలకాయం వంటి వ్యాధుల ప్రమాదాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా బీఎంఐ కంటే మరింత ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ ముఖ్యాంశాలు మొత్తం శరీర బరువులో కొవ్వు ఎంత ఉందో చెబుతుంది. బాడీ మాస్ ఇండెక్స్ కంటే ఆరోగ్యానికి మంచి సూచిక. లీన్ బాడీ మాస్, శరీరంలో కొవ్వు లేని భాగం, కండరాలు, ఎముకలు, అవయవాలు, నీరు, అలాగే స్కెలిటల్ మజిల్ మాస్, మొబిలిటీ మరియు మెటాబాలిజం కోసం అవసరమైన కండరాల పరిమాణం, కణాలతో అలాగే కణాల లోపల మరియు వెలుపల ఉండే నీటి శాతం గురించి తెలియజేస్తుంది. విశ్లేషించే పద్ధతులు బయో ఎలక్ట్రికల్ ఇంపెడెన్స్ అనాలిసిస్. ఇది చిన్న విద్యుత్ సంకేతాల ద్వారా కొవ్వు కండరాలను కొలుస్తుంది. డిఎక్సే స్కాన్ ఎముక సాంద్రత మరియు శరీర కూర్పును ఖచ్చితంగా చూపే అత్యున్నత పరీక్ష. స్కిన్ ఫోల్డ్ క్యాలిపర్స్ చర్మం కింద ఉండే కొవ్వును కొలిచే పద్ధతి. ఈ బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ యొక్క ప్రయోజనాలు నిజమైన మార్పును పర్యవేక్షించడం, బరువు తగ్గుతున్నప్పుడు అది కొవ్వును తగ్గిందా లేదా కండరాలా అనేది తెలియజేస్తుంది. వ్యక్తీకరించిన ఫిట్నెస్ ప్రణాళిక కండరాలను పెంచడానికి లేదా కొవ్వు తగ్గించడానికి సరైన డైట్ మరియు వ్యాయామాన్ని చేయవచ్చు. ఆరోగ్య ప్రమాణాల అంచనా స్థూలకాయం, డయాబెటీస్ మరియు హృద్రోగాల ముప్పును ముందుగానే గుర్తించవచ్చు. శరీర కూర్పు విశ్లేషణను సాధారణంగా 60 సెకండ్లలో నాన్ ఇన్వాసివ్ పద్ధతిలో చేస్తారు. ఇది బరువు నిర్వహణకు చాలా ఉపయోగంగా ఉంటుంది.

సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు వికాసం. భారత్ ఇన్నోవేట్స్ 2026. భారత్ ఇన్నోవేట్స్ 2026 అనేది భారతదేశంలో ఆవిష్కరణలు, సాంకేతిక స్టార్టప్స్ మరియు యువ ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, యువ శాస్త్రవేత్తలు, పరిశోధకులు మరియు వ్యాపారవేత్తలు తమ కొత్త ఆలోచనలు మరియు ప్రాజెక్టులను ప్రదర్శించే అవకాశం పొందుతారు.

0: ముఖ్య లక్ష్యాలు: కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం, యువతలో సృజనాత్మకతను పెంచడం, స్టార్టప్స్కు మద్దతు ఇవ్వడం, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి సహకరించడం, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దేశాభివృద్ధిని సాధించడం అనేవి లక్ష్యాలు. కార్యక్రమంలో ఉండే అంశాలు: సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రదర్శనలు, స్టార్టప్ పోటీలు, ఆవిష్కరణలు ప్రదర్శన, నిపుణుల ఉపన్యాసాలు, విద్యార్థుల ప్రాజెక్టుల ప్రదర్శన. భారత్ ఇన్నోవేట్స్ ప్రాముఖ్యత: ఈ కార్యక్రమం యువతలో కొత్త ఆలోచనలను ప్రోత్సహించి, అలాగే ప్రోత్సాహకాలను కల్పించి దేశాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది వికాసంలో భారత్ ఇన్నోవేట్స్కి సంబంధించిన విషయాలు. ఇప్పుడు ఒక పాట వింటారు.
1: నా పేరు

0: ప్రేరణ. సముద్ర తీరాన ఇసుక గూళ్ళు కట్టుకోవడం అందరికీ సరదాని, కానీ సామాజిక చైతన్యం కోసం సైకత శిల్పాలను నిర్మిస్తున్న అక్కా చెల్లెళ్ళ ప్రయాణం మాత్రం భిన్నంగా ఉంటుంది. వీరి వేలికొనలు ఇసుకను తాకితే చాలు, ముచ్చటైన రూపాలెన్నో ప్రాణం పోసుకుంటూ ఉంటాయి. వీరు తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దేవిన సోహిత ధన్యతలు. బేటీ బచావో బేటీ పడావో సందేశంతో ఆడపిల్లల ప్రాముఖ్యతను సైకత రూపంలో అందంగా చూపించారు. కాలుష్యం వల్ల భూమి ఎదుర్కొంటున్న ముప్పును, మొక్కలు నాటాల్సిన ఆవశ్యకతను ఆపరేషన్ సింధూర్ ఘట్టాలతో సైనికుల పరాక్రమాన్ని చాటి చెప్పారు. సోహిత ధన్యతలు తల్లి గృహిణి కాగా, తండ్రి శ్రీనివాస్ గారు సైకత శిల్పి. దీంతో చిన్నప్పటి నుంచి ఆయన రూపొందించే ఆకృతులను గమనిస్తూ కళపై ఆసక్తి పెంచుకున్నారు. కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందుతూ ఇసుకలో శిల్పాలు చెక్కుతూనే మరోవైపు పలు వేదికలపై కూచిపూడి ప్రదర్శనలు ఇస్తూ తమ బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ అవార్డులను అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన షీఈస్ బ్రైటర్ ఫౌండేషన్ అంతర్జాలం ద్వారా నిర్వహించిన పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో కళాకారులను వెనక్కి నెట్టి ప్రథమ స్థానం సాధించారు. వారి ఇంటి ఆవరణలోనే ఇసుకను సిద్ధం చేసుకొని ఒక్కో శిల్పం తయారు చేయడానికి 4 నుండి 8 గంటల సమయం పడుతుంది. పట్టుదలతో ఈ సవాళ్లను అధిగమిస్తూ ప్రతిభ కనబరుస్తున్నారు. ప్రస్తుతం సోహిత డిగ్రీ చదువుతుండగా ధన్యత ఇటీవల 587 మార్కులతో 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తీర్ణురాలయ్యారు. ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో వ్యక్తిత్వంలో బహిర్ముఖ స్వభావం గురించి, వ్యక్తి ఇతరులతో కలిసిమెలిసి ఉండడం, మాట్లాడడం, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం వంటి లక్షణాలను సూచిస్తుంది. బహిర్ముఖ స్వభావం లక్షణాలు: ఎక్కువగా మాట్లాడడం, కొత్త వ్యక్తులతో సులభంగా కలవడం, సమూహంలో చురుకుగా ఉండడం, ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించడం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడం. ఇవి బహిర్ముఖ స్వభావం, ఎక్స్ట్రావర్షన్ యొక్క లక్షణాలు. ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి. ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ కాకరపర్తి సత్యనారాయణ మూర్తి గారు, ఆకాశవాణితో వారి అనుబంధం వినండి.
1: నా పేరు కాకరపర్తి సత్యనారాయణ మూర్తి. నేను ఆకాశవాణిలో సహాయ సంచాలకుడిగా, కార్యక్రమ నిర్వహణాధికారిగా దాదాపు 3 దశాబ్దాలు పనిచేసి పదవి విరమణ చేశాను. ప్రపంచ ప్రసార మాధ్యమాల్లో రేడియోది ఒక విలక్షణ విశిష్ట స్థానం. శ్రోతల దైనందిన జీవితాన్ని ఏమాత్రం మరల్చకుండా విజ్ఞాన వినోదాల్ని రంగరించి అలరించగల శక్తివంతమైన ప్రసార సాధనంగా అవతరించింది రేడియో. అప్రతిహతంగా ముందుకు సాగిపోతోంది. భారతదేశంలో 1936 జూన్ నెలలో ప్రవహించిన మహత్తర ప్రజారంజక సమాచార విజ్ఞాన వినోద త్రివేణి సంగమ ప్రసార మాధ్యమం ఆకాశవాణి.

స్వాతంత్రం సిద్ధించాక బహుజన హితాయ బహుజన సుఖాయ ఈ నినాదంతో జనతకు ప్రభుత్వకు ఒక నమ్మకమైన వారధిగా వెలుగొందుతోంది. ఇక ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తన పరిధిలోని ప్రజాబాహుళ్యపు అవసరాలు అభిలాషలు ఆకాంక్షల్ని అనుగుణంగా ఎన్నో జనరంజక కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేసి మన్నర్లందుకుంటోంది. యూపీఎస్సి ద్వారా జాతీయ స్థాయిలో ఎంపిక కాబడి కార్యక్రమ నిర్వహణాధికారిగా తర్వాత కేంద్ర సహాయ సంచాలకునిగా నా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన కాలంలో 2 సంవత్సరాలు మినహాయించి ఈ కేంద్రంతో నాకు ప్రగాఢమైన అనుబంధం ఉంది. ఆకాశవాణి విశాఖపట్నం పరిధిలో గల అన్ని ప్రాంతాలను అలరించేలా నిర్వహించిన నాటక పంచకం సుప్రసిద్ధ రంగస్థల కళాబృందాలను ఆహ్వానించి వారితో ప్రదర్శనలు ఇప్పించి వాటిని ప్రసారం చేసి మెప్పు పొందడం జరిగింది. ఇక సందర్భోచితంగా మాట్లాడడం, అవసరమైనంతవరకే మాట్లాడడం ఎంత ముఖ్యమో తెలియచేసే సమయానికి తగుమాటలాడి లఘునాటికలు నా స్వీయ రచనలో నిర్వహణలో కొన్ని నెలలపాటు ప్రసారం చేసి శ్రోతల ప్రశంసల్ని అందుకున్నాను. సున్నితమైన హాస్యాన్ని జోడిస్తూ సమకాలీన అంశాలని విజ్ఞాన వినోదాల్ని మేళవించి స్వీయ రచన నిర్వహణలో ప్రసారం చేసిన లఘునాటికలు హాస్య తరంగం. భార్యాభర్తల మధ్య తరచుగా చోటు చేసుకునేటటువంటి గొడవలు అవి ఎలా సర్దుకుపోవాలో తెలియచేసే లఘునాటికల ధారావాహిక జంట స్వరాలు ఇవి కూడా నా స్వీయ రచన నిర్వహణలోనే రూపొంది ప్రసారం చేయబడి శ్రోతల యొక్క ప్రశంసల్ని అందుకున్నాయి. ప్రజాశ్రేయస్సుకు ఉపయోగానికి ప్రభుత్వం నిర్దేశించిన పథకాలు కార్యక్రమాలు ఆలోచన ముందుచూపు విచక్షణ లేకుండా అమలు చేసే సిబ్బంది నిర్వాహకం వల్ల ప్రజలు పొందే ఇబ్బంది అసౌకర్యం కష్టనష్టాల గురించి వ్యంగ్య ధోరణిలో కొనసాగించిన సంభాషణల పరంపర వినదగునెవ్వరు చెప్పినా చెబితే సేనా ఉంది ఈ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలకు మిత్రుడు సహోద్యోగి శ్రీ రొక్కం కామేశ్వరరావు అందించిన సహకారం మరువలేనిది. మంచి పుస్తకాలుగా పేరుంది ప్రత్యేకత అరుదైన ఇతివృత్తంతో నిండిన ప్రాచుర్యం పొందిన నవలల్ని నవలావాహిని శీర్షికన శ్రోతలకు వినిపించి వారి యొక్క ప్రశంసల్ని అభినందనల్ని మూటగట్టుకోవడం జరిగింది. అలాగే ప్రాచీన తమిళ రచన పెరియ పురాణాన్ని శివమయం పేరుతో ప్రఖ్యాత పాత్రికేయుడు శ్రీ నట్టి శ్రీనివాస్ వారి చేత ధారావాహికగా రచన చేయించి ప్రసారం చేయడం జరిగింది. దీనికి శ్రోతలు అందించినటువంటి ప్రశంసలు ఎన్నో ఎన్నెన్నో. మరొక అతి ముఖ్యమైన కార్యక్రమం గురించి చెప్పాలి. పైశాచీ భాషలో గుణాఢ్యుడు రచన బృహత్ కథా మంజరిని 3వ శతాబ్దంలో సోమదేవ భట్టు సంస్కృతంలో అనువదించి మనకు అందించిన కథాసరిత్సాగరాన్ని ప్రసిద్ధ కవి పండితుడు శ్రీ డాక్టర్ రామవరపు శరత్బాబు గారి చేత తెలుగులోకి ఒక ధారావాహికగా రూపొందింపజేసి ప్రసారం చేసి అన్ని వర్గాల నుంచి అందిన అభినందనల ఆధారంగా కనీసం 5-6 సార్లు శ్రోతల కోరికపై ప్రైమరీ ఎఫ్ఎం ఛానల్లో పునఃప్రసారం చేసి ప్రశంసలు మూటగట్టుకోవడం జరిగింది. ఇది నాకు గుర్తుండిపోయేటటువంటి ఒక మధురానుభూతి. స్వాతంత్ర సమరయోధుల్ని ఆహ్వానించి భారత స్వాతంత్ర దినోత్సవం నాడు వారి అనుభవాలను త్యాగాలను ఆహుతుల సమక్షంలో చెప్పించి ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేయడం ద్వారా శ్రోతలకి మరింత చేరువై వారి యొక్క అభినందనల్ని ప్రశంసల్ని కూడా పొందడం జరిగింది. ఇది ఒక గొప్ప అనుభూతి. దీనికి డైరెక్టర్ జనరల్ నుంచి కూడా మాకు చక్కని ప్రశంస లభించింది. ఆకాశవాణిలో సృజనాత్మకతకు నవ్య ధోరణికి కొదవలేదు. అదొక నిరంతరాయమైన చైతన్య స్రవంతి. అత్యంత ప్రతిభావంతులైన పూర్వ ఉద్యోగులు నిర్మించిన ప్రసిద్ధి చెందిన నాటకాలు పరిచయ కార్యక్రమాలు టేపుల నుంచి సీడీల్లోకి డిజిటైజ్ చేయడం జరిగింది. ఆ రకంగా అపురూపమైన కార్యక్రమాల భాండాగారాన్ని పదిలపరచడం జరిగింది. వివిధ విభాగాల్లో స్వరపరీక్షకు హాజరయ్యే రంగస్థల జానపద కళాకారుల ఇబ్బందులను వ్యయప్రయాసాలను తగ్గించే దిశలో ఆయా కళాకారులకు అతి సమీప కేంద్రాల్లో స్వరపరీక్షను నిర్వహించి స్వరపరీక్ష విధానంలో ఒక కొత్త వరుడిని సృష్టించడం జరిగింది. ఇది నాకు పరిపాలనాపరంగా పేరు తెచ్చింది. కార్యక్రమ సిబ్బంది నవకల్పనలకు ప్రతిభా పాఠవాలకు నిగ్గు తేల్చేటటువంటి రీతిలో ఆకాశవాణి అత్యున్నత అధికార శ్రేణి వివిధ విభాగాల్లో నిర్వహించే అఖిల భారత స్థాయి కార్యక్రమాల కౌశల పరీక్షలో నా నిర్వహణలో రసనాదం సంగీత రూపకానికి డాక్యుమెంటరీ రూపకం దరిచేరే దారికి ప్రథమ బహుమతులు దక్కాయి. ఇది ఒక ఎత్తు అయితే స్వచ్ఛభారత్ని దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛం శివం సుందరం ఈ పేరుతో ఒక సంగీత రూపకాన్ని రచన చేయించి ప్రముఖ మృదంగ వాద్య కళాకారుడు ఆకాశవాణి టాప్ గ్రేడ్

0: నిలయ విద్వాంసులు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి మృదంగ కళాకారుడు శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి నిర్వహణలో, డాక్టర్ ద్వారం త్యాగరాజు సంగీత సారథ్యంలో నిర్వహించిన ఈ సంగీత రూపకం జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతిని పొంది ప్రజల మన్నలను అశేషంగా ఆకట్టుకుంది. ఇది నా ఉద్యోగ విధి నిర్వహణలో ఒక గొప్ప మధురమైన అనుభూతి, ఒక మైలురాయి. ఆకాశవాణి నిజంగా ఆకాశమంత విస్తృతమైంది, దానికి ఎల్లలు లేవు. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు వెలుగొందినట్టు ఆకాశవాణిలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు నిరంతరం ప్రసారం అవుతూ శ్రోతలకు వీనుల విందు చేస్తూనే ఉంటాయి. ముందు తరాలకు కూడా అత్యంత విలువైన, అపురూపమైన విజ్ఞాన వినోద దీపికలుగా అవి నిలిచిపోతాయి. ఆకాశవాణి గురించి చెప్పాలంటే ఆకాశానికి కొలతలు వేయడానికి సాహసించినట్టు అవుతుంది. ఇదొక నిత్య నూతన నిరంతరాయ విజ్ఞాన వినోద సమాచార స్రవంతి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇముడ్చుకుంటూ సాగిపోయే కళా సంస్కృతి ఝరి. 90 వసంతాల శబ్దజ్ఞాన వాహిని వాణికి శుభాకాంక్షలు.
1: తొంభై ఏళ్ల ఆకాశవాణి. ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారి ఆకాశవాణితో అనుబంధం విన్నారు.

ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం

0: చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ 20 మే.
1: ఇంతటితో ఈనాటి సాయం సమీరం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వేసవిలో నువ్వు పంట సాగులో మెళకువల గురించి, వ్యవసాయ పరిశోధనా స్థానం ఎలమంచిలి అనకాపల్లి జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:00 స్వరమాలిక. 8:15 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 9:30 ఆంగ్ల ప్రసంగం హ్యూమన్ యానిమల్ కోఎగ్జిస్టెన్స్ కుమారి బి దివ్యజ్యోతి గారి ప్రసంగం. తెలుగు సినిమా పాటలు వింటారు. ఈ రాత్రి 10:00 అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో డాక్టర్ నిష్టల కృష్ణవేణి గారి వీణావాదనం వింటారు. మృదంగ సహకారం సుసరాపు సుబ్రహ్మణ్యం గారు. ఇవి ఈనాటి కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాల వివరాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం ఎత్తండి కేతనం బృందగానం వింటారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. 6:10 భక్తి రంజనీ కార్యక్రమంలో హనుమత్ కవచం వింటారు. 6:30 శ్రీ నెయ్యిగాపుల కృష్ణ గారి వ్యాఖ్యానంలో చింతన వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో వేసవిలో తక్కువ నీటిలో పచ్చిమేత శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. రేపు ఉదయం 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ఇంటర్నేషనల్ డే ఫర్ ప్లాంట్ హెల్త్ ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. 90 ఆకాశవాణి డాక్టర్ భవిడిపాటి కనక దుర్గాప్రసాద్ వీణా విద్వాంసుల వారి అనుబంధం వింటారు. ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం వింటారు. తర్వాత సంకీర్తనాంజలి శ్రీ అన్నమాచార్య సంకీర్తనలపై శ్రీమతి పి మంజులా గారి ప్రసంగం వింటారు. భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎంజీ భానుహర్ష గారు పాడిన కొన్ని భక్తి గీతాలు వింటారు. శ్రీ హెచ్ రామచరణ్ గారు వయలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం, పుష్పాంజలి సమాచారవాణి వింటారు. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ సామా సునీల్ గారు. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి దన్నాన శ్రీలక్ష్మి గారి గానం వింటారు. శ్రీ హెచ్ రామచరణ్ వయలిన్, శ్రీ మావుడూరి సూర్యప్రసాదరావు గారు మృదంగం. 8:59 పాటల పల్లకి. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం. విశాఖ రైల్వే జోన్పై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 10:30 90 ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం గౌతమీ విజయం సంగీత రూపకం వింటారు. 11:00 మధురిమ , 11:30 ఎన్సీఆర్టీ ప్రాయోజిత కార్యక్రమం. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు. రేపు 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు నివారణ చికిత్స డాక్టర్ కె సురేష్ కుమార్ గారితో పరిచయం వింటారు. రేపు 12:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో మర్యాద మర్యాద నిర్వహణ శ్రీమతి డి శ్రీదేవి గారు. 2:30 వాతావరణ వివరాలు. తర్వాత రంగస్థలి సత్యహరిశ్చంద్ర నాటకం కాటిసీనులో హరిశ్చంద్రుని పాత్ర శ్రీ సీరపు సత్యారావు గారు పడిన రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ ముంతా లక్ష్మణరావు గారు. సాయంత్రం 5:00 ఇవ్వాణి. 5:30 మా పదం మీ భావం. 5:55 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచారవాణి. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా లలిత సంగీతం. శ్రీమతి వి నీరజ గారు పాడిన కొన్ని లలిత గీతాలు వింటారు. ఫిట్నెస్ మంత్ర వికాసం 90 ఆకాశవాణి డాక్టర్ బావిడిపాటి కనక దుర్గాప్రసాద్ వీణా విద్వాంసుల వారి ఆకాశవాణితో అనుబంధం వింటారు. రేపు రాత్రి 7:15 90 ఆకాశవాణితో అనుబంధం. శ్రోత మనోభావం శ్రీ కొడుకుల నాగభూషణరావు గారు. తర్వాత ఉత్తరాంధ్ర ముఖ్య పంటల్లో పంట దిగుబడులను ప్రభావితం చేస్తున్న రైతుల యాజమాన్య పద్ధతులు డాక్టర్ ఎన్ నీలవేణి వ్యవసాయ శాస్త్రవేత్త కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస. తర్వాత జానపద గీతం. వ్యవసాయ సమాచారంలో మేకల పోషణకు పశుగ్రాస చెట్ల పెంపకం సమర్పణ శ్రీమతి ఏ బృందకుమారి గారు. రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్ జల్ జీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారులతో పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్.

0: ఇయర్స్ సర్కిల్ శ్రీ మొహమ్మద్ అబ్దుల్ మతీన్ గారు, విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత గారు, ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని గారు. రేపు రాత్రి 8 గంటల స్వరమాలిక, 8:15 90వ వసంతాల ఆకాశవాణి, 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 9:30 స్వరమాలిక, రేపు రాత్రి 10 గంటలకు హరికథ. ఇవి ఈరోజు మరియు రేపటి కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. సోమనాథ్ ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా, దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మన దేశంలో 2014 350 అంకుర పరిశ్రమల నుంచి ఇప్పుడు 200,000 పైగా స్టార్టప్కి చేరుకున్నామని కేంద్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగ్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సోమనాథ్ క్షేత్రం అత్యున్నతమైనదని, శాశ్వతమైనదని, అది దేశం నాగరికత, ధైర్య సాహసాలను, అచంచలమైన భక్తిని చాటి చెప్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవం జరిగి 75 పూర్తయిన సందర్భంగా ఈరోజు నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించి, పవిత్ర సోమనాథ్ ఆలయంపై ఎగురుతున్న పతాకం భారత్ విశ్వాసం విజయానికి చిహ్నమని, కోట్లాది మంది భారతీయుల సామూహిక చైతన్యానికి దైవిక ప్రకటనని పేర్కొన్నారు. ఈ పతాకం దేశ కీర్తిని కలకాలం చాటుతూ ప్రతి పౌరుడికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మోదీ అన్నారు.
2: ఆజాది సర్దార్ సాహబ్ 500 రియాసతో జోడకర్ एक भारत का आधुनिक स्वरूप गढ़ा था, तो साथ ही सोमनाथ के पुनर्निर्माण से उन्होंने दुनिया को बताया था, भारत केवल आजाद नहीं हुआ है, भारत अपने प्राचीन गौरव को पुनः हासिल करने के मार्ग पर भी अब आगे बढ़ चुका है.
1: 75 క్రితం సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణాన్ని ప్రారంభించడం ద్వారా కేవలం దేశానికి స్వాతంత్రం వచ్చిందనే కాకుండా మన గత వైభవాన్ని తిరిగి సంపాదించుకునేందుకు భారత్ ముందుకు సాగుతోందని రుజువు చేశారని ప్రధానమంత్రి అన్నారు. 1000 క్రితం సోమనాథ్పై అనేక దాడుల్లో మొదటి జరిగిందని గుర్తు చేసిన ప్రధానమంత్రి, ఇటువంటి దాడులకు పాల్పడిన వారు ఈ దేశపు విలువలను ముక్కలు చేయగలమని భావించారని, కానీ వారు తప్పుగా ఆలోచించారని అన్నారు.
2: हमारी आस्था हमें जीवन जीने का तरीका भी सिखाती है, क्योंकि हम मानते हैं सर्वम खलित्वम ब्रह्म, अर्थात सृष्टि का हर एक घटक, इस संपूर्ण प्रकृति भी ईश्वर का ही स्वरूप है. इसलिए हमारी आस्था नदियों में भी है, वृक्षों में भी है, हम जंगलों को भी श्रद्धा की दृष्टि से देखते हैं, हम पर्वतों में भी पवित्रता का भाव रखते हैं. और आज जब दुनिया प्राकृतिक जीवन शैली की ओर लौट रही है, हमें हमारी शक्ति को भी पहचानना होगा.
1: प्रकृति तो భారతీయులకున్న అనుబంధం వారి విశ్వాసంలో ప్రతిఫలిస్తుందని మోదీ పేర్కొన్నారు. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయని, దాడులు చేసిన వారి చరిత్రలో కలిసిపోయిన భారత్ ఆత్మ మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుందని ప్రపంచానికి చాటి చెప్పామని మోదీ అన్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం లోక్ నివాస్లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, బీజేపీ పుదుచ్చేరి ఇన్ఛార్జ్ నిర్మల్ కుమార్ సురానా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విపి రామలింగం కూడా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం పుదుచ్చేరి చేరుకునే బీజేపీ సీనియర్ నాయకులకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికి అనంతరం భారీ ర్యాలీ నిర్వహిస్తారు. పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ కేంద్రపాలిత ప్రాంతంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ స్టాచ్యుటరీ బోర్డులు, సంస్థలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో

0: నామినేట్ చేసిన సభ్యులు, డైరెక్టర్లు, చైర్మన్ల పదవీ కాలాన్ని తక్షణమే రద్దు చేస్తూ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో కొనసాగుతున్న అధికార సేవలు కూడా ఈరోజుతో నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈరోజు తొలి మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. అనంతరం వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని, మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు, ఖనిజ వాయువు, 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పశ్చిమాసియా వ్యవహారాల అనధికారిక మంత్రుల బృందం 5వ సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. పశ్చిమాసియా ఘర్షణల తాజా పరిణామాలను సమీక్షించిన ఈ సమావేశం ప్రజలపై వీటి ప్రభావం కనిష్టంగా ఉండేలాగా దేశ సంసిద్ధతను బలోపేతం చేసే మార్గాలపైన చర్చించింది. అంతర్జాతీయంగా అస్థిరత నెలకొన్నప్పటికీ ఘర్షణలు మొదలై 70 రోజులు దాటినా పెట్రోలియం ధరలు స్థిరంగా ఉన్న అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటని, దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 703 బిలియన్ అమెరికా డాలర్ల వద్ద ఉన్నాయని సమావేశంలో తెలియజేశారు. చమురు శుద్ధిలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా, పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతిలో 4వ అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ 150కి పైగా దేశాలకు ఎగుమతులు చేస్తూనే దేశీయ డిమాండ్ను పూర్తి స్థాయిలో తీరుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారులను ఆదేశించారు. మెట్రో రైళ్లు, ప్రజా రవాణా వినియోగించడం, కార్ పూలింగ్ ద్వారా పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, అనవసరమైన విదేశీ పర్యటనలకు దూరంగా ఉండడం, దేశీయ పర్యటనకి ప్రాధాన్యత ఇవ్వడం, ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోలు నిలిపివేయడం మొదలైన వాటికి సంబంధించి ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రపంచం సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన 7 శక్తివంతమైన విజ్ఞప్తులను పాటించాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పౌర్ని కోరారు. సాధ్యమైన చోట వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యత ఇవ్వడం, ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ఏడాది పాటు విదేశీ ప్రయాణాలను నివారించడం మొదలైన విజ్ఞప్తులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న చేశారు. న్యూఢిల్లీలో జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్, 2014లో దేశంలో కేవలం 350 స్టార్టప్లు మాత్రం ఉండగా ఈనాడు ఆ సంఖ్య 2 లక్షలు దాటిందని, స్టార్టప్ ఎకోసిస్టంలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
1: In 2014, we had just 350 to 400 startups. Today, we have more than 2 lakh. We stand number 3 in the world ecosystem of startups. In just one decade, our defense production has gone up by 174 times to 1.54 lakh crore. And our defense export has gone up 34 times in just one decade, up to 23,622 crore.
0: దేశంలో ఫార్మాసూటికల్, బయోటెక్నాలజీ రంగాలను బలోపేతం చేయడంలో పరిశోధనలు, ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమని కేంద్ర మత్స్య పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ల్యాబొరేటరీ యానిమల్ వెల్ఫేర్ విధానాలు, ఉత్తమ పద్ధతులు అనే శీర్షికను జరిగిన జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన, శాస్త్రీయ ప్రయోగాల్లో ఉపయోగించే జంతువుల పట్ల మానవీయంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద ఏర్పాటు చేసిన కమిటీ ఫర్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ యానిమల్స్, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశోధనా సంస్థల్లోని జంతు ప్రయోగశాలలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. తమిళనాడులో 2021 నుంచి 2023 మధ్య మాజీ విద్యుత్ శాఖ మంత్రి వి సెందిల్ బాలాజీ పదవీకాలంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న 397 కోట్ల రూపాయల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు కుంభకోణంపై సిబిఐ విచారణకు ఆదేశిస్తూ మెడ్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. 45,000 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలన్న హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్పై భారత్కున్న ఆధిక్యం మాత్రం 8 పాయింట్ల నుంచి 5 పాయింట్లకు తగ్గింది. భారత్ రేటింగ్ 119 నుంచి 118కి 1 పాయింట్ తగ్గగా న్యూజిలాండ్ 2 పాయింట్ల

0: పరుచుకుని 113కి చేరుకుంది. పురుషుల T20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్లో కూడా భారత్ నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్న సంగతి శ్రోతలకు తెలుసు. విశేషాలు మరొకసారి. సోమనాథ్ ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈరోజు స్పష్టం చేసింది. ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగుల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల ఈనాటి కార్యక్రమంలో వేసవిలో నువ్వు పంట సాగులో మెళకువల గురించి. వ్యవసాయ పరిశోధనా స్థానం ఎలమంచిలి అనకాపల్లి జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారి ప్రసంగం వింటారు. వేసవిలో నువ్వు పంట సాగులో మెళకువలు.
3: రైతు సోదర సోదరిమణులందరికీ నమస్కారం. ఈరోజు మనం తొలకరి నువ్వుల పంట సాగులో మెళకువల గురించి తెలుసుకుందాం. రైతులు సాగు చేసే ప్రాచీనమైన పంటలలో ఈ నువ్వుల పంట అతి ముఖ్యమైనది. నువ్వుల పంటను క్వీన్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ అని కూడా అంటూ ఉంటాం. నువ్వులలో నూనె 49 నుండి 55%, ప్రోటీన్ 20 నుండి 25% మాత్రమే కాకుండా విటమిన్లు, అమైనో ఆమ్లాలు మరియు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉన్నందున ఈ నువ్వులను అనేక రకాల వంటకాలలో విరివిగా వాడటం మరియు వీటికి మార్కెట్లో మంచి గిరాకీ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. నువ్వులలో అధిక కాల్షియం, ఫాస్ఫరస్ మరియు మెగ్నీషియం ఎముకలను బలంగా ఉంచుతుంది. అలాగే సెస్మిన్ మరియు సెస్మోలిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వలన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్య పరిరక్షణలో తోడ్పడుతుంది. విటమిన్ ఇ ఎక్కువగా ఉండడం వలన చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మన దేశంలో నువ్వులను ఎక్కువగా పండించడం అలాగే ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తూ ఏటా సుమారు 49 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జించడం జరుగుతుంది. అయితే మన రాష్ట్రంలో నువ్వుల పంట సుమారు 33,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ సగటున హెక్టారుకు 343 కిలోల దిగుబడిని మాత్రమే నమోదు చేసుకుంటుంది. ఈ నువ్వుల పంటలో దిగుబడి తగ్గడానికి కారణాలు చూసినట్లయితే అధిక దిగుబడినిచ్చే రకాలను గురించి రైతులకు సరైన అవగాహన లేకపోవడం, భూసారం తక్కువగా ఉన్న నేలల్లో ఈ పంటను సాగు చేయడం, పంటను ప్రధాన పంటగా కాకుండా ప్రత్యామ్నాయ పంటగా సాగు చేయడం మరియు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించకపోవడం వంటివి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఇక అనువైన వాతావరణం చూసినట్లయితే నువ్వులు ఉష్ణ మండలాలకు మరియు వెచ్చని సమశీతలాలకు చెందిన పంట. ఇది మైదాన ప్రాంతాలలో బాగా పెరుగుతుంది. ఈ పంటను 500 నుండి 700 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న మైదాన లేదా కొండ ప్రాంతాల్లో కూడా సాగు చేసుకోవచ్చు. మంచు, అధిక వర్షపాతం మరియు దీర్ఘకాల నీటి ఎత్తడిని ఈ పంట ఏమాత్రం తట్టుకోలేదు. అధిక దిగుబడికి వెచ్చని పెరిగే వాతావరణం ఉండాలి. 25 నుండి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య మంచి ఎదుగుదల మరియు అభివృద్ధి కనిపిస్తుంది. ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తగ్గినట్లయితే పెరుగుదల ఉండదు. అలాగే పూత దశలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉన్నట్లయితే ఫలదీకరణ జరగక గింజ కూడా సరిగా కట్టదు. భారత వాతావరణ శాఖ వారు ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వలన మన దేశంలో వర్షాలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. పసిఫిక్ మహాసముద్రంలో వేడిగాలుల వల్ల ఏర్పడే ఈ మార్పుల కారణంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసే నైరుతి ఋతుపవనాలు బలహీనపడనున్నాయని, దేశంలో సాధారణంగా కురిసే 87 సెంటీమీటర్ల వర్షానికంటే ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసే వర్షాలు 8% తగ్గి కేవలం 92%కే పరిమితం కానున్నాయని అంచనా వేస్తున్నారు. గత 3 ఏళ్లుగా వర్షాలు బాగానే పడినప్పటికీ ఈసారి మాత్రం సాధారణ

కారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపిన నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా వాతావరణ శాఖ వారు అందించే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని తదనుగుణంగా పంటల ప్రణాళికలు మరియు యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఇక అనువైన రకాలు చూసినట్లయితే రైతులు అధిక దిగుబడి సాధించాలంటే అనువైన మంచి విత్తన రకాల ఎంపిక చాలా అవసరం. ఇందుకు గాను ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ పరిశోధనా స్థానం ఎలమంచిల నుండి విడుదలైన గౌరీ, మాధవి, వరాహ, గౌతమ్, శారద రకాలు మరియు ఇటీవల జాతీయ స్థాయిలో విడుదలైన వైఎల్ఎం 146 వంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. ఈ రకాలు తక్కువ కాలపరిమితి కలిగి అధిక దిగుబడినిచ్చే రకాలు. గౌరీ అనే రకం 90 రోజుల కాలపరిమితితో 50% నూనె కలిగి ఎకరానికి 250 కిలోల దిగుబడినిచ్చే ముదురు గోధుమ రంగు విత్తనం కలిగిన కోస్తా జిల్లాలకు అనువైన రకం. ఇక మాధవి, ఈ రకం 70 నుండి 75 రోజుల కాలపరిమితి కలిగి ఎకరానికి 200 కిలోల దిగుబడితో 50% నూనె కలిగి లేత గోధుమ రంగు విత్తనం కల రకం. ఈ రకం యొక్క కాలపరిమితి తక్కువ కావడం వలన పలు పంటల సరళికి కూడా ఈ రకం అనుకూలంగా ఉంటుంది. ఎలమంచిలి 11 అనే రకం, దీనినే వరాహాని కూడా అంటూ ఉంటాం. ఈ రకం 80 నుండి 85 రోజుల కాలపరిమితి, 52% నూనె కలిగి ఎకరానికి 300 నుండి 350 కిలోల దిగుబడినిచ్చే ముదురు గోధుమ రంగు విత్తనం కలిగిన రకం. ఈ రకం కోస్తా మరియు రాయలసీమ జిల్లాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా పంట ఒకేసారి కోతకు వస్తుంది. ఎలమంచిలి 17 అనే రకం 75 నుండి 80 రోజుల కాలపరిమితి కలిగి ఎకరానికి 350 నుండి 400 కిలోల దిగుబడినిచ్చి 52% నూనె కలిగిన లేత గోధుమ రంగు విత్తనం కల రకం. ఈ రకం కోస్తా మరియు రాయలసీమ జిల్లాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రకం ఆకుమచ్చ తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఇక ఎలమంచిలి 66 లేదా శారద, ఈ రకం 2009 విడుదల చేయబడి ఎకరాకు 500 నుండి 600 కిలోల వరకు దిగుబడినిచ్చే లేత గోధుమ రంగు విత్తనం కల రకం. 80 నుండి 90 రోజుల వ్యవధిలో కోతకు వస్తుంది. అలాగే ఈ రకం కోస్తా మరియు రాయలసీమ జిల్లాలకు అనుకూలంగా ఉంటుంది. బూడిద మరియు ఆకుమచ్చ తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. ఇక చివరిగా వైఎల్ఎం 146 అనే నువ్వుల రకం 90 నుండి 95 రోజుల కాలపరిమితి కలిగి ఎకరానికి 600 కిలోల దిగుబడితో 45% నూనె కలిగి పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనువైనదిగా జాతీయ స్థాయిలో గత ఏడాది విడుదలైన రకం. ఈ రకం కొంతవరకు మ్యాక్రోఫోమినా వేరు మరియు కాండంకుళ్ళు, వెర్రి తెగులు, అలాగే ఆల్టర్నేరియా మరియు సర్కోస్పర ఆకుమచ్చ తెగులను కూడా కొంతవరకు తట్టుకునే రకం. ఈ నువ్వుల విత్తనోత్పత్తి వ్యవసాయ పరిశోధనా స్థానం ఎల్లవంచిలి వారు మాత్రమే కాకుండా మన ఉత్తర కోస్తా జిల్లాలలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లి, వ్యవసాయ పరిశోధనా స్థానం రాగోలు, కృషి విజ్ఞాన కేంద్రం కొండెంపూడి, వ్యవసాయ కళాశాల నైరా వారు కూడా చేపట్టడం జరుగుతుంది. ఏదేమైనా రైతులు విత్తనం కొరకు ఇతరులపై ఆధారపడకుండా తమ పొలంలోనే విత్తనోత్పత్తి చేసుకుంటే చాలా మంచిది. ఇలా విత్తనోత్పత్తిని కూడా రైతులు రైతు స్థాయిలో చేసుకోవచ్చు. ఇక నేలలు చూసినట్లయితే మురుగునీరు పారుదల బాగా ఉన్న నల్లరేగడి లేదా తేలిక నేలలు నువ్వు పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల మరియు క్షారగుణాలు కలిగిన నేలలు ఈ పంట సాగుకు ఏమాత్రం పనికిరావు. తగినంత తేమ నిలుపుకునే ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అయితే మరింత అనువైనవిగా ఉంటాయి. ఇక నేల తయారీ చూసినట్లయితే సాధారణంగా మే నెలలో కురిసే వర్షాలకు వేసవి దుక్కులు చేసి నేలను 2-3 సార్లు బాగా మెత్తగా దున్ని గుంటకు తోలి చదును చేసుకోవాలి. చీడపీడలను నివారించడంలో, పంటల సమగ్ర సస్యరక్షణలో రసాయన పద్ధతుల కన్నా భౌతిక పద్ధతులు
యాంత్రిక పద్ధతులు, సాగు పద్ధతుల్లో

మార్పులు అనేవి తప్పక ఆచరించాల్సినవి. అయితే రైతులు ఖరీఫ్ లేదా రబీ పంట కోత తర్వాత మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు భూమిని దున్నకుండా వదిలేయడం జరుగుతుంది. దుక్కి చేయకుండా భూమిని ఖాళీగా వదిలేయడం వలన కలుపు మొక్కలు పెరిగి భూమిలో నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమిలో సత్తువ లేకుండా చేస్తూ ఉన్నాయి. దీనివలన భూసారం తగ్గిపోవడమే కాకుండా భూమిలోని లోతైన పొరల నుండి నీరు పైకి పీల్చుకోబడి ఆవరైపోవడం జరుగుతుంది. అందువల్ల పంట కోసిన వెంటనే తగినంత తేమ ఉన్నప్పుడు వాలుకు అడ్డంగా లోతైన దుక్కులు చేసుకోవాలి. సాధారణంగా వేసవి నెలలో అడపాదడపా కురిసే వానలను సద్వినియోగం చేసుకొని మాగాణి, మెట్ట, బీడుభూములను దున్నుకోవాలి. వీటినే వేసవి దుక్కులు అంటాం. మన ఉత్తర కోస్తా జిల్లాలలో మే నెలలో సాధారణంగా 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఈ వర్షం వేసవి దుక్కులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. వేసవి దుక్కులు లోతుగా వాలుకు అడ్డంగా దున్నుకోవాలి, లేదంటే నేల కోతకు గురవుతుంది, సారవంతమైన మట్టి కొట్టుకుపోతుంది. వాలుకు అడ్డంగా దున్నినట్లయితే భూమి తేమను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. వేసవి లోతు దుక్కుల వలన భూమి లోపైన పొరల నుండి నీరు ఆవిరిగా పోకుండా ఉంటుంది. పంటలు లేనప్పుడు పురుగులు, తెగుళ్లకు చెందిన వివిధ దశలు భూమిలో నిద్రావస్థ దశలో ఉంటాయి. వేసవి దుక్కుల వలన భూమిలో నుండి అవి బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోవడం జరుగుతుంది. బయటపడిన ప్యూపాలను, గుడ్లను పక్షులు తిని నాశనం చేస్తాయి. ఇలా పలు విధాల మేలు కలగడమే కాకుండా భూమి గుల్లబారి, నీటిని నిలుపుకునే శక్తి కూడా పెరుగుతుంది. అందువలన రైతులందరూ అప్రమత్తంగా ఉండి వేసవి జల్లులను ఆసరాగా చేసుకుని వేసవి దుక్కులు తప్పనిసరిగా చేసుకోవాలి. వేసవి దుక్కులు చేయడానికి రెక్క నాగలి లేదా పళ్ళెపు నాగలి లేదా చిజల్ నాగలిని ఉపయోగించాలి. ఇవి నేలను పాయలుగా కోసి మట్టిని తిరగేయడం జరుగుతుంది. మెట్ట సేద్యానికి 6 అంగుళాల రెక్క నాగలి 30 నుండి 40 సెంటీమీటర్ల లోతు దుక్కి చేస్తుంది. సాధారణంగా రైతులు కల్టివేటర్ను ఉపయోగించి దుక్కులు చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వలన 12 నుండి 15 సెంటీమీటర్ల లోతు మాత్రమే దున్నబడుతుంది. కావున రైతులు రెక్క నాగలిని ఉపయోగించి లోతు దుక్కులు చేసినట్లయితే వర్షపు నీరు వృధా కాకుండా భూమిలోకి ఇంకిపోవడమే కాకుండా నేల కోత కూడా అరికట్టుకోవచ్చు. ఇక మొండి జాతి కలుపు మొక్కలైన గరిక, తుంగ, ఇంకా ఇతర ఏకవార్షిక విత్తనాలు పైకి తేలి ఎండ వేడికి కూడా నశించడం జరుగుతుంది. భూమిలో ఉన్న పంట అవశేషాలు త్వరగా కుళ్ళి సేంద్రియ ఎరువుగా కూడా తయారవుతాయి. మేలు కలిగించే సూక్ష్మజీవులు, వానపాముల సంతతి కూడా గణనీయంగా పెరగడం జరుగుతుంది. తర్వాత వేసే పంటకు కూడా ఈ సేంద్రియ పదార్థం ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. ముందస్తు చర్యగా వేసవి దుక్కులు చేసుకుంటే రాబోయే ఖరీఫ్ సాగు కాలంలో వివిధ చీడపీడలు, కలుపు ఉధృతి తగ్గి వాటి ఉధృతి పెరగకుండా చూడవచ్చు. తద్వారా రసాయన పురుగు మందులు పిచికారీ కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించి నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కనుక తొలకరిలో నువ్వుల పంట సాగు చేసుకునే రైతులు కూడా వేసవి దుక్కులు చేసి ఆ తరువాత నేలను మెత్తటి దుక్కి చేసి పొలం ఎత్తు పల్లాలు లేకుండా చదును చేసుకోవాలి. ఈ మెత్తటి దుక్కి వలన మొలక శాతం బాగుండి పొలంలో సరిపడా మొక్కల సాంద్రత ఉండి ఆశించిన దిగుబడులు పొందడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది. ఈ నువ్వుల పంటలో ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. నేల నుండి సంక్రమించే తెగుళ్లను నివారించడానికి కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బండిజం లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక పంట తొలిదశలో రసం పీల్చే పురుగుల బారి నుండి పంటను కాపాడుకోవడానికి ఇమిడాక్లోప్రిడ్ 600 FS 5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. అంతేకాకుండా ఈ విత్తన శుద్ధి వలన మనం వేసిన విత్తనాలు చీమలు కూడా తినకుండా కాపాడుకోవచ్చు. విత్తనాన్ని ఎప్పుడు మొదట క్రిమిసంహారక మందుతో శుద్ధి చేసి నీడలో ఆరబెట్టి ఆ తరువాత శిలీంధ్ర నాశినితో శుద్ధి చేసుకోవాలి. ఇక విత్తే సమయం చూసినట్లయితే తొలకరి పంటగా నువ్వు

పైరును సాగు చేయాలనుకుంటే మే రెండవ పక్షంలోను, రబీ వ్యవసాయ పంటగా నువ్వులను డిసెంబర్ రెండవ పక్షం నుండి జనవరి నెలాఖరు వరకు కూడా విత్తుకోవచ్చు. విత్తడం ఆలస్యమైనట్లయితే పంటకు వెర్రి తెగులు ఆశించి దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఈ పంటను సాధారణంగా రైతులు వెదజల్లి విత్తుకుంటూ ఉంటారు, కానీ వరుసల్లో విత్తినట్లయితే అంతర కృషి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. రైతులు వెదజల్లుతారు కనుక వెదజల్లేటప్పుడు విత్తనానికి సమపాళ్లలో ఇసుక కలిపి పొలం

విత్తుకుంటూ ఉంటారు. కానీ వరుసల్లో విత్తినట్లయితే అంతర కృషి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. రైతులు వెదచల్లుతారు కనుక వెదచల్లేటప్పుడు విత్తనానికి సమపాళ్లలో ఇసుక కలిపి పొలం అంతా సమానంగా పడేటట్లు వెదచల్లుకోవడం మంచిది. ఇక ముఖ్యంగా ఈ పంటకు కూడా ఎరువుల ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆఖరి దిక్కులో సేంద్రియ ఎరువుల రూపంలో బాగా చివికిన 4 టన్నుల పశువుల ఎరువులు వేసి కలయి దున్నుకోవాలి. సేంద్రియ ఎరువులు వాడడం వలన మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. సేంద్రియ ఎరువుతో పాటుగా ఎకరానికి 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం మరియు 8 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. సగభాగం నత్రజని అంటే 18 కిలోల యూరియాను, మొత్తం భాస్వరం అనగా 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, అలాగే మొత్తం పొటాష్ అనగా 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను విత్తేటప్పుడు వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తర్వాత పైరులో కలుపు తీసి మిగిలిన సగభాగం నత్రజని అంటే 18 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలి. ఎరువులు వేసేటప్పుడు నేలలో తగినంత తేమ తప్పనిసరిగా ఉండాలి. భాస్వరం ఎరువులను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోవడం వలన పైరుకి అదనంగా కాల్షియం మరియు గంధకం లభించి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. నత్రజని, భాస్వరం మరియు పొటాష్ వంటి స్థూల పోషకాల తర్వాత గంధకం పోషకం కూడా నువ్వుల పంటలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సల్ఫర్ మొక్కలలో సిస్టీన్, సిస్టైన్, మెథియోనైన్, అమైనో ఆమ్లాలు అలాగే సల్ఫర్ కలిగిన ప్రోటీన్ల తయారీలో ఎంతైనా అవసరం ఉంటుంది. అలాగే గింజలో నూనె శాతాన్ని పెంచడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. నేలలో లభ్య సల్ఫర్ 10 ppm కంటే కూడా తగ్గినట్లయితే ఈ పోషక లోప లక్షణాలు కనిపించి నూనె దిగుబడి కూడా తగ్గడం జరుగుతుంది. గంధక లోప లక్షణాలను గమనించినట్లయితే మొక్కల పెరుగుదల తగ్గి ఆకుల పరిమాణం తగ్గుతుంది. లేత ఆకులు మందంగా పాలిపోయి తరువాత పసుపు రంగుకు మారుతాయి. ఆకు చివరి భాగాలు పాలిపోవడం లేత ఆకుల నుండి ముదురాకులకు వ్యాపిస్తుంది. ఈ లోప తీవ్రత ఎక్కువైనట్లయితే లేత ఆకులు మాడిపోయి రాలిపోతాయి. పూల సంఖ్య పరిమాణం కూడా బాగా తగ్గి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. కనుక భూసార పరీక్షలు తప్పనిసరిగా చేపట్టి భూసార పరీక్షల ఆధారంగా గంధక లోప సవరణను చేపట్టుకోవాలి. ఇక ఎరువులతో పాటుగా గింజ నిండే దశలో పైరుపై 3/19 పోషకాన్ని 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇక రైతును ఇబ్బంది పెట్టే ముఖ్యమైన సమస్య కలుపు. ఈ కలుపు నివారణకు పెండిమిథాలిన్ 4 మిల్లీలీటర్లు లేదా ప్రెటిలాక్లోర్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున ఏదైనా కలుపు మందుని విత్తిన వెంటనే కానీ లేదా మరుసటి రోజున కానీ ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణం వెనక్కి నడుస్తూ పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసేటప్పుడు కూడా నేలలో తగినంత తేమ తప్పనిసరిగా ఉండాలి. విత్తిన వెంటనే వర్షం పడే సూచనలు ఉన్నట్లయితే పెండిమిథాలిన్ను పిచికారీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. పెండిమిథాలిన్ పిచికారీ చేసిన వెంటనే కూడా నీటి తడి ఏమాత్రం పెట్టకూడదు. అందువలన మనకి మొలక శాతం తగ్గే ప్రమాదం ఉంటుంది. కనుక రైతులు పెండిమిథాలిన్ కంటే కూడా ప్రెటిలాక్లోర్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. విత్తిన 15 నుండి 20 రోజుల లోపు అదనంగా ఉన్న మొక్కలను తొలగించి పలుచును చేసుకోవాలి. ఇలా చేయడం వలన మొక్కకు సరిపడా పోషకాలు, సూర్యరశ్మి అంది కొమ్మలు బాగా పెట్టి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. విత్తిన 25 నుండి 30 రోజుల తర్వాత కలుపు తీసి గొప్పి తవ్వించడం వలన కలుపు మొక్కలు నశించడమే కాకుండా భూమి గుల్లబారి ఎక్కువ తేమ భూమిలో నిలువ ఉంటుంది. తద్వారా పంట త్వరగా బెట్టకి గురి కాకుండా ఉంటుంది. పంటను వరుసల్లో విత్తినట్లయితే కూడా కలుపు తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇక నీటి యాజమాన్యం. విత్తనం మొలకెత్తడానికి నేలలో సరి అయిన తేమ ఎంతైనా అవసరం. అలా లేని పక్షంలో విత్తిన వెంటనే అదే రోజు పలుచటి నీటి తడిని ఇవ్వాలి. లేని ఎడల మొలక శాతం
తగ్గే ప్రమాదం ఉంది.

ఉంటుంది. పూత, కాయ అభివృద్ధి, గింజకట్టు దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. నువ్వు పంట నీటి ముంపును కూడా తట్టుకోలేదు, కనుక మురుగునీరు పోయే కాలువలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. అధిక వర్షాలకు పంట నీటి ముంపుకు గురి అయినట్లయితే పొలంలో నిలిచిన నీటిని వెంటనే తీసివేయాలి. విత్తిన తరువాత 35 నుండి 60 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా కూడా చూసుకోవాలి. లేని ఎడల తాలుగింజలు ఏర్పడి గింజ నాణ్యత కూడా క్షీణిస్తుంది. పంటకు బెట్ట పరిస్థితులు ఏర్పడినట్లయితే పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే పంట కొంతవరకు బెట్టను తట్టుకుంటుంది. ఇక చీడపీడల యాజమాన్యం చూసినట్లయితే నువ్వుల పంటలో తెల్లదోమ, తామర పురుగులు, పచ్చదోమ వంటి పురుగులు, అలాగే ఆకుముడత మరియు కాయతొలచు పురుగు పంట అన్ని దశల్లోనూ నష్టం కలుగజేస్తుంది. ఇక వేరు మరియు కాండం కుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు, ముఖ్యంగా వెర్రి తెగులు పంటను ఆశించడం వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. కనుక రైతులు చీడపీడలను సకాలంలో గుర్తించి తగు నివారణ చర్యలు చేపట్టాలి. అలానే గ్రామీణ కృషి మౌసం సేవ పథకం ద్వారా ప్రతి మంగళ మరియు శుక్రవారాలలో అందించే భవిష్య వాతావరణం మరియు వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను తప్పనిసరిగా పాటించాలి. ఇలా చేయడం వలన ఖర్చు తగ్గడమే కాకుండా దిగుబడులను పెంచే అవకాశం కూడా ఉంటుంది. నువ్వుల పైరులో వెర్రి తెగులు మరియు వేరుకుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తాయి. ఈ వెర్రి తెగులు పూత సమయంలో ఎక్కువగా ఆశిస్తుంది. మన ప్రాంతంలో సాధారణంగా ఆలస్యంగా వేసిన పంటలో ఎక్కువగా ఆశిస్తుంది. తెగులు సోకిన మొక్కల్లోని పువ్వులోని భాగాలన్నీ ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు. ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారణకు తెగులు లక్షణాలు గమనించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి. పైరు మీద డైమిథయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సామ్ 0.3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుని ఈ తెగులును వ్యాప్తి చేసే దీపపు పురుగులను నివారించుకోవచ్చు. ఇక ముఖ్యమైన తెగులు వేరు కుళ్ళు మరియు కాండం కుళ్ళు తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు వర్ణానికి మారి వేలాడుతూ ఉంటాయి. తరువాత ఆకులు అంచులు లోనికి ముడుచుకుని రాలిపోతాయి. కాండం మీద నల్లని చారులు ఏర్పడతాయి. వేర్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు చారలు కూడా కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది. తెగులు సోకిన కాండం మీద, కాయల మీద గులాబీ రంగు శిలీంద్ర బీజాల సముదాయం కూడా కనిపిస్తుంది. తెగులు కలిగించే శిలీంద్రం భూమిలోనూ, విత్తనాలు మరియు పంట అవశేషాలపై జీవిస్తుంది. భూమిలో అధిక ఉష్ణోగ్రతలు మరియు బెట్ట పరిస్థితులు ఈ తెగులు అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ తెగులు ఆశించకుండా పంట మార్పిడి తప్పనిసరిగా చేపట్టాలి. పంట అవశేషాలను నాశనం చేసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పైరులో ఈ తెగులు ఆశించినట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా మ్యాంకోజబ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి నేల అంతా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. ఈ చీడపీడలతో పాటుగా రామచిలుకల వల్ల సమస్యగా ఉంటుంది. నష్టం తగ్గాలంటే పెద్ద కమతాలలో పంటను సాగు చేసుకోవాలి. రైతులు సామూహికంగా పంటను వేసుకోవాలి. కాయ నిండే దశలో ఉదయం సాయంత్రం శబ్దాలు చేసినట్లయితే కూడా ఈ రామచిలుకల బెడద నుండి కొంతవరకు పంటను కాపాడుకోవచ్చు. ఇక పంట కోత నూర్పిడి చూసినట్లయితే ఆకులు పసుపు రంగుకు మారినప్పుడు పంటలో 75 నుండి 80% కాయలు లేత పసుపు రంగుకి మారి కింది 1-2 కాయలు కొంచెం పగిలి ఉండాలి. కాయల్లో తేమ 50 నుండి 60%, విత్తనాలలో తేమ 25 నుండి 30% ఉన్నప్పుడు కోత చేపట్టాలి. కోత ఆలస్యమైతే కాయలు పగిలి విత్తనాలు రాలిపోయి దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. మొక్కలను కోసి కాయలు పైకి ఉండేలాగా నిలబెట్టుకోవాలి. ఇలా చేయడం వలన పూర్తిగా

0: తక్కువం కాని కాయలు కూడా పక్వానికి రావడం జరుగుతుంది. ఈ విధంగా 5 నుండి 7 రోజులు ఉంచి తేమ 15 నుండి 18% వరకు తగ్గుతుంది. తరువాత మనం నూర్పిడి చేపట్టుకోవాలి. పంట కోసిన తర్వాత కూడా సీడ్ బగ్ ఆశించి పైరును విపరీతంగా నష్టపరుస్తుంది. నివారణకు వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి కోసిన కుప్పలపై పిచికారీ చేసుకోవాలి. రసాయనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పిచికారీ చేసుకోకూడదు. గింజల్లో తేమ శాతం 8కి తగ్గే వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. గోని సంచుల్లో నిల్వ చేసుకోవాలి. మధ్య మధ్య మనం పురుగు పట్టకుండా ఎండలో ఆరబెట్టుకుంటూ ఉండాలి. అలాగే వేప నూనె 25 మిల్లీలీటర్లు లేదా బూడిద 25 గ్రాములు కిలో విత్తనానికి చొప్పున కలిపితే పురుగు పట్టకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా రైతులు సకాలంలో సరి అయిన యాజమాన్య చర్యలను అవలంబించినట్లయితే కనుక తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది. ఈ తొలకరిలో నువ్వుల సాగు చేపట్టాలనుకున్న రైతులు తప్పనిసరిగా వేసవి దుక్కులు చేసుకొని నేల మెత్తటి దుక్కి వచ్చే వరకు దున్ని చదును చేసుకోవాలి. అధిక దిగుబడినిచ్చే YLM 66 అదే శారద లేదా YLM 146 రకాలను ఎంపిక చేసుకుని మే 2వ పక్షంలో విత్తుకోవాలి. ఆలస్యమైతే వెర్రి తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఎకరానికి 2 కిలోల విత్తనాన్ని విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. విత్తన శుద్ధికి కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బనిజం లేదా 3 గ్రాముల మ్యాంకోజ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా చేయడం వలన నేల నుండి సంక్రమించే తెగుళ్లను రాకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు. అలాగే రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఇమిడాక్లోపిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తుకోవాలి. రైతులు విత్తేటప్పుడు తప్పనిసరిగా నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి. లేని పక్షంలో మొలక శాతం తగ్గి మొక్కల సాంద్రత కూడా తగ్గి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. విత్తిన 8 గంటలలోపు ప్రెటిలాక్లోర్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. పంట నీటి ముంబుకి గురి కాకుండా మురుగునీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పంట బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పూత గింజ నిండే దశల్లో పంట బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. ఒకవేళ బెట్ట పరిస్థితులు నెలకొన్నట్లయితే పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే కూడా పంటను బెట్ట నుండి కొంతవరకు కాపాడుకోవచ్చు. అలాగే విత్తేటప్పుడు 4 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. 18 కిలోల యూరియాను అలాగే 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేసుకుని విత్తుకోవాలి. విత్తిన 4 రోజులకు 18 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలి. ఈ విధంగా తొలకరిలో నువ్వుల పంట సాగు చేయాలనుకున్న రైతులు సకాలంలో విత్తుకొని సకాలంలో యాజమాన్య చర్యలు చేపట్టి మంచి దిగుబడులను సాధించగలరని ఆశించడం జరుగుతుంది.
1: వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో మీరింతవరకు వేసవిలో నువ్వు పంట సాగులో మెళకువలు గురించి, వ్యవసాయ పరిశోధనా స్థానం ఎలమంచిలి అనకాపల్లి జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ MBGS కుమారి గారి ప్రసంగం విన్నారు. ఇంతటితో ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడింది.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఈ ప్రసారంలో రాత్రి 9:30 హ్యూమన్ యానిమల్ కోఎగ్జిస్టెన్స్ కుమారి బి దివ్యజ్యోతి గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. ఈ రాత్రి 10:00 అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో డాక్టర్ నిష్టల కృష్ణవేణి గారి వీణావాదనం వింటారు. మృదంగం సహకారం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం గారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాలలో వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ అంశం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
2: డాక్టర్ మాధవీలత గారు నమస్కారం మేడం.
3: నమస్తే అండి.
2: మేడం, మీరు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి.
3: అవునండి.
2: ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధ తీసుకుని రైతుల్ని ఈ కోకో పంట అనే దాని వైపు మళ్లించాలని చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కోకో పంట సాగులో మన రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, ప్రోత్సాహకాలు ఏమున్నాయి, రైతులకి ఈ పంట వేసుకుంటే ఎటువంటి గిట్టుబాటు వస్తుంది తదితర వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. అసలు ఈ కోకో పంట ఏంటి, దీనికి ఏ నేలలు సూట్ అవుతాయి, అలాగే మన రాష్ట్రంలో కోకో పంట పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చెప్పండి.
3: ముఖ్యంగా మన ప్రభుత్వం ఇంత శ్రద్ధ తీసుకుని కోకోని సాగును ముందుకు తీసుకెళ్ళటానికి కారణము ఇది వాణిజ్యపరంగా ఇంటర్నేషనల్ ట్రేడ్లో మంచి ఆదాయం వచ్చే పంట. అయితే ఇది ముఖ్యంగా చాక్లెట్లు తయారయ్యేదానికి ముడి పదార్థం. సో దీనికి చాలా వాల్యూ ఎడిషన్ చేయడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా పంట పండించే రైతుకు కూడా అద్భుతమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో ఏంటంటే అవేర్నెస్ అనేది ఎందుకు రావట్లేదంటే, గోదావరి జిల్లాలో రెండోట్లలోనే ఇప్పుడు గత 35 సంవత్సరాల నుంచి ఈ కోకో సాగు చేయడం జరుగుతుంది. కానీ మనం తీసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ 5 రాష్ట్రాలు అంటే మనకి ఈక్వేటర్ నుంచి నార్త్కి 20 డిగ్రీల వరకు, సౌత్కి 20 డిగ్రీల వరకు ప్రపంచంలోనే ఈ పంట ఎక్కడైనా పండించడానికి అవకాశం ఉంది. సో అందుకని ఏంటంటే మన కోస్తా తీర ప్రాంతాల్లో ముఖ్యంగా హ్యూమిడిటీ అనేది గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మన కోస్తా ప్రాంతాలన్నీ కూడా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా అత్యధికంగా దీని సాగుకి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పంట పండించుకోవటానికి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది నీటి వసతి. వర్షాధారం కింద పండించడానికైతే ఈ పంటకి అనుకూలత ఉండదు. ఒకటే బండ గుర్తు రైతాంగం మనం గుర్తుపెట్టుకోవచ్చు, కొబ్బరి, ఆయిల్ పాము, అరటి వంటి పంటలు ఎక్కడైతే సాగు అవుతున్నాయో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా కోకోని మనము సాగు చేసుకోవచ్చు. ఒక్కసారి మనము నాటుకున్నట్లయితే 30 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా మనము ఆదాయం తీసుకోవచ్చు, దిగుబడి వస్తుంది. అయితే ఫస్ట్ 2 సంవత్సరాలు కూడా తోట పెరుగుదలకి అంటే వెజిటేటివ్ సాకీ దశ పెరగటానికి ఉపయోగపడుతుంది. 3వ సంవత్సరం నుంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది. 6వ సంవత్సరం నుంచి స్టెబిలైజేషన్ పీరియడ్కి వస్తుంది. ఇంక 8 నుంచి పూర్తి స్థాయిలో మనకి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. 1 ఎకరానికి 3 నుంచి 4 క్వింటాల్ వరకు కూడా దిగుబడి మనం తీసుకుంటున్నాం ప్రస్తుతానికి.
2: మన ప్రభుత్వాలు ఈ కోకో సాగు చేసే రైతులకి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏ విధంగా దీనికి ఇంపార్టెన్స్ ఉందంటారు?
3: ఇప్పుడు రైతాంగానికి అందరికీ తెలియాలి అని ప్రభుత్వం ఎందుకు ఈ చర్యలు తీసుకుంటుందంటే, మన భారతదేశానికి కోకో గింజల అవసరము 150,000 టన్నుల నుంచి 180,000 టన్నుల వరకు మనకు అవసరం ఉంది,
2: డిమాండ్ ఉంది.
3: అయితే మనము ప్రొడ్యూస్ చేస్తున్నది, మనం పండించుకుంటున్నది మాత్రం 30,000-40,000 టన్నులే. ఇంత హ్యూజ్ గ్యాప్ ఉన్నింది కాబట్టి ఆ 100,000 టన్నులు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అధిక మొత్తంలో మనము ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకని మనకు అనుకూలత ఉంది కాబట్టి ఈ పంట పండించుకుంటే మన రైతాంగము లాభదాయకంగా ముందుకు సాగుతారని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరము 10,000 ఎకరాలు అంటే 4,000 హెక్టార్ల వరకు విస్తీర్ణం పెంచాలి అనేది ఒక ఎజెండాగా పెట్టుకునింది. రైతాంగానికి కొత్తగా పంట కాబట్టి తెలియదు కాబట్టి పూర్తిగా ప్లాంట్ మెటీరియల్ ఖర్చు అనేది ఏదైతే ఉంటుందో ప్రభుత్వమే భరిస్తుంది. అదేవిధంగా ఈ విస్తీర్ణంలో భాగంగా మొదటి 2 సంవత్సరాలకి మరి పెట్టుబడి వ్యయం కూడా మొదటి సంవత్సరము 18,000 రూపాయలు, 2వ సంవత్సరం 12,000 రూపాయలు, వెరసి 30,000 రూపాయల వరకు కూడా మనము ప్రభుత్వ రాయితీ ఇవ్వటం జరుగుతుంది. 3వ సంవత్సరం నుంచి కాయలు

0: వస్తాయి, రైతుకి ఆదాయం మొదలవుతుంది. ఈ విధమైన చర్యలతో కోకోను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనము అత్యధికంగా కోకోలో రాయితీలు ఇవ్వడం జరుగుతుంది.
1: మేడం, ఇదంతా ఇప్పుడు కోకో సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలుగా చెప్పారు. అయితే ఎటువంటి రైతులకి ఇవి అందిస్తారు? అంటే మనం చెప్తూ ఉంటాం కొన్ని కొన్ని ప్రభుత్వ పథకాలు బీపీఎల్, బిలో పావర్టీ లైన్, తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి, లేదంటే కొంతమంది సామాజికంగా వెనుకబడున్న రైతులకి, కొంతమంది మహిళా రైతులకి ఇలా అంది. ఈ పథకం మీరు చెప్తున్నటువంటి ఈ పూర్తి రాయితీ మీరు చెట్లు అందించడం ఏదైతే ఉందో అర్హదారులని ఎలా గుర్తిస్తారు?
0: ఇప్పుడు మనం 30,000 రూపాయల సబ్సిడీ అనుకున్నాం. అయితే ఇది 5 ఎకరాల వరకే వర్తిస్తుంది. ఒక రైతుకి 150,000 వరకు కూడా మనకి ఈ రాయితీ అందించడం జరుగుతుంది. ఒక రైతుకి 20 ఎకరాలు ఉన్నా ఆయనకు వచ్చే సబ్సిడీ మాత్రము 5 ఎకరాల వరకే వస్తూ ఉంటుంది.
1: సో అందరు రైతులు దీనికి అర్హులే,
0: అందరు రైతులు
1: ముందుకు వచ్చినా ప్రభుత్వం
0: ప్రోత్సహిస్తుంది.
1: మేడం, అయితే తర్వాత ప్రశ్న అండి, కోకో సాగులో దిగుబడితో పాటు ఆదాయం కూడా బాగా పెరగాలంటే రైతు సోదరులు ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు మేడం?
0: అయితే దిగుబడి బాగా తీస్తున్నారు మన రైతాంగం, కానీ నాణ్యత లేకపోవడం వల్ల మనకి ఈ పెద్ద కంపెనీలకి అమ్మినప్పుడు ఈ కోకో ఉత్పత్తులు అన్నీ చాలా ఉంటాయి. గింజల దగ్గర నుంచి మనం తయారు చేసే ఉత్పత్తులు అంటే కోకో మాస్ అంటే లిక్కర్ అంటాం, అది బేసిక్ బై ప్రోడక్ట్. అక్కడ నుంచి కోకో పౌడరు, కోకో బటరు, ఇవన్నీ ముడి పదార్థాలు తయారవుతాయి. ప్రధానంగా దాట్ల నుంచి చాక్లెట్ తయారవుతుంది. ఈ చాక్లెట్ చాలా ఖరీదైన మనకి తిండి పదార్థం కాబట్టి ఇవన్నీ తయారవడానికి నాణ్యమైన గింజలు ఉంటే మాత్రము అధిక ధర రావటం జరుగుతుంది. అయితే మన రైతాంగం ఏం చేస్తున్నారంటే ట్రేడ్ బీన్ అంటాం, బల్క్లో తీసిన తర్వాత ఆ నాణ్యతా ప్రమాణాలు ఎలా పాటించాలో తెలియక మనకి బల్క్లో కంపెనీలకు అమ్మే విధానమే ఇప్పటి వరకు రైతులు పాటిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే క్వాలిటీ మెరుగుపరచాలి. క్వాలిటీ మెరుగుపరిస్తే అది డైరెక్ట్గా చాక్లెట్కి వెళ్తే రైతుకి ఇప్పుడు వచ్చే రేటుకి ఒక 20% ఎక్స్ట్రా రావాలి అనే ఉద్దేశంతో చాలా పథకాలని ఇప్పుడు ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ పథకాల్లో 4 కేటగిరీలుగా విభజించుకున్నారు. మొదటి కేటగిరీ అంటే less than 1 hectare, 2-2.5 ఎకరాల లోపు ఉండే రైతాంగాలకి 18,000 వరకు ప్రైమరీ ప్రాసెసింగ్కి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తారు. అందులో 35% సబ్సిడీ. ఏ విధమైన రైతాంగమైనా 35% అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 6,000 నుంచి 7,000 వరకు సబ్సిడీ జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ సెకండ్ కేటగిరీలో చూసుకున్నట్లయితే మనకి 5 ఎకరాల వరకు వీళ్ళకి ఏంటంటే 10 crates, దగ్గర దగ్గర ఒక 2 tarpaulins, 1 box. 5 ఎకరాలకి సరిపోయిన వాళ్ళు ఏం కొనుక్కున్నా దానికి 50 నుంచి 51,000 వరకు కూడా సబ్సిడీ, దీంట్లో కూడా 35%, 18,000 వరకు వస్తుంది. థర్డ్ కేటగిరీ 10 ఎకరాల వరకు వాళ్ళని మనం తీసుకున్నట్లయితే దగ్గర దగ్గర 91,000 నుంచి 130,000 వరకు కూడా వాళ్ళకి ఆ ప్రైమరీ ప్రాసెసింగ్కి కావాల్సిన ఏ వస్తువులైనా, అంటే మెయిన్గా ఫర్మెంటేషన్ బాక్స్ అండి, గింజల్ని పొలవబెట్టాలి సరైన పద్ధతిలో, అదేవిధంగా సరైన పద్ధతిలో ఆరబెట్టాలి. మామూలు క్వాలిటీ ప్రొడ్యూస్ తీయాలి అంటే రైతులు బయట ఆరబెడతా ఉంటారు. ఆ స్టాండర్డ్స్ కాకుండా మనకు టెక్నికల్ స్టాండర్డ్స్తో మనం చేయాలనుకుంటే దగ్గర దగ్గర ఇది ఖర్చు అవుతుంది. వీళ్ళకి 100,000 రూపాయలు ఖర్చు అయితే 35,000 సబ్సిడీ. ఇక్కడ వరకు కూడా రైతాంగంకి. నెక్స్ట్ లెవెల్కి 4వ కేటగిరీకి వెళ్ళేసరికి ప్రభుత్వం ఏం చేసిందంటే చిన్న రైతులు అందరూ కలిపి ఒక 40 మంది 50 మంది ఏమైనా ఒక FPO, ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్గా ఏర్పడి 30 అనే కాదు 100 మంది అయినా దగ్గర దగ్గర 40 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా మనకి ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో 35,000 స్ట్రైట్ అవే MIDH నుంచి కానీ, లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళ నుంచి కానీ, ఎస్సీ సప్లాన్ నుంచి కానీ, వాళ్ళు ముందుకొస్తే చాలు ఏ స్కీమ్లో పెట్టాలి అనేది ప్రభుత్వం చూసుకుని వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది.
1: మేడం, అన్నీ బాగానే ఉన్నాయండి. ఇప్పుడు అద్భుతమైన పథకాలు ఉన్నాయి, ప్రభుత్వ రాయితీలు ఉన్నాయి. ఎటువంటి రైతు కూడా, అంటే మీరు చేసుకోవడానికి లేదన్నట్టు కాకుండా ఎవరు ముందుకొస్తే వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉంది. ఇప్పుడు వారికి ఆలోచన వచ్చిన వెంటనే ఎవరిని ఏ శాఖలో కలవాలి, అంటే ఈ బ్యూరోక్రాటిక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదా మేడం, ఒకసారి మీరు క్లియర్గా చెప్పినట్లయితే, అంటే మనకి ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు ఇవన్నీ వచ్చినాయి అక్కడ వెళ్ళాలా, లేకుంటే కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి ముందుగా అవి చెప్పండి మేడం.
0: ఇప్పుడు రైతాంగం డైరెక్ట్గా ఇప్పుడు పండించుకునే రైతులు డైరెక్ట్గా వాళ్ళు ఏ ప్రాసెస్ చేయాలనుకుంటున్నారు, అంటే ప్రైమరీ ప్రాసెసింగా, సెకండరీ ప్రాసెసింగా, లేదంటే ఈ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగా, వాళ్ళు ముందు నిర్ధారించుకున్న తర్వాత ప్రైమరీ సెకండరీ ప్రాసెసింగ్ అయితే డైరెక్ట్గా వాళ్ళకి రైతు సేవా కేంద్రాలు, వాళ్ళ గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రానికి ఒక్కసారి అర్జీ పెట్టుకున్న తర్వాత ఆ అర్జీని మాత్రము ఖచ్చితంగా

0: మండల ఉద్యాన అధికారికి తెలియచేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రామం లెవెల్లో వాళ్ళ అప్లికేషన్స్ అక్కడ పెట్టినప్పటికీ కూడా వీళ్ళు ఒకసారి మండల ఉద్యాన అధికారిని కలిసినట్లయితే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ చేయటం అనేది జరుగుతుంది. అయితే పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 20 లక్షలు పైబడిన ప్రాజెక్టులన్నీ జిల్లా ఉద్యానాధికారి డిహెచ్ఓ ఉంటారు, ఆయన్ని డైరెక్ట్గా కలిసి అంటే మండలాధికారిని కలిసినప్పటికీ కూడా జిల్లా అధికారిని కలిసి మనం అర్జీ పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. అదేవిధంగా ఒక ఉద్యానాధికారినే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు కూడా కలెక్టరేట్లో ప్రతి జిల్లాకి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ అనుబంధంగా ఒక పిఆర్ఓని పెట్టడం జరిగింది. వాళ్ళని డైరెక్ట్గా కలిసి పెట్టుకున్నట్లయితే ఫస్ట్ ఉద్యమంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉద్యమం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళకు ఒక నెంబర్ వస్తుంది. వాళ్ళకి నెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాంకుని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళ 5 లక్షల ప్రాజెక్ట్ అనుకోండి, బ్యాంకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ 5 లక్షల ప్రాజెక్ట్కి ఈ సబ్సిడీ తీసేయంగాను వాళ్ళు బ్యాంక్ లోన్ అప్రూవ్ చేయించుకోవాలి. 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఉంటుంది, 90% బ్యాంక్ లోన్. ఈ 90% బ్యాంక్ లోను శాంక్షన్ అయిన తర్వాత మాత్రమే ఈ 35% సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా రైతులు ఇది తెలుసుకోవాలి.
1: ఈ ఉద్యమం రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి?
0: ఉద్యమం రిజిస్ట్రేషన్ డైరెక్ట్గా వాళ్ళు ఫోన్లో వెబ్సైట్లో చేసుకోవచ్చు. చేసుకోలేని రైతాంగము మీ సేవా సెంటర్స్, వాళ్ళు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ 3 తీసుకువెళ్తే వాళ్ళు ఉద్యమంలో రిజిస్ట్రేషన్ చేసి పెడతారు.
1: మేడం, చివరిగా ఈ కోకోలో విలువ ఆధారిత ఉత్పత్తులు అంటే మనం వాల్యూ అడిషన్ చేస్తుంటాం కదా, అది చేపట్టడానికి ఎటువంటి రాయితీలు ఉన్నాయి? ప్రభుత్వం రైతులకి ఎటువంటి ప్రోత్సాహాలు అందిస్తుంది?
0: ముఖ్యంగా విలువ ఆధారిత చూసుకున్నట్లయితే చాక్లెటే మెయిన్ అండి. చాక్లెట్ తయారీ మెయిన్. ఈ చాక్లెట్ తయారీలో ఏంటంటే ఈ కమర్షియల్ ప్రోడక్ట్కి దీనికి ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, ఇప్పుడు మనం వివిధ బ్రాండ్ల చాక్లెట్లు తింటాం. ఆ చాక్లెట్లు తిన్నప్పుడు చాక్లెట్ అంటే మనం ఒక స్వీట్ అనే భావంతో ఉంటాం, కాదు. చాక్లెట్ అంటే చాలా విలువైన ఆహారం. అందులో పాలిఫినాల్స్, ఫ్లావనాల్స్ ఉంటాయి. ఆ పాలిఫినాల్స్, ఫ్లావనాల్స్ న్యాచురల్గా చేదుగా, యాస్ట్రింజెన్స్, బిట్టర్నెస్ అన్నీ ఉంటాయి. కానీ ఈ కమర్షియల్ చాక్లెట్కి వచ్చేసరికి యాడెడ్ షుగర్స్, అదేవిధంగా మనకి ఆల్కలీ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఆ ఆల్కలీ ట్రీట్మెంట్ చేయటం వల్ల ఈ బిట్టర్నెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. అంటే మనకి ఆ కోకో ఉత్పత్తి తింటే హార్ట్, బ్రెయిన్ హెల్త్కి చాలా చాలా ఉపయోగం. అద్భుతమైన ఆహారం, కానీ అది పోతుంది. యాక్చువల్గా డార్క్ చాక్లెట్ తినాలి. ఇవన్నీ కూడా మనకి మనం తయారు చేసే హోమ్ మేడ్ చాక్లెట్లో ఉంటాయి. డైలీ ఆహారంలో తీసుకున్నట్లయితే మనకి పోషకాల విషయంలోకి వస్తే మెగ్నీషియం కానీ, ఐరన్ కానీ, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ అసలు వెరీ రిచ్.
1: డాక్టర్ మాధవి లత గారు ధన్యవాదాలు మేడం. ఈ కోకో పంట గురించి చాలా చక్కటి విశేషాలు తెలియజేయడమే కాకుండా ఈ కోకో పంట పండిస్తున్న రైతు సోదరులకి ఎటువంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయో వివరంగా తెలియజేసి మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరింతవరకు కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ అంశం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవి లత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక సినిమా పాటలు వింటారు. నీరాజనం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం.
2: మనసంతా నువ్వే ఈ చిత్రం నుండి ఎస్పీబి చరణ్, సుజాత పాడిన పాట వింటారు.

0: తొంభై వసంతాల ఆకాశవాణి. విపత్కర పరిస్థితుల్లో ఆకాశవాణి కడప కేంద్రం సేవలు. ప్రత్యేక కార్యక్రమం.
1: మన ఆకాశవాణి విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తూ శ్రోతలను అనురిత్యం అలరిస్తుంది. అదేవిధంగా ఆకాశవాణి ప్రతి సందర్భంలో శ్రోతలను తమ చుట్టూ ఉన్న, చోటు చేసుకున్న ఇబ్బందికర పరిస్థితులలో శ్రోతల్లో మనోధైర్యం నింపేందుకు ఎప్పటికప్పుడు చైతన్యం, అవగాహన, దిశానిర్దేశం చేస్తూ విలువైన అలాగే అవసరమైన కార్యక్రమాలను రూపొందిస్తుంది. అందులో భాగంగా 2019లో వచ్చిన కరోనా వ్యాధి అందరినీ భయభ్రాంతులకు గురిచేసిన ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రతినిత్యం విభిన్న కార్యక్రమాలను రూపొందించి వైద్యులతో, జిల్లా అధికారులతో పరిచయాలను, తీసుకోవలసిన జాగ్రత్తలను చెప్తూ విలువైన నేస్తంగా మారింది. ఆ సమయాన రేడియో చేసిన సేవ అసంఖ్యాక శ్రోతల మన్ననలను అందుకుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ లాక్డౌన్ సమయంలో పరిశుభ్రత గురించి, సామాజిక దూరం గురించి, శానిటైజర్ల అవసరం గురించి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ప్రతి వ్యక్తి పాటించేలా ఆకాశవాణి కడప కేంద్రం అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ సి హరికిరణ్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ ఏర్పాటు చేసింది. వైద్య శాఖ, పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థలు ఏ విధంగా వాటి విధులు నిర్వర్తించాయో తెలియజేస్తూ,
2: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బారిన పడి మనం చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మన కలెక్టర్ సి హరికిరణ్ గారు ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు, మనతో సంభాషిస్తారు.
3: మార్చి ఫస్ట్ వీక్ నుంచి కూడా మనం ఒక ఫీవర్ సర్వే అనేది మొత్తం ప్రజానీకాన్ని అందరికీ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వ అన్ని యంత్రాంగాలు, ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ విభాగం, అది కూడా ప్రభుత్వ యంత్రాంగం, డాక్టర్స్ పొద్దున్ననక రాత్రనక వాళ్ళ డ్యూటీస్ వచ్చి కంటిన్యూస్ గా వాళ్ళ లైఫ్స్ ని రిస్క్ చేసి ఎక్విప్మెంట్ ఎంత వేసుకున్నా, N95 మాస్క్లు ఎంత పెట్టుకున్నా, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పైనుంచి కింద వరకు ఎంత వేసుకున్నా, ఇట్స్ ఎ రిస్క్, ఇస్ ఎ రిస్క్. సో వాళ్ళు అక్కడ స్వాబ్స్ తీసి కలెక్ట్ చేసి ప్రజానీకాంతం అమేకమై వాళ్ళు సేవలు అందిస్తున్నారు. ముందుగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ యంత్రాంగం బ్యారికేడ్స్ వేసి ప్రజల్ని బయటికి రానివ్వకుండా అప్రమత్తం చేసి చేస్తున్నాయి. ఇద్దరు బాగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ విభాగం, ANM, ఆశ, స్టాఫ్ నర్సు, డాక్టరు అనేది వీళ్ళందరూ కూడా నిరంతరం శ్రమిస్తారు. కొంతమంది NGOs వచ్చి కొన్ని కిట్స్ కూడా ఇస్తున్నారు, హైజీన్ కిట్స్ అని, బకెట్, మగ్గులని. పేషెంట్స్ ఎవరైతే మీరు క్వారంటైన్ ఫెసిలిటీలో ఉన్నారో వాళ్ళకి సేవలు అందియడం, కొంతమంది బ్లీచింగ్ పౌడర్ ఇట్లాంటి సహాయాలు చేయడం, కొంతమంది PPE కిట్స్ ఇవ్వడం. ఈ PPEs పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ జిల్లాలో కావాల్సినంత ఉన్నాయి, ఒక 3000 కిట్స్ వరకు ఉన్నాయి. సో ఇది ముఖ్యంగా ఎవరైతే కోవిడ్ హాస్పిటల్, మనకి ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కోవిడ్ హాస్పిటల్, అక్కడ పనిచేసే వాళ్ళకి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నాం. క్వారంటైన్ ఫెసిలిటీలో ఉన్న వాళ్ళకి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇస్తున్నాం. PHCలు, CHCలు బయట కింద స్థాయిలో పనిచేసిన వాళ్ళు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అవసరం లేదు, ఎందుకంటే పాజిటివ్ పేషెంట్లు, సస్పెక్టెడ్ కేసెస్ తో పనిచేసేది వీళ్ళు. మిగతా వాళ్ళంతా సర్జికల్ మాస్క్ వేసుకుని, N95 మాస్క్లు వీలైతే వేసుకుంటే ఇది సరిపోతుంది. రేషన్ షాపుల దగ్గర రోజు రెండో రోజు గుమ్మగూడుతుంటే, ముఖ్యంగా ఈ పట్టణ ప్రాంతాల్లో టోకెన్ సిస్టమ్ ఇమ్మని చెప్పాం, ఎందుకంటే ప్రజలు కూడా ఇప్పుడు అప్రమత్తం అయ్యారు. ఎక్కడైనా గుమ్మగూడుతుంటే వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని. ఈ కష్టకాలంలో లేబర్ ఏదైతే రోజువారి కూలి మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న వ్యక్తికి 1000 రూపాయల సాయం అందించడం జరిగింది వాలంటీర్లు వచ్చి. తర్వాత PM ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే ఒక కార్యక్రమం కింద 3 విడతల్లో 500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా, జన్ధన్ ఖాతా ఉన్న మహిళలందరికీ ఇది ఇస్తున్నారు. ఇది కాకుండా ప్రతి రైతుకి ఈ కష్టకాలంలో 1 విడతలోనే 2000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం అందించడం జరుగుతుంది. సో రైతులే కాదు, స్వయం సహాయక సంఘాలు, మహిళలు అందరికి కూడా ఈ 3 నెలల కాలం ఏదైతే వాళ్ళు ఇన్స్టాల్మెంట్ పే చేయాలో, తీసుకున్న బ్యాంక్ లోన్ కి ఏమైనా ఇన్స్టాల్మెంట్ పే చేయాలి, ఈ 3 నెలలు కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఆర్థికంగా పేదవాళ్ళని బలోపేతం చేసేందుకు,

0: మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు. సో ఒకసారి దీన్ని కూడా మీ అందరూ గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాను. హెల్త్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా ఆర్టీపీసీఆర్ మెషిన్ మనం రెండోది కూడా ఇవ్వండి అంటే, ఇప్పుడే కొత్తగా ల్యాబ్ పెట్టాం, దీంట్లో ఆపరేషన్ స్టెబిలైజ్ అవనివ్వండి, ఈ ఆపరేషన్స్ అన్ని ల్యాబ్ టెక్నీషియన్లు అందరూ బాగా పనిచేసి రిజల్ట్స్ అంతా బాగా వస్తున్నాయి అని అంటే రెండో మెషిన్ తో కూడా మేము హెల్ప్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది.
1: ఈ వైరస్ ను ఎలా ఎదుర్కోవాలి, ఎలా తమను తాము కాపాడుకోవాలో శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ ఎం గంగాధర్ రెడ్డి గారితో పరిచయాన్ని అందించి అవగాహన పెంపొందించింది.
2: ఎవరికైతే COVID-19 పాజిటివ్ అని తేలిందో వాళ్లలో మనం బాగా సమస్యలు అంటే ప్రస్ఫుటంగా కనిపించే సమస్యలు ఏంటి అంటే శ్వాసకోశ వ్యవస్థ బాగా దెబ్బతినడము, గాలి పీల్చుకోలేకపోవడం. ఇది ఈ సందర్భంగా వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
3: మామూలుగా 60 ఏళ్ల పైన వృద్ధులు, దీర్ఘకాలికమైన జబ్బులుండే వాళ్ళు ఇంట్లో హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి.
2: అసలు
3: ఇంట్లో కూడా వీలైనంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే తప్ప వాళ్ళు అంటే ఈవెన్ వాళ్ళ రూమ్కే పరిమితం అయితే ఇంకా మంచిది. ఇంట్లో పిల్లలు వీళ్ళతో కూడా ఎక్కువ మరి అటాచ్మెంట్ లేకుండా, ఎందుకంటే మనం ఇంట్లో యాక్టివ్గా ఉండే వాళ్ళు బయట తిరిగి వస్తారు, వాళ్ళ నుంచి ముసలోళ్ళకి అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వృద్ధులు వాళ్ళు కూడా కొంత జాగ్రత్తలు కొంచెం వాళ్ళకు ఏమంటే మానసిక ఉల్లాసం కూడా పలకరించాలి, వాళ్ళను చూసుకోవాలి. బట్ మెయిన్ ఏమంటే ఇండోర్లో ఉండడము, బయటికి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినప్పుడు వ్యక్తిగత శుభ్రత, వ్యక్తిగతంగా డిస్టెన్స్ పాటించడం. ఈ మెయిన్ వైరస్ సమస్య ఏమంటే ఈ డ్రాప్లెట్, ఇది మనకు ఒక మన ద్రవాల్లో నుంచి అటాచ్ అయ్యి మనం తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఇది రిలీజ్ అయ్యి మనకి ఎక్కడ సర్ఫేస్ ఉంటుందో దాని మీద పడుతుంది. కొంతమంది డైరెక్ట్ మొహంలో పెట్టి మాట్లాడేటప్పుడు అయితే వాళ్ళ మొహంలో డైరెక్ట్ పడిపోతుంది, వాళ్ళకి మ్యూకోజలో పడిపోతే డైరెక్ట్ వెళ్ళిపోతుంది. లేదు వాళ్ళు ఎక్కడన్నా వేరే ప్లేస్లో పడితే అది చేతితో రుద్దుకొని మళ్ళీ ముక్కు కానీ టచ్ చేస్తే వస్తుంది. అలాగే సర్ఫేస్ మీద పడినప్పుడు దాన్ని కూడా పొరపాటు మనం టచ్ చేసి కడుక్కోకుండా మనం మళ్ళీ ముక్కు కానీ కళ్ళు కానీ రుద్దుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా మనం తెలియకుండా సర్ఫేస్ ఏదైనా టచ్ చేస్తున్నాం అన్నప్పుడు మనం వాష్ చేసుకోవాలి
2: జాగ్రత్తగా.
3: ఆల్కహాల్ బేస్డ్ కానీ సబ్బుతో కానీ మనం చేతులు శుభ్రపరచుకుంటే అవకాశం రాకుంటుంది. దీంతో పాటు వ్యాయామం అంటే ఇంట్లో కరెక్ట్ అంటే యోగా, మెడిటేషన్, తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవి పాటిస్తూ ఉంటే కనుక మనకు ఈ లంగ్ కెపాసిటీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. తర్వాత దీర్ఘకాలికమైన ఊపిరితిత్తుల వ్యాధులు ఇలా ఉండడం వాళ్ళు కొత్తగా వాళ్ళకి ఏదైనా ఈ సింప్టమ్స్ వచ్చినప్పుడు జ్వరము ఇట్లా అనుమానించినప్పుడు వాళ్ళు 104 సర్వీస్ కానీ తర్వాత టెలి మెడిసిన్ సర్వీస్ కానీ దాన్ని ఉపయోగించుకొని ఇంట్లోనే కూర్చొని వీళ్ళకు చెప్తే వాళ్ళు వాళ్ళ ద్వారా వీళ్ళకు ట్రీట్మెంట్ మందులు తెచ్చి ఇవ్వడం కానీ పలాని చోటుకు వచ్చి తీసుకోమనడం కానీ జరుగుతుంది.
1: కరోనా వ్యాప్తి అరికట్టే చర్యల్లో భాగంగా కడప సెంట్రల్ జైల్లోని ఖైదీలు జైల్లో ఉంటూ ఆ సమయంలో 100,000కు పైగా నాణ్యమైన ఫేస్ మాస్కులను తయారు చేసి ప్రభుత్వ ఆసుపత్రులు, వివిధ ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసిన సందర్భాన్ని ఆకాశవాణి కడప కేంద్రం ఖైదీలతో పరిచయాలను నిర్వహించి తెలియచేసింది. వారి మాటల్లో ఆ సేవా కార్యక్రమాలు.
4: నా పేరు సలీం. టైలరింగ్ వచ్చేసి నేను ఒక 1 మంత్ అయింది. స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ చేసి మాకు నేర్పించిపోయారు ఒక నెల. అప్పటి నుంచి నేను టైలరింగే చేస్తున్నాను. మా సార్ వాళ్ళు చెప్పడం వల్ల మాస్కులు తయారు చేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సమాజానికి మేము కూడా పనికొస్తాం అనేది చాలా గర్వంగా ఉంది నాకు కూడా.
5: జగన్మోహన్, COVID-19 కరోనా అనే వ్యాధి వచ్చిందని బయట నుండి డిఐజీ గారు చెప్పారు. మాస్కులు కుట్టాలని ఆలోచన సార్ గారే చెప్పారు. ఇక్కడ మిషన్లో 10 మిషన్ మాత్రమే ఉన్నాయి. 10-10 మంది టైలర్స్ ఉన్నారు. వాళ్ళకి హెల్పర్స్ కూడా ఒక 10-10 మంది ఉన్నారు. రోజుకు 600 కుట్టే వాళ్ళము. డిఐజీ గారు, కలెక్టర్ గారు సాయంతో అలా మిషన్లు 600తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక రోజుకి 8,000 నుంచి 9,000కు రీచ్ అవుతున్నాం. 130,000 దాకా కుట్టాం. మేము కూడా జైల్లో ఉండి మా ఖైదీ సోదరులు ఇంత మ్యాన్ పవర్ ఉందని మాకు ఇంతవరకు తెలియదు. బయట ఉండే వాళ్ళు కూడా లాక్డౌన్ బాగా మంచిగా యూజ్ చేసుకొని ఇళ్లలో ఉండి బయట వారికి హాని కలిగించకుండా మన వంతు మనం బాధ్యతగా ఉంటే ఇంకొకరికి అంటించకుండా ఏమైనా అట్లాంటి అనుమానాలు ఉంటే మనం హాస్పిటల్కి పోయి చెక్ చేయించుకోవడం, క్వారంటైన్లో జాయిన్ కావడం, స్వచ్ఛందంగా మనం ప్రకటిస్తే బాగుంటుందని నా ఒపీనియన్.
6: నా పేరు అంబటి నారాయణ రెడ్డి. గత 10 సంవత్సరాల నుంచి జైలు లోపల ఉన్నాను. ఉన్నతాధికారుల సహకారంతో ఇలాగ అందరినీ మోటివేట్ చేసి మనం బయట ప్రజలకు మాస్కులకు సబ్ జైలు కానీ జిల్లా జైలు అంతేకు సప్లై చేద్దామని మోటివేట్ చేసి తయారు చేస్తాము. ఫస్ట్ కంటే ఇప్పుడు ఇంకా చాలా అందరికీ ఉపాధి కల్పించిండ్రు, పనులు చేసుకొని మంచిగా ఉంటుండ్రు.
7: నా పేరు జాన్వెస్లి ప్రసాద్ అండి. 2 ఇయర్స్ అవుతుందండి నేను వచ్చి. ఇప్పుడు ఇక కరోనా వచ్చినందువల్ల ప్రజల కోసం మాస్కులు కుట్టడానికి కోసం 1 మంత్గా ఇక్కడ టైలరింగ్ చేస్తున్నాను. మేము లోపలుండి

0: మేము ప్రజలు బయట ఉన్న ప్రజలకు సేవను అందించే అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని మా డిఐ సార్ గారు మాకు కల్పించారు. ప్రజలకి మేము మంచి చేకూరుస్తున్నామనేటువంటి సంతోషం మాకు కలుగుతుందండి.
1: మా పేరు మురళీకృష్ణ, మైదుకున్న మండలం వనిపెంట. యూనిఫారాలు కుడతాము, బయట స్కిల్డ్ వర్కర్ పోలీస్ యూనిఫారాలు కానీ ఏ ఆర్డర్ తెచ్చినా కూడా అవన్నీ కుడతాం. ఇక్కడ గుళ్ళు కానీ, గ్రంథాలయం కానీ, పని కానీ ఏ విషయమైనా ఇక్కడ క్లియర్గా తయారై, జైల్లో ఉండి బయటికి పోతే ఉన్న తప్పు చేసే ఆస్కారం ఉండదు, అలా తయారు చేస్తారు అధికారులు.
2: కరోనా గురించి కొందరి ఆలోచన కవితాత్మకంగా గేయ రూపంలోనూ.
0: ఈ COVID-19 వచ్చింది కదా, దీని గురించి మా ప్రజల కోసం ఏదైనా ఒక పాట రాయాలి, దీన్ని పాడాలి అని చెప్పి ఒక ఉద్దేశం కలిగింది, ఆలోచించి రాసి ఉన్నాను.

బోధుమన్ను పెద్దవారి సైతం పురిటి బిడ్డ సైతం, పెద్దవారి సైతం పురిటి బిడ్డ సైతం ఆ మహమ్మారి కరోనా నోట పెట్టుకుంది.

ఆలోచించినాము. మా దేశ ప్రజలు బాగుండాలని నిశ్చయించినాము, మాస్కులు కుట్టి పంపినాము. మా దేశ ప్రజలు బాగుండాలని నిశ్చయించినాము, మాస్కులు కుట్టి పంపినాము. ఏమి సేతుమన్నో, మేమేమి సేతుమన్నో.

0: కొన్ని తరాలుగా మానవాళిని ప్రభావితం చేసి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో కనిపిస్తున్న కుష్ఠవ్యాధి నిర్మూలన కోసం వైద్యులతో పరిచయాన్ని చేసి శ్రోతల్లో అవగాహనను పెంపొందించింది. డాక్టర్ ఎస్ కాధర్వల్లి గారితో పరిచయాన్ని అందించింది.
1: సమాజంలో మనం ఉంటున్నాం కాబట్టి సామాజిక బాధ్యత కూడా మనకి చాలా అవసరం. మనం ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాం. బస్సులో మన పక్కనుండేటువంటి వ్యక్తి మనం గమనించామనుకోండి, సపోజ్ వాడికి కనురెప్పలు కనుబొమ్మలు రాలిపోయి ఉండడం, లేకపోతే ముక్కు కొంచెం ఏదైనా వంకరగా ఉండడం, లేకపోతే చెవి దిమ్మె మీద ఏదైనా బుడిపిల్లలాగా ఉండడం, ఆ లక్షణాలు ఏదైనా ఒక లక్షణం ఉంటే ఇమ్మీడియట్గా సామాజిక బాధ్యతగా మనం ఏం చేయాలంటే చెప్పాలి. అతనికి తెలియదు కాబట్టి నేను ఇట్లా నీకు ఏదైనా ఉండొచ్చేమో పక్కకు పిలిచి అతనికి చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి, ఫలానా మీ ఊర్లోనే ఉంటారు ఆశ, మీ ఊర్లోనే ఉంటారు ఏఎన్ఎం గారు, వాళ్ళ దగ్గర పోయి ఒకసారి అడగాయ్యా, దీనివల్ల ఏమీ నష్టం లేదు అనేటువంటిది ఒక కౌన్సిలింగ్ లాగా మనం కూడా చేయొచ్చు. తర్వాత వ్యక్తిగత బాధ్యత ఏంటంటే, ఒకవేళ ఆ వ్యక్తికి ఏదైనా గాన ఈ యొక్క కుష్టు అనేటువంటిది తేలినప్పుడు అతను వ్యక్తిగతంగా కూడా మినిమం ఎక్కువ మందితో కలవకుండా, పక్కన ఉండేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా దైనందికమైనటువంటి జీవితంలో అతని యొక్క పాత్ర అయి టాబ్లెట్స్ కంపల్సరీగా తీసుకున్నట్టయితే 100% ఇది క్యూరబుల్ అండి.
2: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి విపత్కర పరిస్థితుల్లో ఆకాశవాణి కడప కేంద్రం సేవలు ప్రత్యేక కార్యక్రమం విన్నారు.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో రాత్రి 10 గంటలకు అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో డాక్టర్ నిష్టల కృష్ణవేణి గారి వీణావాదనం వింటారు శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం గారు మృదంగం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయంలో నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. విదేశీ మారక ద్రవ్యం అవసరమయ్యే వస్తువులపై ఖర్చును తగ్గించుకోవాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో వచ్చే నెల అంతర్జాతీయ బిగ్ క్యాట్ సమిట్ను నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. సోమనాథ్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదని, దేశపు అలుపెరుగని

0: ఏళ్ళూ భారతదేశానికి స్ఫూర్తి అని చెప్పారు. భారతదేశాన్ని అణచివేసే శక్తి ప్రపంచంలో మరే దేశానికి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: సోమనాథ్ అమృత్ మహోత్సవ్ ఏ కేవల్ అతీత్ కా ఉత్సవ్ నహీ హై, యే అగలే 1000 వర్షో కే లియే భారత్ కీ ప్రేరణా కా మహోత్సవ్ భీ హై. 1998 యాని ఆజ్ కే హీ దిన్ దేశ్ నే పోఖరణ్ మే పరమాణు పరీక్షణ్ కియా థా. భారత్ కే సామర్థ్య కో వైజ్ఞానికో నే దునియా కే సామ్నే రఖా.
0: పులుల ఆవాసాల పునరుద్ధరణ, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ, సామూహిక పరిరక్షణకు కార్పొరేట్ నిధులు ఎంతో అవసరమని కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సీఐఐ వార్షిక బిజినెస్ సమ్మిట్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పులుల పరిరక్షణ ప్రయత్నాలకు పారిశ్రామికవేత్తలు మద్దతు ఇవ్వాలని కోరారు. పులి, సింహం, చిరుత, మంచు చిరుతతో సహా 7 ప్రధాన పులుల జాతుల రక్షణ కోసం అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ ఆధ్వర్యంలో వచ్చే నెల 1-2 తేదీలలో దేశ రాజధాని ఢిల్లీలో తొలి అంతర్జాతీయ బిగ్ క్యాట్ సమ్మిట్ను భారత్ నిర్వహించనుందని తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో, జీవ వైవిధ్యం, నీటి వనరులను పరిరక్షించడంలో పులులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. వాతావరణ రంగంలో భారతదేశం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యంలో దేశం ఇప్పుడు ప్రపంచంలోని 3వ స్థానంలో ఉందని, ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం సౌర విద్యుత్ సామర్థ్యం 150 గిగావాట్లకు చేరుకుందని భూపేందర్ యాదవ్ అన్నారు. దేశంలోని ఫార్మస్యూటికల్, బయోటెక్నాలజీ రంగాల బలోపేతానికి పరిశోధనలు, ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ప్రయోగశాల జంతు సంక్షేమం, విధానాలు, ఉత్తమ పద్ధతులు అనే జాతీయ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, శాస్త్రీయ ప్రయోగాలలో ఉపయోగించే జంతువుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించవలసిన అవసరం ఉందన్నారు. జంతు ప్రయోగాల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ సిసిఎస్ఈఏ విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశోధనా సంస్థలలోని జంతు ప్రయోగ సౌకర్యాలను నియంత్రించడంలో, పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశంలో పెరుగుతున్న ఫార్మస్యూటికల్, బయోటెక్నాలజీ సామర్థ్యాలను కేంద్ర మంత్రి ప్రస్తావిస్తూ, పరిశోధన, జనరిక్ మందులు, వ్యాక్సిన్ ఉత్పత్తిలో ప్రపంచానికి భారత్ ఒక ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ చట్టం ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి హామీ ఇచ్చే ఈ చట్టం గ్రామీణ భారతదేశానికి సాధికారత కల్పిస్తుందని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వచ్చిన వికసిత్ భారత్ జీఆర్ఏఎంజీ చట్టం ప్రధాన లక్ష్యం వేగవంతమైన గ్రామీణాభివృద్ధికి మద్దతు ఇవ్వడం, అధిక ఆదాయ భద్రతను కల్పించడం, గ్రామీణ కుటుంబాలకు సాధికారత కల్పించడం. నిర్దేశించిన సమయంలోగా పని కల్పించకపోతే నిరుద్యోగ భృతిని కూడా ఈ కొత్త చట్టం అందిస్తుంది. మహిళా కార్మికుల భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించడానికి 5 ఏళ్లలోపు వయస్సు గల 5 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న చోట వారి సంరక్షణ కోసం ఒక మహిళా కార్మికురాలిని నియమించడం ఈ చట్టంలోని ఒక ముఖ్య నిబంధన. దీని ద్వారా మహిళలు ఎలాంటి అంతరాయం లేకుండా తమ పనిని కొనసాగించడానికి వీలు కల్పించడంతో పాటు పని ప్రదేశాలను వారి అవసరాలకు మరింత అనుకూలంగా, సమ్మిళితంగా మార్చేందుకు ఉద్దేశించబడింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితుల దృష్ట్యా విదేశీ మారక ద్రవ్యం అవసరమయ్యే వస్తువులపై ఖర్చును తగ్గించుకోవాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పౌరులకు, వ్యాపార సంస్థలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సీఐఐ వార్షిక బిజినెస్ సమ్మిట్లో ఆయన ప్రసంగిస్తూ, పశ్చిమాసియాలో సంఘర్షణలు కొనసాగుతున్నాయని, కాల్పుల విరమణకు మరింత సమయం పడుతుందని, అందువల్ల దేశం ఆర్థిక రంగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం

0: చాలా ముఖ్యమని అన్నారు. తమ దైనందిన జీవితంలో విదేశీ మారకద్రవ్య వ్యయాన్ని తగ్గించుకోగల రంగాలను పౌరులు గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. అటువంటి వ్యయాన్ని తగ్గించడంతో పాటు విదేశీ మారకద్రవ్య ఆదాయాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ఈ రెండు ప్రయత్నాలు ఏకకాలంలో జరగాలని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
1: రిడ్యూస్ ఆర్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎవ్రీథింగ్ దట్ రిక్వైర్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ టు బి స్పెంట్. వి కెన్ ఐడెంటిఫై వాట్ ఎవర్ వి కెన్ డు టు ప్రిజర్వ్ ది ఫారెన్ ఎక్స్చేంజ్. సైమల్టేనియస్లీ వి మస్ట్ ఆల్సో ఎర్న్ ది ఫారెన్ ఎక్స్చేంజ్ మోర్ అండ్ మోర్. బోత్ థింగ్స్ హావ్ టు గో ఇన్ పారలల్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్స్ కాల్ టు ది నేషన్ అండ్ విదిన్ యువర్ ఓన్ మీన్స్ విదిన్ యువర్ ఓన్ ఎంటర్ప్రైజెస్ విదిన్ యువర్ ఓన్ బిజినెసెస్ ట్రై టు డూ వాట్ ఎవర్ బెస్ట్ యూ క్యాన్.
0: ఐసీసీ పురుషుల వన్డే వార్షిక ర్యాంకింగ్స్లో భారత్ జట్టు 118 పాయింట్లతో మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. న్యూజిలాండ్ 113 పాయింట్లతో రెండవ స్థానంలో ఉండగా 109 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడవ స్థానంలో కొనసాగుతోంది. సౌత్ ఆఫ్రికా 102 పాయింట్లతో నాలుగవ స్థానానికి చేరుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. కేరళం, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తాయని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ధూళి తుఫానులు సంభవించే అవకాశముందని ఐఎండీ తెలిపింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయంలో నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. విదేశీ మారక ద్రవ్యం అవసరమయ్యే వస్తువులపై ఖర్చును తగ్గించుకోవాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో వచ్చే నెల అంతర్జాతీయ బిగ్ క్యాట్ సమిట్ను నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

ఆకాశవాణి అనుసంధాన కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. డాక్టర్ నిష్టల కృష్ణవేణి గారి వీణావాదనం వింటారు. మృదంగ సహకారం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం గారు. ముందుగా దుర్మార్గ చరాధముల రంజనీరాగం రూపకతాళం శ్రీ త్యాగరాజస్వామి కృతి.

అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో డాక్టర్ నిష్టల కృష్ణవేణి గారి వీణావాదనం వింటున్నారు. మృదంగ సహకారం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు వినండి మోహన రాగంలో నరసింహ ఆగచ్చ, మిశ్ర చాపుతాళం శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ కృతి.

చివరిగా రామరామ, తిల్లంగ్, రూపతాళం, రూపకతాళం, శ్రీ పురందరదాసు కీర్తన.

0: ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు హెస్ సెడ్ ఇండియా ఈజ్ మూవింగ్ టువర్డ్స్ బికమింగ్ అ గ్లోబల్ ఈకనామిక్ పవర్ హౌస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ Prime Minister Narendra Modi. Addressing the gathering at CII Business Summit in Delhi today, Mr. Naidu said India must focus on emerging sectors such as artificial intelligence, quantum computing, advanced manufacturing and intelligent logistics to remain globally competitive. The Chief Minister said Andhra Pradesh aims to become a $2.4 trillion economy by 2047. Centre has notified the implementation of the Viksit Bharat Guarantee for Rozgar and Ajivika Mission Grameen Act 2025 Viksit Bharat Gramji. The act will be rolled out nationwide from 1st of July this year. The Rural Development Ministry said that the act, which guarantees 125 days of wage employment in every financial year, will empower rural India. A correspondent reports that a provision of 95,692 crore rupees has been made in the current financial year for operationalization of the new framework across the country. In Assam, preparations are in full swing for the swearing-in ceremony of BJP leader Himanta Biswa Sarma as Chief Minister for a second consecutive term tomorrow. The ceremony will be held in Guwahati. The swearing-in will mark the NDA's third consecutive term in Assam. Dr. Sarma today visited the venue to review the arrangements. Speaking to the media, he said Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh and BJP President Nitin Navin will attend the ceremony. Indian boxers continued their dominance in the girls under 17 category semifinals at the Asian under 15 and under 17 boxing championships in Tashkent today. In the girls under 17 category, 8 boxers advanced to the finals today. However, 4 Indian boxers had to settle for bronze medals after losing their semifinal bouts today. In the boys under 15 category, India 6 boxers have advanced to the finals, while 7 others settled for bronze medals yesterday. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, ఎత్తండి కేతనం బృందగానం వింటారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ తిరుపతి రామానుజాసూరి. 6:35 పొలం పనుల కార్యక్రమంలో వేసవిలో తక్కువ నీటితో పచ్చిమేత, శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటిమాటి శీర్షికన ఇంటర్నేషనల్ డే ఫర్ ప్లాంట్ హెల్త్, ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు. 90 ఏళ్ల ఆకాశవాణి డాక్టర్ భవిడిపాటి కనకదుర్గా ప్రసాద్ వీణా విద్వాంసులు, వారి అనుబంధం ఆకాశవాణితో. సంకీర్తనాంజలి, శ్రీ అన్నమాచార్య సంకీర్తనలపై శ్రీమతి పి మంజుల గారి ప్రసంగం వింటారు. భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎంజి భానుహర్ష గారు పాడిన కొన్ని భక్తి గీతాలు వింటారు. శ్రీ హెచ్ రామచరణ్ గారి వయలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం, పుష్పాంజలి సమాచారవాణి వింటారు. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి దన్నాన శ్రీలక్ష్మి గారి గానం వింటారు. శ్రీ హెచ్ రామచరణ్ గారు వయలిన్, శ్రీ మావుడూరి సూర్యప్రసాదరావు గారు మృదంగం. రేపు ఉదయం 10 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. విశాఖ రైల్వే జోన్పై ప్రత్యేక కార్యక్రమం. రేపు 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు నివారణ చికిత్స, డాక్టర్ కె సురేష్ కుమార్ గారితో పరిచయం వింటారు. రేపు 12:35 మహిళావాణి శ్రీల కార్యక్రమంలో మర్యాద మర్యాద కార్యక్రమ నిర్వహణ శ్రీమతి డి శ్రీదేవి గారు. రేపు రాత్రి 7:15 90 వసంతాల ఆకాశవాణితో అనుబంధం, శ్రోత మనోభావం శ్రీ కొడుకుల నాగభూషణ్ రావు గారు. తర్వాత ఉత్తరాంధ్ర ముఖ్య పంటల్లో పంట దిగుబడులను ప్రభావితం చేస్తున్న రైతుల యాజమాన్య పద్ధతులు, డాక్టర్ ఎన్ నీలవేణి వ్యవసాయ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస వీరి ప్రసంగం వింటారు. తర్వాత జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో మేకల పోషణకు పశుగ్రాస చెట్ల పెంపకం సమర్పణ శ్రీమతి ఏ బృందకుమారి గారు. రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం, జల్ జీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ సర్కిల్ శ్రీ మొహమ్మద్ అబ్దుల్ మతీన్ గారు, విశాఖపట్నం జిల్లా భూగర్భ జలవనరుల క్షమించాలి భూగర్భ జల

మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని గారు. రేపు రాత్రి 8 గంటలకు స్వరమాలిక సినిమా పాటలు, 8:15 90 వసంతాల ఆకాశవాణి, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, రేపు రాత్రి 10 గంటలకు హరికథ వింటారు. ఇవి రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఇప్పుడు వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం వారు ఈ రాత్రి 9:12 అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.5 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. అత్యధిక ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. రాగల 5 రోజుల్లో ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి హెచ్చరిక. ఈరోజు బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60 కిలోమీటర్ల వేగం వరకు కొన్ని ప్రాంతాలైన నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం తీరాల వెంబడి తీరాల వైపుగా వీచే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపల వేటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:14 దాటి 43 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3.23 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్ ప్రసారాల్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.